ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం కావస్తుంది 6:40. ఇప్పుడు విందాం ఒక దేశభక్తి గేయం.

ఇంతవరకు మీరు దేశభక్తి గేయం విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం కావస్తుంది 6:45. ఇప్పుడు విందాం ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. భూ రికార్డుల నిర్వహణ కోసం రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. తెలంగాణలోని జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. గిరిజనుల భూ హక్కులను కాపాడే 1/70 చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయబోదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. భూ రికార్డుల నిర్వహణలో సాంకేతికతకు ప్రాధాన్యమిస్తూ రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. రెవెన్యూ, సర్వే, రిజిస్టేషన్ శాఖల భూ సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి రికార్డుల భద్రత, పారదర్శకతను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు లక్ష్యమని అధికారులు తెలిపారు. తొలిదశలో రాష్టంలోని కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని 7 మండలాల్లో ఈ పైలట్ ప్రాజెక్టు అమలు కానుంది. తెలంగాణలోని హైదరాబాద్ మహానగరపాలక సంస్థ జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో పురపాలక శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అభివృద్ది పనుల పురోగతిని ముఖ్యమంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, భూసేకరణతో పాటు అభివృద్ది పనుల అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కమిషనరేట్ల పరిధిలోని అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. పల్నాడు, ప్రకాశం జిల్లాలోని తాగునీటి పథకాల పనులు వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జల్జీవన్ మిషన్, అమరజీవి జలధార పథకం కింద చేపట్టిన పల్నాడు, ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ పనుల పురోగతిపై గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున తాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే పల్నాడు, ప్రకాశం జిల్లాల పరిధిలోని సుమారు 16 లక్షల మందికి శాశ్వత తాగునీటి భద్రత కలుగుతుందని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ వినియోగం పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి

0: కుమార్ తెలిపారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా పెదపులిపాక, యనమల కుదురులో పలు విద్యుత్ ఉప కేంద్రాల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: 280 కోట్ల రూపాయల దాదాపు ఆదాయం ఉంది. అవన్నీ కూడా ప్రజల మీద భారం పడకుండా తగ్గించుకుంటే వెళ్ళే కార్యక్రమం చేస్తున్నాం. ఆ డబ్బులతో కూడా స్ట్రెంగ్తన్ చేసే పనిలో ఉన్నాం. డిస్కమ్స్ కానీ, ట్రాన్స్కో కానీ, జెన్కో కానీ, మన సిస్టమ్స్ అన్ని కానీ, ఎందుకంటే విద్యుత్ వినియోగం రోజు రోజుకి పెరుగుతుంది. పెరిగిన తగ్గట్టుగా మనం స్ట్రెంగ్తన్ చేయాలి సిస్టమ్. లైన్స్ పెంచాలి, పవర్ జనరేషన్ పెంచుకోవాలి, ప్రజల వాడకం పెరిగిపోతుంది. మన దగ్గర కెపాసిటీ 240 ఉంటే 280 మిలియన్ యూనిట్స్ పవర్ కాలుతుంది. మనం దాదాపు మన జనరేషన్ తో పాటు బయట నుంచి కొంత కొనుగోలు చేయడం కానీ ఇవన్నీ చేసుకుంటా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది జరగకుండా
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా విశ్రాంత ఆకాశవాణి ఉన్నతాధికారి మరియు ప్రముఖ రచయిత డాక్టర్ నాగేశ్వరి వేణుగోపాల్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: తెలుగు వ్యక్తి, ఈయన ఉత్సాహంగా అది కొన్ని రోజులకే అంటే 1924 జూలై 31న ఈ మద్రాస్ రేడియో క్లబ్ ప్రారంభం అయ్యేలా చూశారు తన రేడియో ట్రాన్స్మిటర్ తో.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: గిరిజనుల భూ హక్కులను కాపాడే 1/70 చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయబోదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. గిరిజన సంఘాల ప్రతినిధులతో విజయవాడలో నిర్వహించిన సమావేశంలో GO 3 1/70 చట్టం అమలు, భూ హక్కులు, విద్య, ఉపాధి, సంక్షేమ అంశాలపై మంత్రి నిన్న చర్చించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ GO 3 పునరుద్దరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆదివాసులకు శాశ్వత న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేస్తూ,
4: ఆదివాసీలకు నష్టం కలగకుండా ఏ విధంగా జీవో ఇస్తే బాగుంటుందో అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీడీఎల్లో కూడా ఐఏఎస్ ఆఫీసర్లను చైర్మన్ గా పెట్టి ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాలు, జేఏసీ సంఘాలు, ఆదివాసీ గిరిజనుల మొత్తం అందరూ కూడా వచ్చి అభిప్రాయాలు తీసుకుని అవన్నీ కూడా క్రోడీకరించి గౌరవ ముఖ్యమంత్రి గారికి సమర్పిస్తున్నాం. భావితరాలకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో గత 2 సంవత్సరాలుగా దీని మీద పూర్తిగా మేము ప్రయత్నం చేస్తున్నాం.
0: ఎల్నినో ప్రభావం ఉన్నందున రైతులు పప్పుధాన్యాలు, ఆరుతడి పంటలు, నూనె గింజల సాగుపై దృష్టి సారించాలని తెలంగాణ రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం వద్ద సాగర్ ప్రధాన కాలువలోకి చేరుతున్న గోదావరి జలాలను జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్తో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, సుమారు 90 కోట్ల రూపాయల వ్యయంతో రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కాలువ ద్వారా దాదాపు 2,10,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా మంత్రి నిన్న మొక్కలు నాటారు. అనంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్మికులను మంత్రి సన్మానించారు. రాబోయే తరాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి కోరుతూ,
5: మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. చెట్లు పెంపకం ద్వారా భవిష్యత్తులో ఇక్కడ ఒక చక్కటి వాతావరణం వస్తుందని భావిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొక్కల్ని గ్రీన్ కవర్ పెంచాలి, దానికి ఈ వర్షాకాలాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొక్కలు నాటే కార్యక్రమాలు ఒక పక్క, పట్టణాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. ప్రత్యేక కార్యక్రమాలు కూడా తీసుకున్నాం. బ్లాక్ స్పాట్స్ అన్నింటిని కూడా గ్రీన్ స్పాట్స్ గా చేయించడం, పబ్లిక్ ప్లేసెస్ కూడా డెవలప్ చేస్తున్నాం.
0: జాతీయ ప్రసార దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. మన దేశంలో ప్రప్రథమంగా రేడియో ప్రసారాలు 1927 జూలై 23వ తేదీన ముంబైలో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. దానిని పురస్కరించుకుని ప్రతి ఏటా జూలై 23వ తేదీన జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కాగా దేశంలో పెద్ద సమాచార వ్యవస్థగా ఆకాశవాణి వెలుగొందుతోంది. అనేక ప్రాంతీయ భాషల్లో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక అంశాలతో కూడిన కార్యక్రమాలను తనదైన శైలిలో ప్రజలు మెచ్చే రీతిలో ప్రసారం చేస్తోంది. అన్నిటికంటే ఆకాశవాణి విభిన్న భాషల్లో ప్రసారం చేసే జాతీయ ప్రాంతీయ వార్తలు అత్యంత

విశ్వసనీయమైనవిగా ప్రజాదరణ పొందుతున్నాయి. వాతావరణం. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, మార్కాపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూ రికార్డుల నిర్వహణ కోసం రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. తెలంగాణలోని జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. గిరిజనుల భూ హక్కులను కాపాడే 1/70 చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయబోదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:55 దాటి 30 సెకండ్లు. ప్రసార విశేషాలు. ఈరోజు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz ఆకాశవాణి మా శ్రోతలందరి కోసం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విందాం. ముందుగా ఈ పూట ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు విందాం. ఈ ఉదయం 7:00 జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:05 తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 7:15 ప్రసారమయ్యే ఉదయ తెరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక వింటారు. అనంతరం జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా భారతదేశంలో రేడియో ప్రసారాల విప్లవాత్మక ప్రయాణం డాక్టర్ ఎన్వీఎన్ చారి గారి ప్రసంగం వింటారు. 8:00 జానపద సంగీత కార్యక్రమంలో ఎస్ రాజు బృందం వారి జానపద గీతాలు వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఎన్సీఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ఉదయం 9:00 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం వింటారు. ఈ ఉదయం 10:12:40 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 3:00-5:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. ఇక సాయంత్రం మా ప్రసారాల్లో ముందుగా 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ప్రసారమయ్యే కిసాన్ వాణి కార్యక్రమంలో ఈరోజు వానాకాలం వరి సాగులో రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతులు, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి గోన్యానాయక్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్. అనంతరం బెండ సాగులో అనుభవాలు, హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం మరియాపురం గ్రామ రైతు కత్తుల రామచంద్రం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్. 7:40 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 చిత్రసీమ, 8:15 పార్లమెంట్ రివ్యూ ఢిల్లీ

కేంద్రం నుండి రిలే 8:30 మనోరంజని, రాత్రి 9:00 న్యూస్ 8 9, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, రాత్రి 10:00 నుండి 11:00 పార్లమెంట్లో జరిగే ప్రశ్నోత్తరాలపై సమీక్ష వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7 గంటలు కావస్తుంది. ఇప్పుడు విన్నాం జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే

0: ఆకాశవాణి మహబూబాబాద్ జిల్లా సమాచార లేఖ విందం అందిస్తారు శ్రీ ఎస్ పురుషోత్తం.
1: మహబూబాబాద్ జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి. గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. జిల్లాలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శకులకు నిర్వహించిన 3 రోజుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె గ్రామాభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి గ్రామానికి అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రామీణాభివృద్ధి నిధులను పారదర్శకంగా, సమర్థవంతంగా వినియోగించాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, వీధి దీపాలు, పచ్చదనం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు. కొత్తగూడలో మంత్రి సీతక్క ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రంతో పాటు నూతన డిగ్రీ కళాశాలను ప్రారంభించారు. మహిళలు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకుని స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి రావడంతో పాటు స్థానికంగానే చదువుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. కొత్తగూడలో ఆసుపత్రి, డిగ్రీ కళాశాల, శాశ్వత భవనాల నిర్మాణంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో ఎంపీ, దిశ చైర్మన్ పోరిక బలరాం నాయక్ అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులందరికీ చేరేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో శాఖల మధ్య సమన్వయం మరింత పెంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలు, విద్యార్థుల పౌష్టికాహారం విషయంలో ఎమ్మెల్యే భుక్యా మురళీనాయక్ ప్రత్యేక దృష్టి సారించారు. మోడల్ స్కూల్ను సందర్శించి విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాహ్న భోజనం, అల్పాహారం, పాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో పరిశుభ్రమైన వాతావరణం, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్ల నిర్వహణ, తరగతి గదుల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కేశముద్ర మండల కేంద్రంలో నూతన అగ్నిమాపక కేంద్రం, డిసిసిబి బ్యాంకు భవనాన్ని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రజలకు అత్యవసర సేవలు మరింత వేగంగా అందించేందుకు అగ్నిమాపక కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. రైతులు, ఖాతాదారులకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించేందుకు నూతన భవనం దోహదపడుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రుల సహకారంతో నియోజకవర్గంలో రహదారులు, విద్య, వైద్యం, సాగునీటి రంగాల్లో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని వెల్లడించారు. చిన్నారుల రక్షణ కోసం జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ 12ను విస్తృతంగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శబరీష్ తెలిపారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు తప్పిపోయిన చిన్నారులను గుర్తించి కుటుంబాలకు చేరవేయడానికి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఆధునిక సాంకేతికతతో పాటు ఇతర శాఖల సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్నారులను పనుల్లో పెట్టుకోవడం చట్టవిరుద్ధమని, అలాంటి ఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై నిర్వహించిన సమావేశంలో జిల్లా ప్రత్యేక అధికారి హరీష్ గ్రామ వార్డు సభలను సమర్థవంతంగా నిర్వహించి ప్రజల సమస్యలను స్థానికంగానే పరిష్కరించే దిశగా

0: చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పాటిస్తూ అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేయాలని సూచించారు. రైతులకు నానో యూరియా వినియోగంపై విస్తృత అవగాహన కల్పించి శాస్త్రీయ సాగు పద్ధతులను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. జిల్లాలో వ్యవసాయ గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజా సంక్షేమ చర్యలు కూడా కొనసాగుతున్నాయి. వివిధ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ మౌలిక వసతుల కల్పన, విద్య, వైద్యం, మహిళా సాధికారత, రైతు సంక్షేమం, బాలల రక్షణ వంటి రంగాల్లో చర్యలను వేగవంతం చేస్తున్నాయి. ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను మరింత ముమ్మరం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. స్థానిక ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకుని బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.
1: మహబూబాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 వస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రజా సంక్షేమమే అన్ని సంస్కరణల అంతిమ లక్ష్యంగా ఉండాలని, ప్రజావసరాలే ప్రభుత్వ పథకాల పరమావధిగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. విద్యార్థులు లేవనెత్తిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంలో రాజకీయం తగదని, ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు రొమేనియాలో పర్యటిస్తారు. 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈరోజు నుంచి స్కాట్లాండ్ వేదికగా జరుగుతాయి. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో పివి సింధు, ఆయుష్ శెట్టి, లక్ష్య సేన్లు సింగిల్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఇక వివరాలు. వికసిత్ భారత్ జన ఆందోళన్గా రూపుదిద్దుకోవాలని, ఈ లక్ష్య సాధనలో దేశ యువత కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరడంలో గ్రామీణాభివృద్ది, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, అనుబంధ రంగాల పనితీరును సమీక్షించేందుకు మోదీ సంబంధిత ప్రభుత్వ కార్యదర్శులతో నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రజా సంక్షేమమే అన్ని సంస్కరణల అంతిమ లక్ష్యంగా ఉండాలని, ప్రజావసరాలే ప్రభుత్వ పథకాల పరమావధిగా ఉండాలని ప్రధానమంత్రి చెప్పారు. మంత్రివర్గ కార్యదర్శి, కీలక మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ప్రధానమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు హాజరైన సమావేశాన్నుద్దేశించి మాట్లాడిన ప్రధాని, సంస్కరణలు ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడమే కాకుండా దేశం సంపూర్ణంగా అభివృద్ది చెందే ప్రయాణాన్ని వేగవంతం చేసేవిగా ఉండాలని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ వ్యవస్థలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని, వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల అవసరాల గురించి సమగ్రమైన పథకాన్ని రూపొందించాలన్నారు. అభివృద్ది లక్ష్యాలను చేరుకునేందుకు సంపూర్ణ ప్రభుత్వ విధానాన్ని అవలంబించాలని మోదీ అన్నారు. విద్యార్థులు లేవనెత్తిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశాన్ని రాజకీయ లబ్ది పొందేందుకు వినియోగించరాదని సీనియర్ బీజేపీ నేత, కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. పేపర్ లీకేజీ అంశం గురించి పరిశోధన కొనసాగుతోందని, ఈ అంశంపై లోతైన చర్చ అవసరమని చెప్పారు. ఈ అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా పరిగణిస్తున్నారని, పూర్తిస్థాయి శ్రద్దాసక్తులు కనబరుస్తున్నారని, అవసరమైన చర్యలు చేపడుతున్నారని నడ్డా వెల్లడించారు. నీట్ ప్రశ్నాపత్రాల అంశాన్ని పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చ కాలపరిమితిని విపక్షాలే నిర్దేశించవచ్చని సూచించారు. గంభీరమైన ఈ అంశంలోని అన్ని కోణాలను కూలంకషంగా చర్చించి తగిన విధానాన్ని రూపొందించడంలో విపక్షాలు తమవంతు బాధ్యతను పంచుకుని శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
1: ఏ గంభీర్ మసలా హై, హమే ఇస్ పర్ చర్చా కర్నీ చాహియే, ఔర్ చర్చా కర్నే కా జో సబ్సే అచ్చా మాధ్యమ హై వో హై పార్లమెంట్, ఔర్ హమ్ చర్చా కే లియే తయార హై. గహన చర్చా కే మాధ్యమ సే ఇస్కీ బారీకియో మే హమ్ జాయే, హమ్నే కిస్ తరీకే ఇస్కో అడ్రెస్ కియా హై, ఔర్ బాకీ సర్కారో కో భీ కిస్ తరీకే సే ఇస్మే అడ్రెస్ కర్నా చాహియే, క్యా బిందు హై జిస్కే బారే మే హమ్కో గహరాయీ సే చింతన కర్కే ఉస్కా హమ్కో కా కోయి రాస్తా నికాల్నా చాహియే, తాకి హమారే ఛాత్రో కే సాథ్ అన్యాయ నా హో.
0: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో 150 పేపర్ లీకేజీలను ప్రస్తావించారని, వీటన్నింటినీ ప్రభుత్వం సీరియస్గా

0: తీసుకుంటోందని తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో జరిగిన ఇటువంటి సంఘటనలను మాత్రం రాహుల్ గాంధీ దాటవేస్తూ సమస్య నుంచి రాజకీయ లబ్ది పొందేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నారని నడ్డా విమర్శించారు.
1: मैं पूछना चाहूंगा विपक्ष के नेता राहुल गांधी जी से कि आप सिलेक्टिव क्यों हैं? आपने यूपीए की और यूपीए के सपोर्टेड सरकारों को उनकी गवर्नमेंट्स के बारे में आपने क्यों नहीं चर्चा, क्यों आपने अपने आप को उससे अलग रखा? ये स्पष्ट बताता है कि आपका उद्देश्य छात्रों का हित नहीं है, आपका उद्देश्य

0: छात्रों को, उनकी गवर्नमेंट्स के बारे में आपने क्यों नहीं चर्चा, क्यों आपने अपने आप को उससे अलग रखा? यह स्पष्ट बताता है कि आपका उद्देश्य छात्रों का हित नहीं है, आपका उद्देश्य एजुकेशन की क्वालिटी में बढ़ोतरी हो, स्टूडेंट्स को जस्टिस मिले, इसमें आपका इंटरेस्ट नहीं है.
1: నిన్న ప్రశ్నపత్రాల లీకేజీ అంశంపై పార్లమెంట్లో మాట్లాడిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందని చెప్పారు. సభలో జరిగే ఏదైనా చర్చ నిర్దేశిత నిబంధనల ప్రకారమే జరగాలని, కాంగ్రెస్ పార్టీ కొత్త షరతులను విధిస్తూ సభలో చర్చ జరిగేందుకు అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు.
2: पूरी तरह से तैयार है और हमने पहले दिन से कहा है. मैं अनुरोध करता हूं कि चर्चा कब होना है, चर्चा का ड्यूरेशन और किस नियम के तहत होना है. माननीय स्पीकर महोदय, सारे पार्टी के फ्लोर लीडर से बातचीत करके इसका निर्णय किया जाए. सरकार पूरी तरह से नीट पेपर लीक पे चर्चा करने का तैयार है.
1: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీతో పాటు వివిధ సమస్యలపై ప్రతిపక్ష పార్టీల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు నేటికి వాయిదా పడ్డాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hyd ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్టపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు రొమేనియాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆమె ఆ దేశ అధ్యకుడు నికుసోర్ డాన్, తాత్కాలిక ప్రధాని ఐలీ బోలోజాన్, సెనెట్ అధ్యకుడు మిర్సియా అబ్రుడీన్ తదితరులతో సమావేశమవుతారు. పర్యటనలో భాగంగా ముర్ము భారత్ రొమేనియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్, బిజినెస్ ఫోరం సభ్యులను కలుసుకుంటారు. అనంతరం స్థానిక భారతీయ సమాజ సభ్యులతో సైతం సమావేశమవుతారు. వివిధ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం లక్ష్యంగా ఈ నెల 19న ప్రారంభమైన రాష్టపతి విదేశీ యాత్రలో భాగంగా మాల్డోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తున్నారు. ఫిలిప్పైన్స్ మనీలాలో జరుగుతున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశాల్లో భాగంగా మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కెనడా విదేశాంగ మంత్రి అనితా అహ్మద్తో నిన్న సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించి సామాజిక మాధ్యమ వేదికగా పోస్ట్ చేసిన జయశంకర్ పలు రంగాల్లో భారత్ కెనడా సహకారం మరింత మెరుగవుతోందని అన్నారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు నిర్దేశించిన సహకార లక్ష్యాల గురించి తాము చర్చించామని వెల్లడించారు. ఇదే సందర్భంలో జయశంకర్ న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్తో సమావేశమై ఇండో పసిఫిక్ భద్రతా పరిస్థితిని గురించి చర్చించారు. ఇరు దేశాల మధ్య నౌకాయాన బలోపేతం గురించి చర్చించారు. ఇక ఆసియా సెక్రటరీ జనరల్ డాక్టర్ కామో కిమ్ కోన్తో జరిపిన సమావేశంలో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం గురించి జయశంకర్ చర్చించారు. 2026-30 సమయంలో ఇండియా ఆసియా యాక్షన్ ప్లాన్ గురించి సైతం చర్చించిన ఇరువురు నేతలు రాజకీయ, ఆర్థిక, భద్రతా, సాంస్కృతిక రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని అంగీకరించారు. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1927లో మన దేశంలో ఇదే రోజు తొలిసారిగా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో బాంబే స్టేషన్ నుంచి తొలి రేడియో ప్రసారం జరిగింది. ఇక 1936 జూన్ 8న ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోగా రూపాంతరం చెందింది. దేశ అభివృద్ది, సాంస్కృతిక, వారసత్వ పరిరక్షణ, విద్యకు చెందిన అంశాలను ప్రజలకు అందజేయడంలో నాటి నుంచి నేటి వరకు రేడియో కీలక పాత్ర పోషిస్తోంది. దేశ స్వాతంత్ర్యపూర్వ సమయంలో సైతం సమాచార వితరణ, ఐకమత్యాన్ని నిలపడంలో రేడియో పాత్ర మరువలేనిది. ఇక స్వాతంత్ర్యానంతరం అక్షరాస్యత పెంపొందింపు, ఆరోగ్యం, వ్యవసాయం తదితర కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో రేడియో ప్రముఖ పాత్ర పోషించింది. 1956లో జాతీయ ప్రసార సంస్థకు ఆకాశవాణి అన్న పేరును ఖరారు చేశారు. సినీ గీతాల ప్రధానాంశంగా ఎంతో ప్రజాదరణ చూరగొన్న వివిధ భారతి ఆకాశవాణి ఛానల్ 1957లో ప్రారంభమైంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అన్న లక్ష్యంతో కొనసాగుతున్న ఆకాశవాణి సేవలు నేటి డిజిటల్ యుగంలో సైతం ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటూ కొనసాగుతుండడం విశేషం. 1,012 కోట్ల రూపాయల సమ్మిళిత పెట్టుబడి గల 2 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఈఎంసీలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ రంగంలో భారత్ స్వావలంబనకు ఈ చర్య దోహదపడగలదని భావిస్తున్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని నిన్న పార్లమెంటుకిచ్చిన లిఖితపూర్వక జవాబులో భాగంగా ప్రకటించారు. ఈ 2 క్లస్టర్లు తమిళనాడులో ప్రారంభం కానున్నాయి. స్కాట్లాండ్ గ్లాస్గో వేదికగా 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈరోజు ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు మన దేశం 125 మంది సభ్యులతో కూడిన క్రీడా బృందాన్ని పంపిస్తోంది. ఒలింపియన్ నీరజ్ చోప్రా, మీరాబాయ్ చాను, లవ్లీనా బోర్గోహాయ్లు మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2022 సంచికలో

0: 9 విభాగాల్లో పోటీలు జరగ్గా ఈసారి 10 విభాగాలకే పోటీలు పరిమితమయ్యాయి. గత సంచికలో భారత్ 61 పతకాలను సాధించడం గమనార్హం. క్రికెట్. భారత్ జింబాబ్వే పురుషుల T20 మూడు మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్ ఈరోజు జింబాబ్వే హరారేలో ప్రారంభమవుతుంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు 3 T20లను ఆడుతుంది. ఇక చాంగ్జో వేదికగా జరుగుతున్న చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో మన క్రీడాకారులు లక్ష్య సేన్, పివి సింధు, ఆయుష్ షెట్టిలు ప్రీ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నారు. పురుషుల సింగిల్స్లో ఆయుష్ షెట్టి ప్రపంచ 11వ ర్యాంక్ ఆటగాడు. అల్ఫీ ఫర్హాన్పై లక్ష్య సేన్ జపాన్కి చెందిన ప్రత్యర్థిపై పాయింట్ విజయం సాధించారు. ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సంక్షేమమే అన్ని సంస్కరణల అంతిమ లక్ష్యంగా ఉండాలని, ప్రజావసరాలే ప్రభుత్వ పథకాల పరమావధిగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. విద్యార్థులు లేవనెత్తిన నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ అంశంలో రాజకీయం తగదని, ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు రొమేనియాలో పర్యటిస్తారు. 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈరోజు నుంచి స్కాట్లాండ్ వేదికగా ప్రారంభమవుతాయి. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో పివి సింధు, ఆయుష్ షెట్టి, లక్ష్య సేన్లు సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో విందాం భాగవత నీరాజనం ధారావాహిక. అనంతరం జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా భారతదేశంలో రేడియో ప్రసారాల విప్లవాత్మక ప్రయాణం డాక్టర్ ఎన్వీఎన్ చారి గారి ప్రసంగం వింటారు. ముందుగా విందాం భాగవత నీరాజనం ధారావాహిక. ఈ కార్యక్రమం వినబోయే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: క్యూర్వెల్ హాస్పిటల్ డాక్టర్ హేమా వద్యరాజు, డాక్టర్ వద్యరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో అనుభవం గల వైద్యుల సేవలు, ఆధునిక యంత్రాలతో ఆరోగ్య నిర్ధారణ పరీక్షలు, అత్యాధునిక శస్త్రచికిత్సలు, పిఐసియు, ఎన్ఐసియు, ఎస్ఐసియు లాంటి మేలైన వసతులు, బోధనాసుపత్రిగా గుర్తింపు. క్యూర్వెల్ హాస్పిటల్ ఎంజీఎం దగ్గర శ్రీనివాస కాలనీ, వరంగల్. మన్నికకి మారుపేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం భాగవత నీరాజనం ధారావాహిక.
5: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: పోతన విరచిత ఆంధ్ర మహాభాగవతంలోని ముఖ్య ఘట్టాలకు వ్యాఖ్యానం. వినండి భాగవత నీరాజనం.
1: వ్యాసం వస

లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్

హిరణ్యకశిపు వధానంతరం సురచారణ విద్యాధురులకు, గరుడువరగులకు, యక్షసిద్ధులకు ఆనందం కలిగింది. అప్సరసలు పుష్పవర్షం కురిపించినారు. కిన్నర కింపురుషులతో, గరుడ గంధర్వులతో, చారణ విద్యాధురులతో మహేశ్వరుడు, బ్రహ్మ, దేవేంద్రుడు నరసింహుని దర్శనార్థం విచ్చేసినారు. నరసింహుని స్తుతించినారు. సకల భువనాలను కల్పించి, రక్షించి, భేదించే దురంత శక్తిగా, అనంత జ్యోతిగా, అవ్యయాత్మగా బ్రహ్మ కీర్తించినాడు. సహస్రయుగాంతాన ఈ సమస్త విశ్వాన్ని సంహరించే వేళయే నీ కోపానికి అనువైంది. నీవు రాక్షసరాజును సంహరించినావు, నీ భక్తుడైన ప్రహ్లాదును రక్షించినావు, ఇక ఈ ఉగ్రరూపాన్ని చాలింపుమని రుద్రుడు ప్రార్థించినాడు. రాక్షసేశ్వరుణ్ణి చంపి యజ్ఞయాగాదుల్ని కాపాడినావు. నీ సేవాసక్తులు తదితర విషయ వ్యాసంగాన్ని కోరరు, మాకు అనంత భక్తిని ప్రసాదింపుమని ఇంద్రుడు కోరినాడు. ఋషులు, పితృదేవతలు, సిద్ధులు, విద్యాధరులు, భుజంగులు, మనువులు, ప్రజాపతులు, గంధర్వచారణ యక్షులు, కింపురుష వైతాళిక కిన్నరులు తమకు బాధానివృత్తి కలిగించినందుకు నరసింహుని వేర్వేరుగా స్తుతించినారు. విష్ణు సేవకులు హిరణ్యకశిపు జన్మ వృత్తాంతం తెలిసి ఇట్లా అన్నారు.

సాత్వికంగా తపస్సుతో శమదమాదులతో భక్తితో సేవించి క్రమంగా సుదీర్ఘకాలంపై ముక్తి పొందే కంటే వైరంతో నిన్ను వేగంగా చేరవచ్చు. అందుకే హిరణ్యకశిపుడు నీ సన్నిధిని త్వరగా చేరుకోవడానికి వైర మార్గాన్ని అవలంబించినాడు. వానిని శిక్షించడం కీడు కాదు, కృప చేసినట్లే అని నరసింహుని కీర్తించినారు. ప్రపంచానికి ప్రమాదం తొలగిపోయిందని ఆనందాతిరేకంతో హర్షధ్వానాలు చేసిన కీర్తించిన నరసింహుని ఉగ్రరూపం ముందు నిలవడానికి కానీ తేరిపార చూడటానికి కానీ ఎవరికీ సాధ్యం కాలేదు. అందరూ భయకంపితులైన వారే. బ్రహ్మరుద్రేంద్రాదులు లక్ష్మీదేవిని సమీపించి నరసింహుని రోషము తగ్గింపవలసిందిగా ప్రార్థించినారు. లక్ష్మీదేవి నరసింహుని సమీపించి ఆయన ఉగ్రరూపాన్ని చూచి భయపడింది. శాంతుడైన వెనక నరహరిని సమీపింపవచ్చునని భావించింది, సందేహించింది. బ్రహ్మదేవుడు ఆమె సందేహాన్ని అర్థం చేసుకుని ఆ దేవుని రోషంబు నివారింపని ఇతరులకు సాధ్యంబు కాదని ప్రహ్లాదుని సమీపించి, నీ తండ్రి నిమిత్తాన అత్యంత భీకర రూపాన్ని దాల్చిన శ్రీ మహావిష్ణువు రుషాగ్ని తగ్గించి సీతలుని చేసి దయచేయకదే అని కోరినాడు. మహాభాగవత శేఖరుడైన ప్రహ్లాదుడు కరకమలములు ముగిడ్చి మందగమనంతో నరసింహుని సన్నిధికి చేరి సాష్టాంగ దండ ప్రణామాల్ని చేయగానే

0: భక్తపరాధీనుడైన నరహరి ఆయన శిరస్సుపై తన హస్తాన్ని మోపి అభయమిచ్చి ఆశీర్వదించినాడు.
1: ప్రాభవముప్పనుకట కృపామతి కదియంగ చీరి సంశోభిత దృష్టి సంఘముల చూచుచు బాలుని మౌళియందు లోకాభినుతుండు వెట్టి అసురాంతకుడుద్భటకాల సర్పభీతాభయదాన శస్తమున్ అనర్గళ మంగళ హేతు హస్తమున్.
0: భక్తి హృదయాంతరాన పొంగారగా ప్రహ్లాదుడు నరసింహదేవుని ఆనందంతో కీర్తించినాడు. తపము, వంశము, తేజము, విద్య, సౌందర్యము, పదవి, నైపుణ్యము, ప్రతాప పౌరుషాలు, బలము, ప్రజ్ఞ, జపయోగాలు ఇవన్నీ నీ భక్తి ముందు లెక్కకు రానివే. మనస్సుని, ప్రాణవాక్కర్మల్ని నీ అందు లీనం చేసిన వాడే ధన్యుడు. అందరూ నీ ఉగ్రరూపాన్ని చూచి భీతులవుతున్నారు. నీ భయంకరమైన ఆకృతిని చూచి నాకు భయం లేదు. దుర్వారమైన దుర్భర సంసార దావాగ్నికి తప్ప నేను దేనికి భయపడను. నీ పాదాశ్రయాన్ని అనుగ్రహించు అని ఇట్లా ప్రార్థించినాడు.
1: ఖరదం స్ట్రాభృకుటీ సటానఖయు.

0: மாளிகையு பாஸ்வநேத்ரயுன்னைன நீ நரசிம்ஹாக்ருதி சூச்சி நீ வெரவ பூர்ண க்ரூர துர்வார துர்பர சம்சாரத வாக்னிகின் விரது நீ பாதாசிரயும் சேயவே.
1: బాలుణ్ణి తల్లిదండ్రులు, రోగిని ఔషధం, సముద్రాన మునిగిపోయేవాణ్ణి నావా రక్షించినట్లే సంసారతాప సంతప్యమానులను నీవే రక్షింపగలవు. సంసార దావానలంలో చిక్కిన నన్ను నీవు రక్షింపమని ప్రాధేయపడతాడు. జనులు అజ్ఞానంతో సంపదను, ఆయుస్సును, విభవాన్ని కోరుతారు. అవన్నీ మా తండ్రి కనుసన్నల్లో మెలిగే. అంతటి పరాక్రమశీలి అయిన మా తండ్రి నిమిషంలో హతుడైపోయినాడు. అందుకే అవి స్థిరాలు కావు. ఉరుక్రముడైన కాలరూపుడు వాణ్ణి హరిస్తాడు. నేను వాణ్ణి కోరను. దేవేంద్రాదులకు కూడా లభ్యం కాని నీ అభయహస్తం నా శిరస్సును తాకింది. ఇంతకంటే ఉన్నత పదమేది?
0: శ్రీ మహిళా మహేశ సరసీరుహ గర్భులకైన నీ మహోద్దామ కరంబుచే అభయదానముసేయని నీవు బాలుడన్ తామ

నీ ప్రసాదము వలన నేను నిష్కాముడను కావలెనని ప్రహ్లాదుడు విన్నవిస్తాడు. నీ గృహాంగణ భూమి నిటలము మోపి మ్రొక్కక, నీ మంగళస్తవాల్ని పలకక, నిఖిల కర్మల్ని నీకు సమర్పింపక, నిర్మల హృదయంతో నీ పదాంబుజాల్ని స్మరింపక, నీ గుణగానం వినక, నీకు సేవ చేయక, ఎంత తపస్వి అయినా, యోగి అయినా, వేదార్థవేత్త అయినా బ్రహ్మజ్ఞానాన్ని పొందడు అని తన నిశ్చల భక్తిని ప్రకటిస్తాడు. దాస్య యోగాన్ని అనుగ్రహింపమని ఆచిస్తాడు. ప్రహ్లాదుని భక్తికి సంతోషించి నరసింహుడు రోషము విడిచి ఇట్లన్నాడు.

0: ఇది ప్రహ్లాదుని పరీక్షించడానికే, ఆయన యందు సకామత్వం ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికే. ప్రహ్లాదుడు నిష్కాముడైన ఏకాంత భక్తుడు. ఏది కోరినా అది భక్తికి అంతరాయమే. నిర్భయంగా ప్రహ్లాదుడు నరసింహునితో ఇట్లా అన్నాడు. లోకంబులందు భృత్యులు అర్థకాములై రాజుల సేవింతురు. రాజులను ప్రయోజనంబులు అర్థించి భృత్యులకు అర్థంబుల సంగుదురు. అవ్విధంబున కాదు, నాకు కామంబు లేదు, నీకు ప్రయోజనంబు లేదు అని. లోకంలో అజ్ఞానులకు అవివేకులకు ప్రాపంచిక సుఖాల్లో ఎంతటి ఆసక్తి, ప్రీతి, లిప్స ఉంటాయో అంతటి ఆసక్తిని, ప్రీతిని, లిప్సను నీ చరణానవింద ధ్యానంలో నాకు కలుగునట్లు అనుగ్రహింపవే అని ప్రార్థిస్తాడు. తన తండ్రి అయిన హిరణ్యకశిపునికి పాప విముక్తి కలుగునట్లు కరుణించుమని వేడుతాడు. ప్రహ్లాదుని భక్తికి ప్రసన్నుడై అనుగ్రహించి మన్వంతర పర్యంతం రాజభోగములను అనుభవించి తన సాయుధ్యము పొందినట్లు దీవించి నరసింహదేవుడు అంతర్హితుడవుతాడు. బ్రహ్మదేవుడు శుక్రాదిముని సహితుడై ప్రహ్లాదునికి పట్టం కట్టి ఆశీర్వాదముల కృతార్థుని చేసిన పిదప దేవాదులు తమ తమ నివాసాలకు వెళతారు.
1: శ్రీరమణీయమైన నరసింహ విహారము, ఇంద్రశత్రు సంహారము, పుణ్య భాగవతుడైన నిశాచరనాథ పుత్రు సంచారమునెవ్వడైనా

అభయప్రదమైన ప్రహ్లాద చరిత్రను అనుసంధించువారికి సకల శుభములు నరసింహానుగ్రహంతో సమకూరునని ఫలశ్రుతి.

0: ఇంతవరకు మీరు ఉదయ తరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా భారతదేశంలో రేడియో ప్రసారాల విప్లవాత్మక ప్రయాణం డాక్టర్ ఎన్విఎన్ చారి గారి ప్రసంగం. కార్యక్రమం వినబోయే ముందు వాణిజ్య ప్రకటనలు విందాం.
1: శ్రేష్టమైన చికిత్సకి విశిష్టమైన చిరునామా క్యూర్వెల్ హాస్పిటల్. బీమార్ ఏదైనా ఫికర్ లేదు, క్యూర్వెల్ కి పోదాం, పరేషాన్ వద్దు. డాక్టర్ హేమా వద్దిరాజు, డాక్టర్ వద్దిరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో పిల్లలు కలగని వారికైనా, పిల్లల్ని కనబోయే అమ్మలకైనా, పసిపాపలకైనా, పెద్దలకైనా, అనారోగ్యం ఏదైనా, ఎవరికైనా క్యూర్వెల్ హాస్పిటల్ ఉంది అండగా. ఫోన్ నెంబర్ 9550135343.
2: Work from home. High salary. Just ఒక్క క్లిక్ లో. అరే వా,
3: చిక్కుకుంది.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: PM జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై. దేశ్

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా భారతదేశంలో రేడియో ప్రసారాల విప్లవాత్మక ప్రయాణం, డాక్టర్ ఎన్వీఎన్ చారి గారి ప్రసంగం.
2: శ్రవణానందానికి, జాతీయ చైతన్యానికి ప్రతీకగా నిలిచి కనిపించకపోయి

మారినా వినిపిస్తూ మనసులను కలిపే మాధ్యమం రేడియో. కాలం మారినా, సాంకేతికత పరుగులు తీసినా ఆ స్వరం ఇప్పటికీ కోట్లాది హృదయాల్లో మారుమ్రోగుతూనే ఉంది. ఆధునిక సమాజ నిర్మాణంలోనూ, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతంలోనూ సమాచార ప్రసార మాధ్యమాలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశం వంటి వైవిధ్యభరితమైన విశాలమైన దేశంలో భాషలు, సంస్కృతులు ప్రాంతాల మధ్య వారధిగా నిలిచి ప్రజలను ఏకం చేయడానికి ఒక శక్తివంతమైన సమాచార సాధనం అవసరమైంది. ఆ అవసరాన్ని తీర్చిన తొలి సాంకేతిక అద్భుతమే రేడియో. భారతదేశంలో రేడియో ప్రసారాలు ప్రారంభమైన చారిత్రాత్మకమైన ఈ రోజును గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవం జరుపుకుంటాము. శతాబ్ద కాలపు ఈ ప్రయాణంలో రేడియో కేవలం వార్తలను అందించే సాధనంగానే కాక దేశ సంస్కృతికి, విజ్ఞానానికి, వినోదానికి ఒక నిలువుటద్దంగా నిలిచింది. భారతదేశంలో రేడియో ప్రసారాల చరిత్ర బ్రిటిష్ పాలనాకాలంలో ప్రారంభమైంది. 1920 ప్రారంభంలో రేడియో క్లబ్ల ద్వారా కొన్ని ప్రైవేటు ప్రయోగాలు జరిగినప్పటికీ దేశవ్యాప్తంగా ఒక క్రమబద్ధమైన ప్రసార వ్యవస్థ 1927లోనే ప్రారంభమైంది. 1927 జూలై 23న ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అనే ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో బొంబాయిలో, ఇప్పుడు ముంబై, రేడియో స్టేషన్ నుండి భారతదేశంలో మొట్టమొదటి అధికారిక రేడియో ప్రసారం ప్రారంభమైంది. అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ఈ ప్రసార కేంద్రాన్ని ప్రారంభించారు. అదే సంవత్సరం 23న కలకత్తాలో 2 రేడియో కేంద్రం ప్రారంభమైంది. దీంతో భారతదేశంలో రేడియో ప్రసారాల విస్తరణకు పునాది పడింది. ఆర్థిక సమస్యల కారణంగా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ 1930లో మూతపడింది. అనంతరం బ్రిటిష్ ప్రభుత్వం రేడియో ప్రసారాలను తన ఆధీనంలోకి తీసుకొని వాటిని ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా నిర్వహించింది. 1936 జూన్ 8న ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చారు. ఈ మార్పు భారత ప్రసార రంగంలో ఒక చారిత్రక మైలురాయిగా నిలిచింది. ఆకాశవాణి ద్వారా విద్య, సమాచారం, వినోదం, సాంస్కృతిక పరిరక్షణ వంటి రంగాల్లో రేడియో కీలక పాత్ర పోషించడం ప్రారంభించింది. ఈ విధంగా 1927లో ప్రారంభమైన రేడియో ప్రయాణం తర్వాత ఆకాశవాణిగా భారత ప్రజల జీవితాల్లో అంతర్భాగమై దేశ నిర్మాణంలో ఒక శక్తివంతమైన సమాచార మాధ్యమంగా ఎదిగింది. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో రేడియో ఒక శక్తివంతమైన సమాచార సాధనంగా, జాతీయ చైతన్యాన్ని రగిలించిన ఆయుధంగా నిలిచింది. బ్రిటిష్ ప్రభుత్వ సెన్సార్ ఆంక్షలు, నిఘా మధ్య ఈ రేడియో ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడంలో, ఉద్యమ వార్తలను వేగంగా వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించింది. రేడియో ద్వారా స్వాతంత్ర్య సమరయోధుల సందేశాలు దేశం నలుమూలలకు చేరి ప్రజలను ఉద్యమంలో భాగస్వాములను చేశాయి. భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జర్మనీ, అనంతరం సింగపూర్ నుండి ఆజాద్ హింద్ రేడియో ద్వారా భారతీయులను స్వాతంత్ర్య సమరానికి సిద్ధం చేశారు. ఆయన ప్రసంగాలు దేశభక్తిని రగిలించి యువతలో పోరాట స్ఫూర్తిని నింపాయి. తుమ్ ముజే ఖూన్ దో, మై తుమ్ హే ఆజాదీ దొంగ, నాకు మీ రక్తాన్నివ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని అందిస్తాను అనే ఆయన పిలుపు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చిరస్మరణీయమైన నినాదంగా నిలిచింది. రేడియో ద్వారా ఈ సందేశాలు దేశవ్యాప్తంగా ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయి. 1942లో ప్రారంభమైన క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా బ్రిటిష్ ప్రభుత్వం జాతీయ నాయకుల కార్యకలాపాలను అణిచివేయడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో యువ స్వాతంత్ర్య సమరయోధురాలు ఉషా మెహతా తన సహచరులతో కలిసి రహస్యంగా కాంగ్రెస్ రేడియోను నిర్వహించారు. ఈ రేడియో ద్వారా మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితర నాయకుల సందేశాలు, ఉద్యమ వార్తలు, బ్రిటిష్ దమనకాండ వివరాలు ప్రజలకు చేరవేయబడ్డాయి. కొద్దికాలమే కొనసాగినప్పటికీ కాంగ్రెస్ రేడియో భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో విశిష్ట స్థానాన్ని సంపాదించింది. స్వాతంత్ర్యం అనంతరం భారతదేశంలో

రేడియో సేవలు మరింత విస్తరించాయి. 1957లో ఆల్ ఇండియా రేడియోకు అధికారికంగా ఆకాశవాణి అనే భారతీయ నామధేయం స్వీకరించబడింది. ఆకాశవాణి అంటే ఆకాశం నుండి వినిపించే దివ్యవాణి అని అర్థం. ఆకాశం తన నీలి తెరను తొలగించి విశ్వమానవుని హృదయాలను తన తరంగాలతో ఒకటిగా కలుపుతోంది అంటూ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 1938లో కలకత్తా షార్ట్ వేవ్ రేడియో కేంద్ర ప్రారంభోత్సవం సందర్భంగా ఆకాశవాణి అనే కవితను చదివారు. మానవుని గొంతును, సందేశాన్ని దేశ సరిహద్దులు దాటించి ప్రపంచానికి చేరవేసి రేడియో యొక్క గొప్పతనాన్ని ఈ కవితలో ఆయన అద్భుతంగా వర్ణించారు. అందులో ఉపయోగించిన పదం నుండి ప్రేరణ పొందిందే ఆకాశవాణి. అనంతరం ప్రముఖ కన్నడ సాహితీవేత్త ఎంవి గోపాలస్వామి ఈ పదాన్ని విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. చివరకు 1957లో కేంద్ర ప్రభుత్వం ఈ పేరును అధికారికంగా స్వీకరించింది. ఆకాశవాణి స్వాతంత్ర్యానంతరం కేవలం వార్తల ప్రసార మాధ్యమంగానే కాకుండా విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, సాహిత్యం, సంగీతం, నాటకాలు, సంస్కృతి, జాతీయ సమైక్యత, విపత్తుల సమయంలో ప్రజలకు హెచ్చరికలు వంటి అనేక రంగాల్లో సేవలందిస్తూ భారతదేశ అభివృద్ధిలో విశిష్ట పాత్ర పోషించింది. గ్రామీణ భారతదేశాన్ని దేశ ప్రధాన స్రవంతితో అనుసంధానించిన ప్రజా మాధ్యమంగా ఆకాశవాణి విశేష గుర్తింపు పొందింది. ఈ విధంగా స్వాతంత్ర్య పోరాటంలో జాతీయ చైతన్యాన్ని రగిలించిన రేడియో స్వాతంత్ర్యానంతరము ఆకాశవాణిగా రూపాంతరం చెంది భారత ప్రజల జీవితాల్లో విశ్వసనీయ సమాచార, విద్య, సాంస్కృతిక మాధ్యమంగా నేటికీ సేవలందిస్తుంది. భారతీయ రేడియో రంగాన్ని మరియు ఆకాశవాణిని ప్రజాదరణ పొందేలా చేయడంలో ఎందరో మహానుభావులు కీలక పాత్ర పోషించారు. వారిలో లైనెల్ ఫీల్డెన్ ఆల్ ఇండియా రేడియోకు మొదటి కంట్రోలర్ జనరల్. ఆయన భారతదేశంలో రేడియో ప్రసారాలకు ఒక పటిష్టమైన పునాది వేశారు. ఉషా మెహతా 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీక్రెట్ కాంగ్రెస్ రేడియోను నడిపి జాతీయ శ్రేయస్సు కోసం రేడియోను ఆయుధంగా వాడిన ధీరవనితగా పేరుకెక్కింది. అమీన్ సయానీ రేడియో ప్రపంచపు రారాజు. వివిధ భారతిలో ఆయన నిర్వహించిన బినాకా గీతమాల కార్యక్రమం రేడియో చరిత్రలోనే ఒక సంచలనం. బాయో ఔర్ బహెనో అంటూ సాగే ఆయన ఐకానిక్ గొంతు కోట్ల మందిని అలరించింది. నరేంద్ర శర్మ ఆల్ ఇండియా రేడియోకు ఆకాశవాణి అని నామకరణం చేయాలని సూచించిన ప్రముఖ కవి, పండితుడు కూడా. పివి కృష్ణమూర్తి ఆకాశవాణి మరియు దూరదర్శన్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ మీడియా నిపుణుడు. రామ్సింగ్ బౌద్ధ్ ఉత్తరప్రదేశ్కు చెందిన ఈయనను రేడియో మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద రేడియోల సేకరణ అంటే 1257 రేడియోలు కలిగి ఉన్నందునుగాను ఆయన పేరు ప్రసిద్ధి చెందింది. ఇలా ఎందరో మహానుభావులు తమ వంతు కృషి సలిపారు. ప్రస్తుతం ఆకాశవాణి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాప్రసార నెట్వర్కులలో ఒకటిగా విస్తరించింది. తాజా నివేదికల ప్రకారం అధికారిక గణాంకాలు ఈ రకంగా ఉన్నాయి. ఆకాశవాణి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 591 బ్రాడ్కాస్టింగ్ స్టేషన్లను కలిగి ఉంది. స్వాతంత్ర్య సమయంలో ఇవి కేవలం 6 మాత్రమే. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, లక్నో, తిరుచిరాపల్లి మాత్రమే. ఇది భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో 92% పైగా, దేశ జనాభాలో 98% నుండి 99.19% మందికి చేరువ అవుతున్నది. అంటే దాదాపు 100% చేరువ అవుతున్నదని చెప్పుకోవచ్చు. ఆకాశవాణి ప్రాథమికంగా 23 అధికార భాషలలో 146 నుండి 179 పైగా స్థానిక మాండలికాలలో విభిన్న కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. 1977 జూలై 23 చెన్నైలో భారతదేశపు మొదటి ఎఫ్ఎం ప్రసారం ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలో ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్ల సంఖ్య నిరంతరం పెరుగుతూ రికార్డు స్థాయిలో 390 స్టేషన్లకు చేరింది. డిజిటల్ పరివర్తన స్కీమ్ కింద భారత ప్రభుత్వం ప్రసార మౌలిక సదుపాయాల ఆధునికర కోసం 2,539.61 కోట్ల వ్యయంతో బైండ్ BIND బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్వర్క్ డెవలప్మెంట్ పథకాన్ని అమలు చేస్తున్నది. దీని కింద 68

కోట్ల ట్రాన్స్మీటర్లను మంజూరు చేశారు. మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నైలలో డిజిటల్ టెరెస్ట్రియల్ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ఆకాశవాణికి చెందిన 260కి పైగా లైవ్ ఛానళ్లు ప్రస్తుతం ప్రసార భారతి వారి అధికారిక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా ప్రచార వ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినడానికి అందుబాటులో ఉన్నాయి. భారత అభివృద్ధి ప్రస్థానంలో ఆకాశవాణి కేవలం ఒక ప్రసార సంస్థ మాత్రమే కాదు, జాతీయ చైతన్యానికి, సమాజ వికాసానికి, ప్రజా విద్యకు, సాంస్కృతిక పరిరక్షణకు అంకితమైన ప్రజామాధ్యమంగా నిలిచింది. స్వాతంత్ర్యానంతరం దేశ నిర్మాణంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వ్యవసాయ సాంకేతికత, ఆరోగ్య అవగాహన, విద్యా కార్యక్రమాలు, కళలు, సాహిత్యం, సంగీతం, నాటకాలు, యువజనాభివృద్ధి వంటి అనేక రంగాలలో ప్రజలకు సమాచారాన్ని చేరవస్తూ విశేష సేవలు అందించింది. వ్యవసాయ రంగానికి అండగా రైతుల అభివృద్ధికి ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించింది. రైతువాణి, కృషి విజ్ఞానం, వ్యవసాయ సలహాలు వంటి కార్యక్రమాల ద్వారా రైతులకు వాతావరణ సూచనలు, వర్షపాతం వివరాలు, పంటల సాగు విధానాలు, నూతన వంగడాలు, ఎరువుల వినియోగం, సేంద్రియ వ్యవసాయం, కీటక నియంత్రణ, మార్కెట్ ధరలు, ప్రభుత్వ పథకాలపై నిపుణుల సలహాలను అందిస్తున్నది. అనేక మంది రైతులకు ఈ కార్యక్రమాలు వ్యవసాయంలో మార్గదర్శకంగా నిలిచాయి. ఆకాశవాణి విద్యార్థుల కోసం విద్యా ప్రసారాలు, పరీక్షల మార్గదర్శకాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఆరోగ్య రంగంలో టీకాలు, మాతాశిశు సంరక్షణ, పోషకాహారం, అంటువ్యాధుల నివారణ, ప్రజారోగ్య సూచనలను వైద్య నిపుణుల ద్వారా ప్రజలకు చేరువేస్తుంది. మహిళా సాధికారికత, బాలల హక్కులు, పర్యావరణ పరిరక్షణ, ఓటు హక్కు, సామాజిక సమానత్వం వంటి అనేక అంశాలపై కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. భారతీయ సంస్కృతి, భాషలు, జానపద కళలు, శాస్త్రీయ సంగీతం, హరికథ, బుర్రకథ, నాటకాలు, కవి సమ్మేళనాలు, సాహిత్య చర్చలు వంటి కార్యక్రమాలు ప్రసారం చేస్తూ కళాకారులను, రచయితలను, సంగీత విద్వాంసులను పోషిస్తూ వారికి వేదికగా నిలిచింది. అనేక మంది ప్రముఖ గాయకులు, సంగీత విద్వాంసులు, రచయితలు తమ ప్రతిభను మొదటిసారిగా ఆకాశవాణి ద్వారానే దేశానికి పరిచయమయ్యారు. వరదలు, తుఫాన్లు, భూకంపాలు, మహమ్మారులు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అత్యవసరమైన హెచ్చరికలు, ప్రభుత్వ సూచనలు, సహాయ చర్యల సమాచారాన్ని వేగంగా చేరవేసే విశ్వసనీయ మాధ్యమంగా ఆకాశవాణి సేవలందిస్తోంది. ముఖ్యంగా విద్యుత్తు, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయిన సందర్భాల్లో కూడా రేడియో ప్రజలకు సమాచారాన్ని అందించే ప్రధాన సాధనంగా నిలుస్తుంది. 2014 అక్టోబర్ నుండి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ఆకాశవాణి మరోసారి ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతూ దూర ప్రాంత గ్రామాలకు కూడా చేరుతుంది. ప్రజలతో నేరుగా సంభాషించే ఈ కార్యక్రమం రేడియో ప్రాధాన్యాన్ని ఆధునిక కాలంలో మళ్లీ చాటు చెప్పింది. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆకాశవాణి కూడా డిజిటల్ ప్రపంచంలో అడుగుపెట్టింది. నేడు ఎఫ్ఎం ప్రసారాలు, డిజిటల్ రేడియో, మొబైల్ యాప్లు, వెబ్ స్ట్రీమింగ్, పోడ్కాస్టులు, సామాజిక మాధ్యమాల ద్వారా తమ కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా శ్రోతలకు అందిస్తున్నది. దీంతో భారతీయులు మాత్రమే కాకుండా విదేశాల్లోని ప్రవాస భారతీయులు కూడా ఆకాశవాణి కార్యక్రమాలను సులభంగా వినగలుగుతున్నారు. నాణ్యమైన కార్యక్రమాలు, ప్రజోపయోగ కాంటెంట్, సాంకేతిక నైపుణ్యానికి గుర్తింపుగా ఆకాశవాణి అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకుంది. ఇటీవల నిర్వహించిన ఇండియా ఆడియో సమిట్ అండ్ అవార్డ్స్లో అత్యుత్తమ రేడియో సిరీస్తో సహా పలు విభాగాల్లో అవార్డులు సాధించడం నాణ్యమైన ప్రజా ప్రసార సంస్థగా ఆకాశవాణి ప్రతిష్టను మరింత పెంచింది. జూలై 23 జాతీయ ప్రసార దినోత్సవం భారతదేశంలో రేడియో ప్రసారాల ఆరంభాన్ని సంస్మరించుకునేటువంటి చరిత్రక దినం. ఇది కేవలం ఒక ప్రసార సంస్థ జన్మదినం మాత్రమే కాదు, భారత ప్రజల సమాచార హక్కును, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను, జాతీయ సమైక్యతను, సాంస్కృతిక వైవిధ్యాన్ని గౌరవించే సందర్భం కూడా. సమాచార విస్ఫోటనం, సమాజ మాధ్యమాల విస్తరణ, నకిలీ వార్తల వ్యాప్తి పెరుగుతున్న నేటి కాలంలో కూడా ఆకాశవాణి తన విశ్వసనీయతను నిలబెట్టుకుంటూ ప్రజలకు

0: ఖచ్చితమైన నిష్పాక్షికమైన సమాచారాన్ని అందిస్తున్నది. బహుజన హితాయ బహుజన సుఖాయ అనే మహోన్నత జయాన్ని ఆచరిస్తూ విద్య, సమాచారం, వినోదం, సంస్కృతి, జాతీయ సమైక్యతకు వారధిగా సేవలందిస్తోంది. దేశ అభివృద్ధి ప్రయాణంలో ఆకాశవాణి చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. మారుతున్న కాలానుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ భవిష్యత్తులో కూడా భారత ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసే శక్తివంతమైన ప్రజాప్రసార మాధ్యమంగా ఆకాశవాణి తన సేవలను కొనసాగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు ఆకాశవాణి కేంద్రాలు కేవలం వినోద మాధ్యమాలుగా కాకుండా తెలుగు భాషా సంస్కృతికి సంరక్షకులుగా, ప్రజా చైతన్యానికి మార్గదర్శకులుగా నిలిచాయి. గ్రామీణ ప్రజల నుండి సాహితీవేత్తల వరకు అందరినీ కలుపుతూ బహుజన హితాయ బహుజన సుఖాయ అనే ఆకాశవాణి జయాన్ని ఆచరిస్తూ తెలుగు సమాజ అభివృద్ధిలో చిరస్మరణీయమైన పాత్ర పోషిస్తున్నాయి. సమాచారం, విద్య, వినోదానికి వారధిగా నిలిచిన ఆకాశవాణి సేవలను సంస్మరించుకుంటూ జూలై 23 జాతీయ ప్రసార దినోత్సవ శుభాకాంక్షలను తెలుపుకుంటూ సత్యమైన సమాచార ప్రసారమే సమాజ అభివృద్ధికి పునాది అని మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
1: ఇంతవరకు మీరు ఉదయతరంగిణి కార్యక్రమంలో జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా భారతదేశంలో రేడియో ప్రసారాల విప్లవాత్మక ప్రయాణం డాక్టర్ ఎన్వీఎన్ చారి గారి ప్రసంగం విన్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
7: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడువులో తామర
8: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. సిరివెన్నెల ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సంగీతం అందించిన వారు కెవి మహదేవన్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. జానపద సంగీతం ఈనాటి జానపద సంగీతంలో విందాం. ఎస్ రాజు బృందం వారి జానపద గీతాలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: జానపద సంగీత కార్యక్రమంలో మీరు వింటున్నారు ఎస్ రాజు బృందం వారి జానపద గీతాలు.

ఇంతవరకు మీరు జానపద సంగీత కార్యక్రమంలో ఎస్ రాజో బృందం వారి జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం కావస్తుంది 8:15. ఇప్పుడు విందాం మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: manufacturing clusters worth 1,012 crore rupees in Tamil Nadu. President Draupadi Murmu to be on a two-day visit to Romania beginning today. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విందాం.

ఇంతవరకు మీరు ఎన్సిఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతల కార్యక్రమానికి స్వాగతం.

జాతీయ ప్రసార దినోత్సవం భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై 23వ తేదీన జరుపుకుంటారు. 1927లో ఇదే రోజున ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఐబీసీ ఆధ్వర్యంలో బాంబే కేంద్రం నుండి తొలిసారిగా అధికారిక రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ఈ చారిత్రక సంఘటన జ్ఞాపకార్థం జూలై 23వ తేదీని జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటారు.

చిత్రసీమలో ముందుగా వినబోయే పాట చంటి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే గుందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆర్జించండి, అప్రమత్తంగా ఉండండి.
3: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: బాహుబలి 2 ఈ చిత్రం కోసం దీపు సోనీ పాడిన చైతన్య ప్రసాద్ గీతం, సంగీతం MM కీరవాణి.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
4: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
3: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
4: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
3: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగవాణి.
4: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
3: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
4: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
5: ముఖాన మొటిమల
6: సై బాల్,
5: గజ్జా బొబ్బలా
6: సై బాల్,
5: నడుగుల తామరా
6: సై బాల్,
5: బురద పుల్ల
6: సై బాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
8: జాతీయ ప్రసార దినోత్సవం ప్రసార రంగానికి సంబంధించిన గౌరవంతో నిర్వహించబడుతుంది. తదనంతర కాలంలో ఈ ప్రసార వ్యవస్థ ఆల్ ఇండియా రేడియో మరియు ఆకాశవాణిగా రూపాంతరం చెంది భారతీయ సమాజంలో సమాచార మార్పిడికి, వినోదానికి, విద్యకు మరియు జాతీయ సమాఖ్యతకు అత్యున్నత సాధనంగా నిలిచింది. చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట నువ్వొస్తానంటే నేనొద్దంటానా. ఈ చిత్రం కోసం కార్తీక్ సుమంగళి పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట రాజు వెడ్స్ రాంబాయి. ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, జయశ్రీ పాడిన మిట్టపల్లి సురేందర్ గీతం, సంగీతం సురేష్ బొబ్బిలి.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఏఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్ లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142. 9182986142.
6: క్యూర్వెల్ హాస్పిటల్, ఎముకలు కీళ్లు వెన్నెముక సమస్యలు, స్త్రీలు పిల్లల ఆరోగ్య అవసరాలు, సంతాన సాఫల్యం, క్యాన్సర్, షుగర్, అనారోగ్యం ఏదైనా డాక్టర్ హేమ వద్యరాజు, డాక్టర్ వద్యరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో అందరికీ అండగా క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నెంబర్ 9550135343.
7: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట నిన్ను కోరి. ఈ చిత్రం కోసం కార్తీక్ చిన్మయ్ పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం గోపీ సుందర్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్

0: ఎక్స్పీరియన్స్ ని సంప్రదించగలరు.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్పై చిత్రసీమలు సినీ గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినబోయే పాట శశి. ఈ చిత్రం కోసం సి శ్రీరామ్ పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం అందించిన వారు అనిల్ చిలువేరు.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: చిత్రసీమలో ఇప్పుడు విందాం శ్యామ్ సింగారాయ్ ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి పాడిన సిరివెన్న సీతారామశాస్త్రి గీతం. సంగీతం అందించిన వారు మిక్కీజే మేయర్.

0: ఈ పాటతో చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు విందాం మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ వారి కస్టమైజ్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్.
1: We bring you a talk on environmental jurisprudence by Anna Apria, Associate Legal, Center for WTO Studies, IIFT. This talk was part of a webinar conducted by the Department of Justice.
2: Jurisprudence ki baat karte hain to India mein koi bhi jurisprudence ho, whether environmental or other.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం కావస్తుంది 10 గంటలు. ఇప్పుడు విందాం వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: तो ये था आज का आज के फनकार कार्यक्रम, केंद्रित था प्रोड्यूसर डायरेक्टर एक्टर महमूद पर। कार्यक्रम के संपादक और प्रस्तुतकर्ता रमेश गोखले। अब दीजिए शो को इजाजत, नमस्कार।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 10 గంటలు మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

రాజధానిలో భద్రతా కారణాల దృష్ట్యా 16 మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలియజేసింది. వీటిలో లోక్ కళ్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్, బారాఖంబా రోడ్, సుప్రీంకోర్టు, సేవాతీర్థ, జన్పథ్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, ఐటీఓ, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, ఖాన్ మార్కెట్, జోర్బాగ్, శివాజీ స్టేడియం ఉన్నాయి. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ వద్ద ఇంటర్చేంజ్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని డిఎంఆర్సీ స్పష్టం చేసింది. విద్యార్థులు లేవనెత్తిన నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ అంశాన్ని రాజకీయ లబ్ధి పొందేందుకు వినియోగించరాదని సీనియర్ బీజేపీ నేత కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. పేపర్ లీకేజీ అంశం గురించి పరిశోధన కొనసాగుతోందని, ఈ అంశంపై లోతైన చర్చ అవసరమని చెప్పారు. అంశాన్ని ప్రధానమంత్రి తీవ్రంగా పరిగణిస్తున్నారని, పూర్తిస్థాయి శ్రద్ధ కనపరుస్తున్నారని, అవసరమైన చర్యలు చేపడుతున్నారని నడ్డా వెల్లడించారు. అన్ని సంస్కరణలకు పౌరుల సంక్షేమమే కేంద్రంగా ఉండాలని, పరిపాలనాపరమైన కార్యక్రమాలను ప్రజల అవసరాలకు అనుగుణంగా రూపొందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సంస్కరణలు కేవలం ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడమే కాకుండా భారతదేశ అభివృద్ధి చెందిన దేశంగా మారే ప్రయాణాన్ని వేగవంతం చేయాలని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు రొమేనియాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రొమేనియా అధ్యక్షుడు నికుషోర్ డాన్, తాత్కాలిక ప్రధానమంత్రి ఇలి బోలోజన్, సెనెట్ అధ్యక్షుడు మిర్సియా అబ్రూడియన్, చేంబర్ ఆఫ్ డిప్యూటీస్ అధ్యక్షుడు సోరిన్ గిండ్రియానూలతో ముర్ము సమావేశమవుతారు. 2033 నాటికి కనీసం 5 స్వదేశీ స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అణుశక్తి శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. లోక్సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో అణుశక్తి రంగాన్ని ప్రైవేట్ భాగస్వామ్యానికి తెరిచే శాంతి చట్టం 2025ను పార్లమెంటు ఆమోదించిందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో పావురాలకు విచ్చలవిడిగా ఆహారం వేయడం వల్ల ప్రజారోగ్యం, పర్యావరణంపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో నియంత్రణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి, జీహెచ్ఎంసీకి హైకోర్టు బుధవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో 3 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1927లో మన దేశంలో ఇదే రోజు తొలిసారిగా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో బాంబే స్టేషన్ నుంచి తొలి రేడియో ప్రసారం జరిగింది. ఇక 1936 జూన్ 8 ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోగా రూపాంతరం చెందింది. దేశాభివృద్ధి, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, విద్యకు చెందిన అంశాలను ప్రజలకు అందించడంలో నాటి నుంచి నేటి వరకు రేడియో కీలక పాత్ర పోషిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 10:04 ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే 0402324085 నంబర్

నచ్చిన పాట, అలాగే సినిమా పేరు మీ వివరాలను వాట్సాప్ చేయండి. ఇవాల్టి ఎవర్ గ్రీన్ హిట్స్లో మనం 2005 నుండి 2010లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ని ప్లే చేసుకుంటున్నాం.

ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ఏమాయ చేసావే చిత్రం కోసం దీవన్ చిన్మయ్ పాడిన పాటకి అనంత్ శ్రీరామ్ సాహిత్యం, ఏఆర్ రెహమాన్ సంగీతం. తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు లీలా, పూజ, విస్మయ, గణేష్, లిఖిత, విమర్శ్ ఫిన్లాండ్ నుండి కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేదా ఆయేషా కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ పాట వినబోయే ముందు

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: భద్ర చిత్రం కోసం కార్తీక్ చిత్ర పాడిన పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

మిలిటెన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 10:14. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో బ్రెయిన్ స్ట్రోక్ని గుర్తిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ఈఎస్ఐ సనత్నగర్ హాస్పిటల్లో న్యూరో సర్జన్గా పనిచేస్తున్న డాక్టర్ రాజేష్ పత్తి గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324-0852, మరొక నెంబర్ 2324-0853, మరొక నెంబర్ 2955-0923 నెంబర్లకి కాల్ చేసి బ్రెయిన్ స్ట్రోక్కి గల కారణాలు, చికిత్స, నివారణ గురించి నేరుగా సమాధానాలు

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధురగా నాట మనోరంజని
1: మన జనరంజని జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెట్స్ పై.

0: Mano Cenerentin.
1: पीएम जय अब गरीबों की जय बन गई है।

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఎవర్ గ్రీన్ హిట్స్లో తర్వాత పాటగా పోకిరి చిత్రం కోసం నిహాల్ పాడిన పాట. కన్నికొండ సాహిత్యానికి మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఈ పాటను కోరిన శ్రోతలు చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ ఆర్మూర్ చేనేత కాలనీ రంగచారి నగర్ నుండి జిందం నరహరి, లక్ష్మి, భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయ్ రేఖ, అంగూర్ భాను, రియాన్స్, హన్మహిత్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: जरूर सुनिए पिटारा. इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियम हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్లో సమయం 10:23 ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో తరువాత పాటగా హ్యాపీ డేస్ చిత్రం కోసం రంజిత్, సునీత, సారథి పాడిన పాట వనమాలి సాహిత్యానికి మికి జయ మేయర్ సంగీతాన్ని అందించారు. ఈ పాటను కోరిన శ్రోతలు నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంగవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక, అలాగే ఉమ్మేడా నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మనం 2005 నుండి 2010లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ సాంగ్స్ని వింటున్నాం. మరి తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రితిక్, పండు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ నిజామాబాద్ నుండి వాహిద్ రుమాని, మహ్మద్ జమీర్, మహ్మద్ ఫసీ, మహ్మద్ జునీద్, మహ్మద్ జుబీర్, మహ్మద్ ఉక్రమ్, మహ్మద్ నోమాన్, మహ్మద్ ఫర్ఖాన్, మహ్మద్ జాకీర్, మహ్మద్ ఫజీల్ కోరుతున్నారు మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ సాంగ్.

ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఆరెంజ్ చిత్రం కోసం నరేష్ అయ్యర్ పాడిన పాట. వనమాలి సాహిత్యానికి హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు బుదన్పోచంపల్లి నుండి పద్మశాలి సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎలంకి గ్రామం నుండి జోగు, ప్రవీణ్, సంధ్య, అక్షయ్ గుణ, పెద్దమర్పేట నుండి గుందు అంబదా, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్య, రాణి, అశ్వి. మీ అందరి కోసం ఈ పాట.

0: పాత్ర జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనిమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో తర్వాతగా వినబోతున్న పాట లీడర్ చిత్రం కోసం నరేష్ అయ్యర్, శ్వేత పండిత్ పాడిన పాట. వేటూరి సుందరరామూర్తి సాహిత్యానికి మిక్కీ జేమయ్యర్ సంగీతాన్ని అందించారు. ఈ పాటను కోరిన శ్రోతలు కొండ యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్, భువనగిరి జిల్లా నుండి సుదర్శన్, మాదాసు విజయ, వెంకటేష్ నందిపేట నుండి హేమలత, విశ్వనాథ్, చౌటుప్పల్ నుండి రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ వండర్ఫుల్ సాంగ్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఇవాల్టి ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మనం 2005 నుండి 2010లో వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్స్ని ప్లే చేసుకుంటున్నాం. మరి ఇప్పుడు తర్వాత రాబోయే పాట ఆర్యాటు చిత్రం కోసం కేకే పాడిన పాట. బాలాజీ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందించారు. ఈ పాటను కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్, సియానా, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య వారి కుటుంబ సభ్యులు, అలాగే నిజామాబాద్, జక్రాన్పల్లి నుండి అఖిల, అపర్ణ, అలేఖ్య, అరుణ, రాజేందర్ వారి కుటుంబ సభ్యులు కొడుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ ట్రాక్.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

గ్రీన్ హిట్స్లో చివరిగా రాబోతున్న పాట, మగధీరాజ్ చిత్రం కోసం అనూజ్ రీటా పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ పాటను కోరిన శ్రోతలు బాబూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట నుండి కోరుతున్నారు. అలాగే వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భవిక, శివకృష్ణ, దీప్తి, అన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ వారి కుటుంబ సభ్యులు. అలాగే వివిధ భారతి వింటున్న శ్రోతలందరి కోసం కూడా ఈ పాట

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. దేశ యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మనకొకటి లేదని ప్రధాని స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంటోందని, యువత భవిష్యత్తుకు హాని కలిగించేందుకు ప్రయత్నించే వారిని ఏమాత్రం ఉపేక్షించబోమని ప్రధాని నరేంద్ర మోదీ తమ సందేశంలో పేర్కొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న నిరసనలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. యువత మనోభావాలు, ఆందోళనల పట్ల కేంద్రం ఎంతో సున్నితంగా వ్యవహరిస్తోందని, విద్యార్థులు లేవనెత్తే ప్రతి అంశాన్ని వినడానికి, పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆయుష్ మంత్రి ప్రతాప్రావు జాదవ్ నిన్న న్యూఢిల్లీలోని ఆయుష్ భవన్లో ప్రకృతి కెఫేను ప్రారంభించారు. ఆయుష్ ఆహార్ స్ఫూర్తితో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించే లక్ష్యంతో కార్యాలయ ప్రాంగణంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించాలన్న మంత్రిత్వ శాఖ లక్ష్యానికి ప్రకృతి కెఫే అద్దం పడుతుందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో తోతాపురి మామిడి సాగు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థల్లో సమగ్రమైన మెరుగుదలలు తీసుకురావడానికి వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మూడు రాష్ట్రాల్లో తోతాపురి మామిడిని పండించే రైతుల ఆదాయం తగ్గిపోతోందన్న నిరంతర ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. న్యాయాధికారుల పదవీ విరమణపై వయోపరిమితిని 60 నుంచి 61 సంవత్సరాలకు పెంచే విషయాన్ని పరిశీలించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా జిల్లా న్యాయాధికారుల పదవీ విరమణ వయోపరిమితిని 60 నుంచి 62 సంవత్సరాలకు ఏకరీతిగా పెంచాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరుపుతూ ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జయమాల్య బాగ్చి, వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నేతృత్వంలోని లెట్స్ ఫిక్స్ అవర్ ఫుడ్ కన్సార్టియం నిన్న భారతదేశంలోని పిల్లలు, కౌమార దశలో ఉన్న వారికి ఆరోగ్యకరమైన ఆహారము, ఆహార వాతావరణాలను ప్రోత్సహించడానికి ప్రాధాన్యత విధాన చర్యలు అనే శీర్షికతో ఒక విధాన పత్రాన్ని విడుదల చేసింది. ఈ పత్రం దేశవ్యాప్తంగా పిల్లలు, కౌమార దశలో ఉన్న వారిలో ఆరోగ్యకరమైన ఆహార వాతావరణాలను

శ్రోతలందరూ చాలా ఉత్సాహంగా పాలు పంచుకుంటున్నారు. మరి రేడియోతోటి మా అనుబంధం ఏంటి అని చెప్పి వెంకటస్వామి గారు మెదిపట్ట నుంచి ఏం రాస్తున్నారంటే, 1970లో మా నాన్నగారు రేడియో కొన్నారు, అప్పటి నుంచి మేము అన్ని కార్యక్రమాలు ఎంతో ఇష్టంగా వింటూ ఉంటాము అని చెప్పి. అలాగే దోనల సుదర్శన్ గారు ఎక్కడి నుంచి, అంకుశాపురం నుంచి పంపించారు ఏంటంటే, రేడియోతో నాకు చాలా చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది, రాత్రి వరకు వినేవాడిని, ఇప్పటికీ కూడా రేడియో లేకపోతే రోజు గడవదు అని చాలా ధన్యవాదాలు. అండ్ ఎంత పెద్ద పెద్ద మెసేజెస్ పంపిస్తున్నారంటే మాకు అర్థమవుతుంది మీకు రేడియోతో అనుబంధం ఎంత ఇష్టమో ఈ ప్రసార మాధ్యమం అనేది. పాలెంపోలయ్య ఆళ్ళగడ్డ నుంచి పంపించారు, గుడ్ మార్నింగ్ మేడం గారు అంటూ, చాలా ధన్యవాదాలు, మీ అందరూ ఇంత ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఏమంటున్నారంటే, మన రేడియో హైదరాబాద్ వివిధ భారతి శ్రోతలందరికీ, ఆర్జేలందరికీ కూడా శుభాకాంక్షలు. నేను 1980 నుంచి రేడియో ప్రసారాలు వింటున్నాను, ఇప్పుడు నా వయసు 54 అండ్ రేడియోనే నాకు తల్లిదండ్రుల లాంటిది అని చెప్పి చాలా అద్భుతంగా మాట్లాడారు. ఎందుకంటే తల్లిదండ్రుల స్థానం ఇంకొకరికి ఇవ్వడం అంటేనే చాలా చాలా గొప్ప విషయము. రేడియోతో నాకు చాలా మంచి అనుబంధం ఉంది అని కూడా తెలియజేస్తున్నారు. మరి జాతీయ ప్రసార దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆకాశవాణి రేడియో ప్రసార మాధ్యమం వెలుగుల్లో మనం కూడా శ్రోతల్లా చిరుదివ్వెల్లా ఆనందాన్ని పంచుకుంటున్నాం. దశాబ్దాలు మారుతూ మార్పును తీసుకువస్తే ఆ మార్పును స్వాగతిస్తూ మరింత మెరుగ్గా సమాచార విజ్ఞాన వినోదాలకు కొత్త సబ్బుగులు అద్దింది మాత్రం రేడియోనే. 2011 గుర్తుందా, 2011 రెండవసారి ప్రపంచ క్రికెట్ కప్ గెలిచిన వేళ ధోనీ సేనకు అభినందనలు అందించిన రైతన్న రేడియోనే వాడుకున్నారు. ఇలా సంతోషాన్ని మాత్రమే కాదు, కష్టాలని ఆపదలని కూడా ఎలా ఎదుర్కోవాలో అప్రమత్తం చేసిన ప్రసార మాధ్యమాన్ని ఆకాశవాణిని సాహో సార్వభౌమ అనాలి కదా. 2015 డిజిటల్ మనీ ఎలా వచ్చిందో తికమక పడ్డ పెద్దమ్మకు మెల్లగా నేర్పించింది కూడా రేడియోనే. మరి ఇప్పుడింత గొప్పగా చెప్పుకుంటున్నాం కదా, స్కాన్ చేసేస్తాను నేను, ఆన్లైన్లో పేమెంట్ చేస్తాను అని, మరి అదంతా విపులంగా చెప్పింది కూడా మన రేడియో మాత్రమే కాదంటారా.

0: जरूर सुनिए पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियम हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: జాతీయ ప్రసార దినోత్సవాలు జరుపుకుంటున్నాం. మరి ఈ రోజు మరి శ్రోతలందరూ పంపించేస్తున్నారు. ఉప్పుగూడ నుంచి లక్ష్మీకృష్ణ సరిత స్వరూప ఏం చెప్తున్నారంటే, మా నాన్నగారి నుంచి వినడం నేర్చుకున్నాం రేడియోని. ఒక శ్రోతగా మేమందరం థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాము. 1996 నుంచి వీరు వింటున్నారట. అలాగే వందే మాతరం నుంచి జై హింద్ వరకు వింటాను అంటూ పుట్టపక్క నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, అండ్ నా పేరు లిలీ, సీతాఫల్మండి నుంచి నేను రాస్తున్నాను. మా ఇంట్లో మమ్మీ డాడీ అందరూ కూడా రేడియో అంటే వీళ్ళకి అడిక్షన్ అట. వావ్, అసలు వింటుంటే కూడా ఎంత బాగుందో కదా. మా నాన్నగారు, మా తాతగారు మెకానికల్ ఇంజనీర్, సో వారు రేడియోని అప్పట్లో చేసేవారు అట. చాలా అద్భుతంగా ఉంది. అండ్ చిన్నప్పటి నుంచి రేడియో వినడం నాకు కూడా చాలా హెల్ప్ అయింది. న్యూస్ విన్నాను, చాలా ఎదిగాను నేను జీవితంలో, నాకు చాలా సహాయం అందించింది అని చెప్పి చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నిర్మల్ జిల్లా నుంచి గంగాధర్, ఎన్ని మీడియా ఛానల్స్ వచ్చినా రేడియోకి మాత్రము సరిరావు, నేను 16 సంవత్సరాల నుంచి వింటున్నాను అని చెప్పి పంపించారు. అలాగే వనపర్తి నుంచి శ్రీనివాస్ గారు పంపించారు, రేడియోతో నా అనుబంధం అసలు దీనికి ఏమంటారు హద్దులు అనేవి లేవు, రేడియో అన్ని ఛానల్స్ వింటూ ఉంటాను అని చెప్పి అంటున్నారు. అలాగే లావణ్య అరవించారి, 40 సంవత్సరాల నుంచి వింటున్నారట. వావ్, ఏంటండి మీ ప్రస్థానాలు, ఇవన్నీ వింటుంటే ఇది కదా పండగ అని చెప్పి అనిపిస్తోంది. మరి అరుణ రాజేందర్ గారు జక్రన్పల్లి నుంచి ఏం రాశారంటే, మాకు రేడియో అంటే చాలా ఇష్టము, ఈ రేడియో మొదలైనప్పటి నుంచి వినాలి, అంటే మేము చిన్నప్పటి నుంచి వింటున్నాము, ఇంకా తనివి తీరట్లేదు అని చెప్పి రాశారు. ఇక కోవిడ్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. నిపుణుల సూచనలు, సలహాలు అరచేతిలో ఇముడుచుకొని సెల్ ఫోన్లోని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ని కూడా మనం వాడుకుంటున్నాం. దూకుడుగా 2020లలోకి సమర్థవంతంగా వచ్చేసాము. రేడియో అనే ఫ్రెండ్ తోడు ఉండగా మనకేలా చింత చెప్పండి. క్రీడలు, వినోదం, శాస్త్ర సాంకేతికత, పండుగలు, సరికొత్త మాటల మూటలతో, సంగీతంతో శ్రావ్యంగా గుండె తడుతూ తడుముతూ ప్రపంచ పటంలో ఒక్క సెకండ్ ఆలస్యం లేకుండా సమాచారం అందించే ఏకైక నమ్మకమైన సాధనంగా అవతరించిన బాహుబలి రేడియో. జాతీయ ప్రసార దినోత్సవ శుభాకాంక్షలు మరోసారి మీ అందరికీ. రోజుకి 24 గంటలు, వారంలో 7 రోజులు

సంవత్సరంలో 365 రోజులు మీ వెంట, మీ తోడు, మీ నీడగా, బహుజనహితాయ, బహుజన సుఖాయగా ఉంటున్న రేడియోకు శ్రోతల ప్రేమాభిషేకంతో నమస్కారం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. అయినా కార్యక్రమం ఇప్పుడే అయిపోలేదు, ఇంకా మీ అందరి స్పందన తప్పకుండా చదువుతాను.

మన శ్రోతలందరూ రాసిన ఆత్మీయ లేఖలు, వారి గుండె చప్పుడిని వింటున్నాము, మనము చదువుకుంటున్నాము. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద గారు పంపించారు. వారు 48 సంవత్సరాలుగా రేడియో వింటున్నారట, అందరికీ శుభాకాంక్షలు అంటున్నారు. అలాగే జాతీయ ప్రసార దినోత్సవ శుభాకాంక్షలు అంటే ఎలుగందల మార్కండే అంబరీష పంపించారు. అద్భుతమైన మెసేజ్, ప్రసార దినోత్సవ శుభాకాంక్షలు, ఇది మా ఇంట్లో కూడా పండగే అని. ఇంకా కాకతీయ పాష వరంగల్ నుంచి ఏం పంపించారంటే, ఆయన వయసు 58 సంవత్సరాలట అండ్ 7th క్లాస్ నుంచి వింటున్నారట. సూపర్ అండి, అసలు సరిలేరు మీకెవరని శ్రోతలకు కూడా మేమందరం అనేయాలి, ఎందుకంటే ఇంత అభిమానంగా ఎవరు వింటారు చెప్పండి. అనుపమ గారు, శ్రీకాంత్ చారి హరిక కర్మన్ గారి నుంచి ఏం రాస్తున్నారంటే, 40 సంవత్సరాల అనుబంధం మాది, చాలా థ్యాంక్స్, మంచి కార్యక్రమాలు వినిపిస్తున్నారు అని. అలాగే నిర్మల్ జిల్లా నుంచి గంగాధర్ గారు ఒక పెద్ద మాట అనేసరి, ఏంటో తెలుసా, రేడియో లేకపోతే నేను లేను అని. చాలా ఆత్మీయంగా మీ అందరూ తడుతున్నారు. ఇలాగే కంటిన్యూ చేద్దాం వార్తా ప్రసారం తర్వాత కూడా 12:05 ఇంకొన్ని విశేషాలు, ఇంకాస్త పండగని ఎక్స్టెండ్ చేసుకుందాం, ఎందుకంటే ఈ రోజు మన రోజు.

శ్రోతలకి ఒక గమనిక. ఈరోజు ప్రసారం అంటే వార్త ప్రసారం తర్వాత 12:05 కూడా ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతుంది. అలాగే 2:15 నుంచి 3 వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. బ్రెయిన్ స్ట్రోక్ కారణాలు, చికిత్సా నివారణ గురించి మీరు 0402324085 2324083295550923040 STD కోడ్ జత చేసి ఈ నంబర్స్కి ఫోన్ చేయండి. ఈఎస్ఐ సనత్ నగర్ హాస్పిటల్ నుంచి న్యూరోసర్జన్గా పనిచేస్తున్న డాక్టర్ రాజేష్ పతి గారు మన స్టూడియోకి రాబోతున్నారు. ఇది ఈరోజు ఉన్న ప్రత్యేక కార్యక్రమాల జాబితా. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:00 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం జాతీయ ప్రసార దినోత్సవాల శుభస్తరుణాన పండగ వాతావరణం వివిధ భారతి స్టూడియోలో మరి ఈ సందర్భంలో మనందరము దేశవ్యాప్తంగా మనకు సేవలందించిన కొందరు ఉత్తమ బ్రాడ్కాస్టర్స్ని గుర్తు చేసుకుందామా? అమీన్ సయాని జగమెరిగిన రేడియో బ్రాడ్కాస్టర్, జనం మెచ్చిన రేడియో బ్రాడ్కాస్టర్. బెహనో ఆర్ భాయ్యో అంటూ మొదలుపెట్టే ఆ ప్రసంగం, ఆయన సమర్పించిన వేల కొద్ది కార్యక్రమాలు, గీతమాలాలు ఇప్పటికీ మనందరం మళ్ళీ వినేంతగా ఫ్యాన్ బేస్ కలిగి ఉన్న ఆల్ టైమ్ ఫేవరెట్ రేడియోలో ఎవరు అనంటే మనందరము ఒకటేసారి ఏకబిగిన చెప్పే పేరు అమీన్ సయాని.
2: అరే నీ తో బహుత్ జరూరీ బాత్ కహనీ హై బనోర్ భయ్యో సే. బనోర్ భయ్యో దేఖి అభి జో ఆప్నే గానా సునా నా, బాతో బాతో మే ములాకాతో మే, అరే వాహ్ సా క్యా గజబ్ కా గానా హై. ఔర్ యహీ గానా ఆజ్ గీతమాలా కి సంగీత శ్రేణి కి చోటీ పర థా. జీ హాం, 7 దినో కే ఇంతజార్ కే బాద్ 7 పాయదానో కి జబర్దస్త్ ఛలాంగ్ లగాకర్ యే గానా ఆజ్ చోటీ పర పహుంచ్ గయా హై. ఔర్ ఇస్ గీత్ కే బాద్ ఆజ్ అబ్ హమారా యే కార్యక్రమ్ హోతా హై ఖతమ్. ఇజాజత్ దీజియే, అగ్లే హఫ్తే ఫిర్ మిలేంగే. నమస్తే, ఆదావర్జ్ హై, గుడ్ బై ఔర్ సత్ శ్రీ అకాల్.
1: అది ఆ వాయిస్ కున్న మ్యాజిక్.

0: శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది మీ ఆకాశవాణి వివిధ భారతిలో. బ్రెయిన్ స్ట్రోక్ ను గుర్తిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడదాం, ఈ అంశం గురించి ఈ ఫోన్ ఇన్ కార్యక్రమం సాగుతుంది. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 STD కోడ్ 2324 0852, 2324 0853, 2955 0923, 0403-243-2854-58-5-3, 2-3-4-0853-2-9-5-3-2-9-5-3-9-5-3-2. ఇవి మా ఫోన్ నంబర్స్. మరి ఈరోజు ఈఎస్ఐ సనత్ నగర్ హాస్పిటల్లో న్యూరోసర్జన్గా పనిచేస్తున్న డాక్టర్ రమేష్ పత్తి గారు మీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు తప్పకుండా ఫోన్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే, జాతీయ ప్రసార దినోత్సవ సందర్భంగా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము ఉత్తమ బ్రాడ్కాస్టర్స్. అప్పట్లో మనందరికీ సేవలందించిన కొందరిని గుర్తు చేసుకుంటున్నాం దేశవ్యాప్తంగా. ఇక మనం ఢిల్లీ కేంద్రం గురించి మాట్లాడుకుంటుంటే, వార్తలు స్వచ్ఛమైన భాషతో తప్పులు దొర్లకుండా ఖంగుమంటూ సమాచారం అందించిన ఆంగ్ల న్యూస్ రీడర్ ఎవరో తెలుసా? సురజిత్ సేన్. హిందీలో దేవకీ నందన్ పాండే. మరి క్రీడా వార్తలు అంటే అప్పట్లో మాత్రం ఠక్కీమని గుర్తుకొచ్చే పేరు సుశీల్ జవేరి గారు. ఇక స్వాతంత్ర దినోత్సవాలలో ఒలింపిక్ క్రీడల సమయంలో మాట్లాడిన జస్దేవ్ సింగ్, ఇప్పటికీ ఎందరో ఆర్జేస్కి ఒక ఐడల్. ఇలా అసలు ఆకాశవాణిలో వార్తలు అనగానే లేదా ఏదైనా సరే ఒక పద ప్రయోగం కానీ చేయాలి అంటే అద్భుతము, ఖచ్చితంగా ఎటువంటి తప్పులు దొర్లకుండా చేస్తారు అన్న పేరుని సాధించుకుంది. అదే ఇప్పటికీ కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది ఆకాశవాణి.

0: జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా మనందరము దేశవ్యాప్తంగా ఉన్న ఉత్తమ బ్రాడ్కాస్టర్స్లో కొందరిని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం కదా. కోల్కతా మహానగరం మెట్రో అత్యంత భాషాభిమానంతో బెంగాలీలు ఉండే మహానగరం అని అందరికీ తెలిసిన విషయమే. ఇక రేడియో ఇచ్చే మేలు కొలిపే తొలి సూర్యకిరణ స్పర్శ అనే రేడియో అభిమానులు ఎందరో అక్కడ కూడా. బీరేంద్ర కృష్ణభద్ర, ఈయన చండీపాట లేనిదే మహాళయ సమయంలో రేడియో లేదు అని నమ్మేంతగా విన్న శ్రోతలు దసరా నవరాత్రుల సమయంలో ఎదురు చూసేవారంటే ఇప్పటికీ కూడా ఆశ్చర్యపోవాల్సిందే.
1: ఆధారభూతా జగత స్వరేకా మహీ స్వరూపేణయతః స్థితాసి అపాం స్వరూపస్థితయా తవైతదప్యాయతే కృష్ణం అలంఘ్య వీర్యే మోగవైష్ణవీ శక్తిర్ అనంత వీర్య విశ్వస్య బీజం పరమాసి మాయా సంభూహితం దేవి సమస్తమేతత్ సన్నా భువి ముక్తి హేతు విద్యా సమస్తస్తవ దేవి భేదా స్త్రియ సమస్త సకలా జగత్సు తవైకయా పూరితమందయైతత్.
0: అది వారి గళం. ఒక్కసారి వింటే ఎప్పుడో ఎన్నో జ్ఞాపకాలన్నీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి కదా. మరి మన శ్రోతలందరూ ఆత్మీయంగా ఎన్నో మెసేజెస్ పంపించేస్తున్నారు. వేముల నరసింహరావు గారు పంపించారు, జాతీయ ప్రసార దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ అని. అలాగే కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కూడా చౌటుపల్లి నుంచి రాస్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి చేనేత వృత్తి చేసుకుంటూ పాటలైతే వినకుండా నా రోజు గడవదు అని చెప్పి. ఇంకా మరొక శ్రోత రాశారు, నరేందర్ శ్యామల బండలింగాపూర్ నుంచి, రేడియోతో అనుబంధం. 1984లో రేడియో మెకానికిజం నేర్చుకున్నాను. ఈ మెకానిక్గా ఒక షాప్ పెట్టుకొని నేను రేడియోని రిపేర్ చేయడమే కాదు వింటూనే ఉంటాను, ఎందుకంటే ఇది వినోదం మాత్రమే కాదు విజ్ఞానం కూడా అందిస్తుందని. ధన్యవాదాలు.

0: చాలా పాటలు చెప్పినట్టు రాత్రిపూట సూర్యుని కూడా చూపించగలిగే ఏకైక ప్రసార మాధ్యమం కూడా రేడియోనే. మరి ఈ శ్రోతలందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. బ్రెయిన్ స్ట్రోక్ను గుర్తిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడదాం, ఈ అంశం గురించి ఈ ఫోనిన్ కార్యక్రమం సాగబోతుంది. మరి మీకు ఏదైనా సందేహాలుంటే తప్పకుండా ఫోన్ చేయండి. ఈ రోజు ఈ కార్యక్రమంలో ఈఎస్ఐ సనత్ నగర్ హాస్పిటల్లో న్యూరో సర్జన్గా పనిచేస్తున్న డాక్టర్ రాజేష్ పత్తి గారు మీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్స్ 040 STD కోడ్ 2324085223 2424085329550923, ఇవి మా ఫోన్ నంబర్స్. బ్రెయిన్ స్ట్రోక్కు కారణాలు, చికిత్స, నివారణ, దీని గురించి ఏదైనా సందేహాలుంటే తప్పకుండా ఫోన్ చేయండి. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో.
1: జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೆ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾಯ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: నుంచి మాధవాచారి గారు ఏం పంపించారంటే, రేడియోతో నాకు చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది. మా ఇంట్లో రేడియో లేకపోతే పక్కింట్లో నుంచుని వినేవాడిని. అలాగే జానపద గేయాలు, ఘంటసాల గారి పాటలు అన్నీ నేను వింటూ ఉండేవాడిని. అలాగే కాలేజ్కి ఆలస్యంగా వెళ్ళినందుకు తిట్లు కూడా తినేవాడిని అని చెప్పి రాశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హైదర్ షా కోట శాంతినగర్ కాలనీ నుంచి శివప్రసాద్ గారు, ముందుగా అందరికీ శుభాకాంక్షలు అని చెప్పి, నేను 6 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి వివిధ భారతి వింటున్నాను, నాకు కార్యక్రమాలన్నీ చాలా ఇష్టము, అలాగే రేడియో అంటే నాకు చాలా ప్రాణము అని చెప్పి కూడా రాశారు. మరి ఇంకా చాలామంది బ్రూస్ లీ సూర్యారావు నుంచి కూడా ఇదే మాట రాస్తున్నారు, పొద్దున 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు రేడియో వినకపోతే పొద్దు గడవదు అని చెప్పి. దేశవ్యాప్తంగా 100ల కొద్దీ రేడియో అనౌన్సర్లు, ఆర్జేలు, న్యూస్ రీడర్స్, డ్రామా ఆర్టిస్టులు, ప్రతి ఒక్కరి సేవ అమూల్యమే. మన తెలుగు వారైన న్యాపతి రాఘవరావు గారు, కామేశ్వరి గారు రేడియో అన్నయ్య అక్కయ్యలుగా పిల్లల కార్యక్రమాలను బహు అభిమానంతో అందించారు. ఇక ఇలియాస్ జ్యోత్స్న గారు, ఇలియాస్లకైతే ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. చిత్తరంజన్ గారు అందించిన లలిత సంగీత కార్యక్రమాలను ఎప్పుడు ప్రసారం చేసినా

మేము వింటాము అనేవారు కోకొల్లలు. వివిధ భారతిలో నేటికి ఎంతో ఇష్టంగా వినే జనరంజని. హైదరాబాదేలోని పొలం పనులు, కొత్తగా కుటుంబంలో చేరిన ఎఫ్ఎం రెయిన్బో, ఇలా శాఖోపశాఖలుగా రేడియోలో తన ప్రసారాలతో విస్తరించుకుంటూనే ఉంది అనునిత్యం. నేటికి కోట్లాది మంది శ్రోతల మనసులని రంజింపచేస్తూనే ఉంది అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్ పేస్ టెక్ యుగం. ఇలాంటివన్నీ కూడా ఫోన్లో అందుబాటులో ఉన్నా ఇప్పటికీ కూడా హెలో ఎఫ్ఎం కార్యక్రమం ఉంది అని కనుక మేము అనౌన్స్ చేస్తే ఫోన్ కలిపే చేతులే లక్షలు. ఇదే ఈ అభిమానమే, ఈ ప్రేమే మీరు మాకిచ్చే, ప్రసార మాధ్యమానికిచ్చే అతిపెద్ద అవార్డ్. వింటూనే ఉండాలి ఆకాశవాణి, ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నిజంగా నిజమైన మాట కదా, స్వచ్ఛమైన మా మనసులో మాట ఇది. మరోసారి జాతీయ ప్రసార దినోత్సవ శుభాకాంక్షలు.

శ్రోతల స్పందన వార్తా ప్రసారం అనంతరం 12:40 నుంచి మరోసారి మాట్లాడుకుందాము. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరిజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సింధు నదీ జలాల ఒప్పందం సుస్పష్టమైందని, సమగ్రమైందని, ఇందుకు సంబంధించి సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాక్ వ్యాఖ్యలు అర్థరహితంగా మారాయని ఐక్యరాజ్య సమితికి భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ చెప్పారు. మూడు దేశాల పర్యటన తుది అంకంలో భాగంగా ఈరోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రొమేనియా రాజధాని బుకరెస్ట్ చేరుకోనున్నారు.

0: దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భారత్ జింబాబ్వే పురుషుల టీ20 మూడు మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్ ఈ సాయంత్రం 4:30 ప్రారంభమవుతుంది. ఇక వివరాలు. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. దేశ యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదని ప్రధాని స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంటోందని, యువత భవిష్యత్తుకు హాని కలిగించేందుకు ప్రయత్నించేవారిని ఏమాత్రం ఉపేక్షించబోమని నరేంద్ర మోదీ తమ సందేశంలో పేర్కొన్నారు. సింధూ నదీ జలాల ఒప్పందం సుస్పష్టమైందని, సమగ్రమైందని, పాక్ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న నేపథ్యంలో ఇండస్ వాటర్ ట్రీటీ గురించి చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితంగా మారాయని ఐక్యరాజ్య సమితికి భారత శాశ్వత ప్రతినిధి అంబాసిడర్ పర్వతరేని హరీష్ చెప్పారు. సీమాంతర ఉగ్రవాదం దేశ విధానంగా వినియోగిస్తున్న పాక్ దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు, సహకారం, పరస్పర విశ్వాసం సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదని స్పష్టం చేశారు. ఐరాస భద్రతా సమితి ఉన్నత స్థాయి ఓపెన్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన హరీష్, అసత్య ప్రచారం ద్వారా పాకిస్తాన్ తన వాదాన్ని నమ్మించాలని చూస్తోందని విమర్శించారు. జమ్మూకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం తొలినాళ్ల నుంచి ఇప్పటికీ ఎప్పటికీ భారత్లో అవిభాజ్య భాగమని నొక్కి చెప్పారు. రాజ్యాంగపరమైన, న్యాయపరమైన ఈ నిజాన్ని పాక్ విస్మరించరాదని, భారత భూభాగాన్ని పాక్ ఆక్రమించడమే అసలైన సమస్య అని వ్యాఖ్యానించారు.
1: Our position on the Indus Water Treaty remains clear and consistent. Cooperation on the basis of mutual trust and goodwill cannot be expected when cross-border terrorism is regularly deployed as an instrument of state policy. As for the Union Territory of Jammu and Kashmir, it has always been, is, and will remain an integral and inalienable part of India. This is the constitutional and legal reality that Pakistan deliberately chooses to ignore.
0: ఫిలిప్పైన్స్ మనీలాలో జరుగుతున్న 33వ ఆసియాన్ రీజనల్ ఫోరం మంత్రుల సమావేశంలో పాల్గొంటున్న మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఉగ్రవాదాన్ని తాము సహించబోమని, స్వతంత్ర సుహృద్భావ సమ్మిళిత సంబంధాలకే భారత్ ఓటు అని స్పష్టం చేశారు. సంక్లిష్ట ప్రపంచ పరిస్థితుల నడుమ ఇండో పసిఫిక్ ప్రాంత రాజకీయ భద్రతా అంశాలను చర్చించే కీలక వేదికగా ఆసియాన్ రీజనల్ ఫోరం నిలుస్తోందని పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్, సెంటర్ ఇండియన్ ఓషన్ రీజన్, ఇండో పసిఫిక్ మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ పథకాల వంటి వాటి ద్వారా నౌకాయాన భద్రతను పెంపొందిస్తున్నామని, ఆయా ప్రాంతాల్లో భారత నావికాదళం సేవల వల్ల పైరసీ, అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల వ్యాపారం వంటి చర్యల కట్టడి సాధ్యమవుతుందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో భారత్ ప్రభావిత దేశాలకు సహాయక బృందాలు, ఔషధాలు, వైద్య బృందాలను పంపి మద్దతునిస్తోందని గుర్తు చేశారు. నిరాయుధీకరణ, అణ్వస్త్ర నిరోధం వంటి సూత్రాలు నీరుగారుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన జయశంకర్, సైబర్ క్రైమ్ సహా ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు బాధ్యతాయుతమైన ఆలోచనలతో కూడిన విధానమే సరైందని అభిప్రాయపడ్డారు. ఆసియాన్ సమావేశాల నేపథ్యంలో డాక్టర్ జయశంకర్ బ్రూనై, పాపువా న్యూగిని విదేశాంగ మంత్రులతో విడివిడిగా సమావేశమై కీలక అంశాల గురించి చర్చలు జరిపారు. చోల్పాస్ అటా నగరం వేదికగా నేడు ప్రారంభమయ్యే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు మన విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ 2 రోజుల కిర్గిస్థాన్ పర్యటన చేపడుతున్నారు. ఈ ఏడాది 31 సెప్టెంబర్ 1 తేదీల్లో జరగబోయే ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సుకు ముందస్తుగా విదేశాంగ మంత్రుల సమావేశం ఏర్పాటైంది. ఈ సందర్భంగా కీలక రంగాల్లో సహకారం, ప్రాంతీయ అంతర్జాతీయ పరంగా ప్రాముఖ్యత కలిగిన అంశాలను విదేశాంగ మంత్రులు చర్చించడమే కాకుండా దేశాధినేతల తుది నిర్ణయాలు తీసుకునేందుకు అనువుగా పత్రాలను, నిర్ణయాలను ఖరారు చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 3 దేశాల పర్యటన తుది అంకంలో భాగంగా ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రొమేనియా రాజధాని బుకరెస్ట్ చేరుకోనున్నారు. కోట్రోచెని రాజభవనాన్ని చేరుకున్న సందర్భంలో రాష్ట్రపతిని అధికారిక లాంఛనాలతో స్వాగతిస్తారు. రొమేనియా దేశ అధ్యక్షుడు నికుసోర్ డాన్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపిన అనంతరం పలు అవగాహన ఒప్పందాలపై ముర్ము సంతకాలు చేస్తారు. ఇక ఆ దేశ ప్రథమ మహిళ ఈ రాత్రి రాష్ట్రపతి గౌరవార్థం అధికారిక విందును ఏర్పాటు చేస్తున్నారు. రేపు భారత్ రొమేనియా వ్యాపార సభ్యులను, స్థానిక భారతీయ సమాజ సభ్యులను ఉద్దేశించి ముర్ము ప్రసంగిస్తారు. యూరోపియన్ యూనియన్లో రొమేనియా భారత్కు విలువైన భాగస్వామిగా

0: సాగుతోంది. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1927లో మన దేశంలో ఇదే రోజు తొలిసారిగా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో బాంబే స్టేషన్ నుంచి తొలి రేడియో ప్రసారం జరిగింది. ఇక 1936 జూన్ 8 ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోగా రూపాంతరం చెందింది. దేశ అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, విద్యకు చెందిన అంశాలను ప్రజలకు అందజేయడంలో నాటి నుంచి నేటి వరకు రేడియో కీలక పాత్ర పోషిస్తోంది. దేశ స్వాతంత్ర్య పోరు ముమ్మరంగా కొనసాగుతున్న సమయంలో సమాచార వితరణ, ఐకమత్యాన్ని నిలపడంలో రేడియో పోషించిన పాత్ర మరువలేనిది. ఇక స్వాతంత్ర్యానంతరం అక్షరాస్యత పెంపొందింపు, ఆరోగ్యం, వ్యవసాయం తదితర కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ రేడియో ప్రముఖ పాత్ర పోషించింది. 1956లో జాతీయ ప్రసార సంస్థకు ఆకాశవాణి అన్న పేరును ఖరారు చేశారు. సినీ గీతాలు ప్రధానాంశంగా ఎంతో ప్రజాదరణ చూరగొన్న వివిధ భారతి ఆకాశవాణి ఛానల్ 1957లో ప్రారంభమైంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అన్న లక్ష్యంతో కొనసాగుతున్న ఆకాశవాణి సేవలు నేటి డిజిటల్ యుగంలో సైతం ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటుండడం విశేషం. స్వాతంత్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. వెన్ను చూపని ఆజాద్ ధైర్య సాహసాలను, అతురిత దేశభక్తిని దేశం ఎన్నడూ మరువజారదని, ఎందరో యువకులకు ఆజాద్ స్ఫూర్తిగా నిలిచారని సోషల్ మీడియా పోస్టులో మోదీ పేర్కొన్నారు. తన జీవితాన్ని దేశానికే అర్పించిన మహానేత ఆజాదని, మాతృభూమి దాస్య శృంఖలాలు విడిపించడమే పరమలక్ష్యంగా పనిచేసిన దేశభక్తుడని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ నివాళి సందేశంలో పేర్కొన్నారు. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, జాతీయత భావాన్ని ప్రతి భారతీయుడి గుండెలో ఆజాద్ మేల్కొల్పారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘన నివాళులర్పించారు. దేశంలో జాతీయత భావాన్ని జాగృతం చేయడంలో తిలక్ తరతరాలకు తరగని స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించడంలో దేశ సంస్కృతి వ్యాప్తి కోసం ఆయన చేసిన కృషి అనుపమానమైందని మోదీ అన్నారు. వాతావరణం. గుజరాత్, మధ్య మహారాష్ట్రలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మణిపూర్, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చని తెలియజేసింది. రాయలసీమ, తమిళనాడు, తెలంగాణ, విదర్భ సహా పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. క్రీడలు. క్రికెట్. భారత జింబాబ్వే పురుషుల T20 మూడు మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఈ సాయంత్రం 4:30 ప్రారంభమవుతుంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు ఇదే వేదికపై శని ఆదివారాల్లో మిగతా 2 మ్యాచ్లు ఆడుతుంది. ఇరు జట్లు ఇప్పటికే T20 ఫార్మాట్లో 14 సార్లు తలపడగా 11 మ్యాచ్లలో విజయం సాధించి భారత్ ఆధిక్యంలో ఉంది. స్కాట్లాండ్ గ్లాస్కో వేదికగా 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈరోజు ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు మన దేశం 125 మంది సభ్యులతో కూడిన క్రీడా బృందాన్ని పంపిస్తోంది. ముఖ్యాంశాలు మరోసారి. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సింధు నదీ జలాల ఒప్పందం సుస్పష్టమైనదని, సమగ్రమైనదని, ఇందుకు సంబంధించి సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాక్ వ్యాఖ్యలు అర్థరహితంగా మారాయని ఐక్యరాజ్య సమితికి భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ చెప్పారు. 3 దేశాల పర్యటన తుది అంకంలో భాగంగా ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రొమేనియా రాజధాని బుకరెస్ట్ చేరుకోనున్నారు. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భారత జింబాబ్వే పురుషుల T20 మూడు మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్ ఈ సాయంత్రం 4:30 ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. నమస్తే.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:00 దాటి 40 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో కొన్ని ఫిలిం గీతాలు విందాం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 August 3 గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా

0: జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలందరికీ మరి ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారు, మా మెసేజెస్ చదవట్లేదా మేడం, మేము కూడా శుభాకాంక్షలు పంపించామని చెప్పి రాసేస్తున్నారు. ఎవరు రాశారు అని అంటే శ్రీనివాస్ గారు తూంకుంట వనపర్తి నుంచి. వారేమంటున్నారంటే చాలామంది చాలా చక్కగా వార్తలు సంస్కృతంలో కూడా బాగా చదివేవారు, అప్పట్లో మేము చాలా కనెక్ట్ అయ్యేవాళ్ళం కూడా అని. రామచందర్, నరేష్, రాంబాయి శ్రీశైలం నుంచి ఏమంటున్నారంటే మేము రేడియో వినని రోజే లేదు అని చెప్పి. అలాగే రవిశంకర్ చాగంటి నిజాంపేట్ నుంచి రాస్తున్నారు, మన వివిధ భారతికి అలాగే ప్రసార భారతికి కూడా ఈరోజు శుభాకాంక్షలని. చాలా ధన్యవాదాలు. ఇలాగే మధ్య మధ్యలో మీ అందరి స్పందన చదువుకుంటుందాము. ఇప్పుడు విందాము దేవరా సినిమాలో రామజోగే శాస్త్రి రాసిన ఈ గీతం. సంగీతం అందించారు అనిరుద్ధ్ రవిచందర్, పాడినది నకాష్ అజీజ్ ఆకాశ.

3 o'clock లో సమయం 12 గంటల 45 నిమిషాలు. మరి శ్రోతలందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. బ్రెయిన్ స్ట్రోక్ను గుర్తిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడదాం ఈ అంశం గురించి ఈరోజు మీకు ఏదైనా సందేహాలుంటే ఫోన్ చేయండి. ఈ కార్యక్రమానికి ఈఎస్ఐ సనత్ నగర్ హాస్పిటల్లో న్యూరోసర్జన్గా పనిచేస్తున్న డాక్టర్ రాజేష్ పత్తి గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్స్ 0400 STD కోడ్ 2324085252 2324085392.

0: 0404 STD code 23240852 23240853 2955-0923. ఇవి మా ఫోన్ నంబర్స్. బ్రెయిన్ స్ట్రోక్ కారణాలు, చికిత్స, నివారణ, దీని గురించి మీకు ఏదైనా సందేహాలుంటే ఈఎస్ఐ సనత్ నగర్ హాస్పిటల్లో న్యూరో సర్జన్గా పనిచేస్తున్న డాక్టర్ రాజేష్ పత్తి గారు మన స్టూడియోకి రాబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్లో మీకు ఏదైనా సందేహాలుంటే తప్పకుండా ఫోన్ చేయండి.
1: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
0: జాతీయ ప్రసార దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వెల్లువల మెసేజెస్ అయితే మన శ్రోతలు పంపించేస్తున్నారు. మరి దాసి రామచంద్రం సుమతి ఏం పంపించారంటే, వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి రేడియో వినేవాళ్ళట. అప్పట్లో మాకు చాలా ఇష్టమైనవి జానపద గేయాలు, అలాగే ఆదివారం సంక్షిప్త శబ్ద చిత్రం కూడా మేము వినేవాళ్ళము అని. మరి శుభాకాంక్షలు అందిస్తున్న మరొక శ్రోత ఎలుగుదల మార్కండేయ భూదాన్ పోచంపల్లి నుంచి. ఇంకా రాస్తున్నారు శ్రోతలైతే అసంఖ్యాకంగా. భువనగిరి నుంచి సత్యనారాయణ కవిత ఏం రాస్తున్నారంటే, నిన్న చిన్నతనం నుంచి రేడియో వింటున్నాను. గత 40 సంవత్సరాల నుంచి మాకు అనుబంధం ఉంది. మా నాన్నగారి ద్వారా మా కుటుంబానికి అందరికీ రేడియో అంటే చాలా ఇష్టమని. చాలా సంతోషం, ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకి మంచి వాల్యూస్తో పాటు మంచి అలవాట్లను కూడా చేస్తారు. అందులో రేడియో అనేది అత్యంత మంచి అలవాటు, ఎందుకంటే దీంట్లో మనకి విజ్ఞాన వినోదాలు, ఖచ్చితమైన వార్తలు కూడా అందుకుంటాం కాబట్టి. మరి ఇప్పుడు విందాం ఒక మంచి పాట, సర్కారు వారి పాట. ఈ సినిమాలో జునిత గాంధీ, శ్రీకృష్ణ పాడిన అనంత శ్రీరామ్ గీతానికి సంగీతం అందించారు SS తమన్.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా మన శ్రోతలందరూ మనతోటి కనెక్ట్ అయి ఉన్నారు కదా. మరి మంగా భాస్కర్ గారు సికింద్రాబాద్ నుంచి ఒక అద్భుతమైన లైన్ పంపించారు. ఏంటో తెలుసా? ముందుగా అయితే అందరికీ శుభాకాంక్షలు. తింటే గారెలే తినాలి, వింటే వివిధ భారతిలో మంచి పసందైన పాటలే వినాలి, రేడియోతో ఉన్న అనుబంధానికి షష్ఠి పూర్తి పూర్తయిపోయింది అని అద్భుత అని చెప్పి అనే మాట కంటే ఇంకొక మాటే లేదు. ఎందుకంటే మీరు లేని మేము లేము, మీరందరూ వింటున్నారు కాబట్టి ప్రసార మాధ్యమం ఇంతగా ఇంతింతే ఇవ్వటుడి ఇంతే అన్నట్టు శాఖోపశాఖలుగా దేశమంతా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా వినేట్టుగా యాప్ కూడా తయారు చేసుకోగలిగింది. మరి ఇప్పుడు విందాము పెళ్లి సితడి. ఈ చిత్రంలో చంద్రబోస్ రాసిన గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. శ్రీనిధి నయనా నాయర్ కాలభైరవ పాడారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే మరి ఈరోజు మన పండగ కాబట్టి షో టైంలో కూడా దీనికి సంబంధించి ఒక ప్రశ్న మీ అందరి కోసం సిద్ధంగా ఉంటారు కదా, ఉన్నారని నాకు కూడా తెలుసు. మీ అందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది అభిమాన ఆకాశవాణిలో. బ్రెయిన్ స్ట్రోక్ను గుర్తిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనే అంశం గురించి ఈ కార్యక్రమం సాగబోతుంది. మరి మీకు ఏదైనా అనుమానాలుంటే తప్పకుండా ఫోన్ చేయండి. ఈరోజు మన స్టూడియోకి ఈఎస్ఐ సనత్ నగర్ హాస్పిటల్లో న్యూరోసర్జన్గా పనిచేస్తున్న డాక్టర్ రాజేష్ పత్తి గారు రాబోతున్నారు. మీ సందేహాలకు వారు సమాధానాలు ఇస్తారు. ఫోన్ నంబర్స్ ఒకసారి నోట్ చేసుకోండి, నోట్ చేసుకుంటే సరి చూసుకోండి. 040 STD కోడ్ 2324-0852, 2324-0853, 2955-0923, 040 STD కోడ్, 2324-0852, 2324-0853, 2955-0923. ఇవి మా ఫోన్ నంబర్స్. బ్రెయిన్ స్ట్రోక్ కారణాలు, చికిత్స, నివారణ దీని గురించి మీకు ఏదైనా సందేహాలుంటే ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు తప్పకుండా ఫోన్ చేయండి. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్లో టైం అయితే అలా అలా పరిగెత్తేస్తుంది. 1 గంట దాటి 3 నిమిషాలు. మరి ఇప్పుడు విందాం పుష్ప 2. ఈ చిత్రంలో శ్రేయ ఘోషాల్ పాడిన చంద్రబోస్ గీతం. సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1:10 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర బడ్జెట్లో క్రీడలకు 4,480 కోట్ల రూపాయలు కేటాయించి దేశంలో క్రీడల అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాధాన్యత ఇస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. హైదరాబాద్లోని శాసనసభా భవనంలో జరుగుతున్న మరమ్మత్తు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం పరిశీలించారు.

ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. దేశ యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదని ప్రధాని స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను

సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. దేశ యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదని ప్రధాని స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంటోందని, యువత భవిష్యత్తుకు హాని కలిగించేందుకు ప్రయత్నించే వారిని ఏమాత్రమూ ఉపేక్షించబోమని నరేంద్ర మోదీ తమ సందేశంలో పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో క్రీడలకు 4,480 కోట్ల రూపాయలు కేటాయించి దేశంలో క్రీడల అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాధాన్యత ఇస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో 11వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ 2026 క్రీడా పోటీలను మంత్రి ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ 2036 నాటికి టాప్10 క్రీడా దేశాల జాబితాలో ఇండియాకు చోటు దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడా రంగాభివృద్ధికి మోదీ సర్కార్ పలు చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. విమానాశ్రయాలు, ప్రముఖ పరిశ్రమలు వంటి జాతీయ ఆస్తుల సంరక్షణలో సిఐఎస్ఎఫ్ సేవలు అభినందనీయమన్నారు. 2030లో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధమవుతోందని తెలిపారు. 2047 నాటికి టాప్5 క్రీడా దేశాల సరసన ఇండియాకు చోటు దక్కేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐఎస్ఎఫ్ ఏడీజీ సౌత్ పద్మాకర్ ఎస్ రాన్సిపే, నిసా డైరెక్టర్ ఐజీ హర్పీత్ కౌర్ సోహి, ఎస్ఆర్ శరవణంతో సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని శాసనసభాభవనంలో జరుగుతున్న మరమ్మతు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, జయవీర్ రెడ్డి పాల్గొన్నారు. మరమ్మతు పనుల పురోగతిని పరిశీలించిన ముఖ్యమంత్రి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మున్సిపల్ పరిపాలనా విభాగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జిహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ పూర్తి కాకుండా టెండర్లు పిలవద్దని స్పష్టం చేశారు. వివిధ శాఖల మధ్య సమన్వయం పెంచాలని సూచించిన ముఖ్యమంత్రి సైబరాబాద్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విగ్రహం, జంక్షన్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హుస్నాబాద్లో ఆయన ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపి బీఎల్ఓకు అందజేశారు. అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా ప్రతి ఇంటిని సందర్శించి ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1927లో మన దేశంలో ఇదే రోజు తొలిసారిగా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో బాంబే స్టేషన్ నుంచి తొలి రేడియో ప్రసారం జరిగింది. ఇక 1936 జూన్8న ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోగా రూపాంతరం చెందింది. దేశాభివృద్ధి, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, విద్యకు చెందిన అంశాలను ప్రజలకు అందజేయడంలో నాటి నుంచి నేటి వరకు రేడియో కీలక పాత్ర పోషిస్తోంది. దేశ స్వాతంత్ర పోరు సమయంలో సమాచార వితరణ, ఐకమత్యాన్ని నిలపడంలో రేడియో పాత్ర మరువలేనిది. ఇక స్వాతంత్రానంతరం అక్షరాస్యత పెంపొందింపు, ఆరోగ్యం, వ్యవసాయం తదితర కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో రేడియో ప్రముఖ పాత్ర పోషించింది. 1956లో జాతీయ ప్రసార సంస్థకు ఆకాశవాణి అన్న పేరును ఖరారు చేశారు. సినీ గీతాలు ప్రధాన అంశంగా ఎంతో ప్రజాదరణ చూరగొన్న వివిధ భారతి ఆకాశవాణి ఛానల్ 1957లో ప్రసారమయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాశాఖ హెటెరో ఫార్మాస్యూటికల్స్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో నైపుణ్య

0: శిక్షణ, ఇంటర్న్షిప్లు, క్యాంపస్ నియామకాలు, పరిశ్రమల పరిచయ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలో పాల్గొన్న అర్చకులు, గిరిజన అర్చకుల ప్రతినిధులతో హైదరాబాద్లో ముఖాముఖి సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ధూపదీప నైవేద్యం, బత్యం పెంపు, అర్చకుల పిల్లలకు ఉచిత వేద విద్య, 250 గజాల నివాస స్థలాల కేటాయింపు, హెల్త్ కార్డుల జారీ వంటి డిమాండ్లను ప్రతినిధులు కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని తక్కువ కాలంలో అధిక ఆదాయం వచ్చే పంటలు సాగు చేయాలని మహబూబాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త ప్రశాంత్ కుమార్ రైతులకు సూచించారు. ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: ఎల్నినోను సమస్యగా కాకుండా అవకాశంగా మార్చుకోవాలి. నీటిని పొదుపు చేస్తూ కూరగాయల సాగు, పంటల వైవిధ్యీకరణ, సూక్ష్మ నీటి పారుదల, వర్షపు నీటి సంరక్షణ వంటి శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తే వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించి స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు.
0: రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వరంగల్లో ఈ నెల 25న బీరన్న బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ అధ్యక్షులు సదానందం, కార్యదర్శి నాగరాజు తెలిపారు. మధ్యాహ్నం భక్తులు నెత్తిన బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకోనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జాతీయ ఆహార భద్రతా చట్టం, రాష్ట్ర ఆహార భద్రతా కార్డుల కింద నమోదైన రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఈకేవైసీ తప్పనిసరి చేసినట్టు జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. రేషన్ కార్డులో పేరు నమోదైన ప్రతి ఒక్కరూ తమ బయోమెట్రిక్ ప్రామాణీకరణను పూర్తి చేయాలని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ పాలకవర్గానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సెస్ పరిధిలో విద్యుత్ సరఫరా బాధ్యతలను ఎన్పిడిసిఎల్కు అప్పగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, అలాగే సహకార చట్టం సెక్షన్ 51 కింద లావాదేవీలపై వివరణకు ఇచ్చిన ఆదేశాలను, విచారణకు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ పాలకవర్గం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హరిత ఆదేశించారు. వావుదాం గిరిజన ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరీక్షించి ఉపాధ్యాయులకు పలు సూచనలు, సలహాలు చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర బడ్జెట్లో క్రీడలకు 4,480 కోట్ల రూపాయలు కేటాయించి దేశంలో క్రీడల అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాధాన్యత ఇస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. హైదరాబాద్లోని శాసనసభా భవనంలో జరుగుతున్న మరమ్మత్తు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం పరిశీలించారు. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. ఇంకెందుకు ఆలస్యం? షో టైంకి స్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. మరి షో టైంలో ఎలా పాల్గొనాలో తెలుసు కదా. మేము అడిగే సులభమైన ప్రశ్నలకు మీరు జవాబు పంపించాల్సిన మా నంబర్ 0402324085252, 0402324085252, ఇది మా వాట్సాప్ నంబర్. ఎస్, మరి అందరూ సిద్ధంగా ఉన్నారు కదా. సో ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినేయండి. 72వ జాతీయ పురస్కారాలు ప్రకటించారు, అవునా? 72 అంటే 72nd నేషనల్ అవార్డ్స్ని మనం ప్రకటించారు. ఇందులో ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైన చిత్రం పేరేంటి? 72వ జాతీయ పురస్కారాలలో ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైన చిత్రం పేరేంటి? జవాబు తెలిస్తే 0402324085252కి వాట్సాప్ చేసేయండి.

షో టైంలో నేను అడిగాను 72వ జాతీయ పురస్కారాలలో బాలల ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైన చిత్రం పేరేంటి అని. 35 చిన్న కథ కాదు ఇది జవాబు. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపారో తెలుసా? నిజాంపేట నుంచి గణేష్ వేదవతి, చందానగర్ నుంచి సిహెచ్ విజయ్ కుమార్, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, గజ్వేల్ నుంచి వెంకటేష్, తుకారాం గేట్ నుంచి శ్రీనివాస్, నిమ్మాని నుంచి పున్నా వెంకటేశం, భూదన్ పోజంపల్లి నుంచి మార్కండేయ, అరుణ పెడన నుంచి అప్పలరాజు, చెంచల్గూడ నుంచి శిల్ప, నర్సంపేట నుంచి బాలకృష్ణ, మూసాపేట నుంచి నరేష్ రోజా, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, అమరగుర్తి నుంచి భూమిది లక్ష్మీనారాయణ, నిజామాబాద్ నుంచి మురహరి, వేముల నరసింహరావు, అలాగే జైనుద్దీన్, పుట్టపక్క నుంచి భవానీ వెంకట్, చిత్రియాల నుంచి వెంకటాచారి, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు.

స్టూడియో క్లాక్ లో సమయం 1 గంట దాటి 32 నిమిషాలు. మరి మీ అందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ రోజు అంశం బ్రెయిన్ స్ట్రోక్ ను గుర్తిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మరి ఈ కార్యక్రమానికి ఈఎస్ఐ సనత్ నగర్ హాస్పిటల్లో న్యూరోసర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ రాజేష్ పత్తి గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040-STD-0400 ఈ ఎస్టిడి కోడ్ జత చేసి 2324085 2324085 2955 0923 2324085 2324085 2955 0923 ఇవి మా ఫోన్ నంబర్స్. బ్రెయిన్ స్ట్రోక్కి కారణాలు, చికిత్స, నివారణ ఈ అంశం గురించి మీకేదైనా సందేహాలుంటే తప్పకుండా ఫోన్ చేయండి. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. మరి షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్ మీ అందరికీ చాలా సులువుగా జవాబు చెప్పేసే సత్తా ఉందని నాకు తెలుసు, అయినా కూడా అలా అలా అడిగేయడానికి ట్రై చేస్తున్నాను. ఏ స్టేషన్ నుంచి, జాగ్రత్తగా వినండి, ఏ రేడియో స్టేషన్ నుంచి 1927 జూలై 23న రేడియో ప్రసారం జరిగింది తొలిగా? ఏ స్టేషన్ నుంచి 1927 జూలై 23న రేడియో ప్రసారం జరిగింది తొలిసారిగా? జవాబు తెలిస్తే 0402324085 కి వాట్సాప్ చేసేయండి.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? రేడియోతో మీకు బాగా గుర్తుండిపోయే ఒక అనుభవం, సరదా అనుభవం కావచ్చు, సీరియస్గా అయితే కాస్త సింపుల్గా రాసేయండి. రేడియోతో మీకు బాగా గుర్తుండిపోయే ఒక అనుభవం రెండు లైన్లలో క్లుప్తంగా రాసి పంపించండి 0402324082. నిజానికి ఇది క్విజ్ క్వశ్చన్ కాదు, కానీ ఈరోజు నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే కాబట్టి మీ అందరి పార్టిసిపేషన్తో ఈ కార్యక్రమంలో ఇలాంటి ప్రశ్న అడుగుతున్నాను. ఇందాక అడిగిన ప్రశ్నకి మరి జవాబు చెప్పేసేయాలి కదా. ఏ స్టేషన్ నుంచి 1927 జూలై 23న రేడియో ప్రసారం జరిగింది తొలిసారిగా అంటే బాంబే స్టేషన్ నుంచి తొలిసారిగా ప్రసారాలు మొదలయ్యాయి. రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు? బంజారాహిల్స్ నుంచి రోజీ, సికింద్రాబాద్ నుంచి మంగా భాస్కర్, లంగర్ హౌస్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్, ఆదిలాబాద్ నుంచి సంతోష్ కుమార్, హంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ్ నాగస్వామి, నిజామాబాద్ నుంచి లావణ్య, గోదావరి గుప్త, పీజాదిగూడ నుంచి శ్రీనివాస్, సీతాఫల్మండి నుంచి అనిత, కుబేర్ నుంచి రంజిత్ సంధ్య, గద్వాల్ నుంచి నరసింహ, కర్ణాటక నుంచి ప్రకాష్, బెంగళూరు నుంచి అపర్ణ, కాశీబుగ్గ నుంచి సుదర్శన్, నిజామాబాద్ నుంచి శ్రీహరి, గోధుమకుంట నుంచి బండి కృష్ణగౌడ్, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ గ్యాప్ లేకుండా ఎందుకు అడిగాను మీ అందరికీ తెలుసు కాబట్టి జవాబు చెప్పేయండి. రేడియోతో మీకు బాగా గుర్తుండిపోయే ఒక అనుభవం ఒకటి లేదా రెండు లైన్లలో రాసి పంపించేయండి.

0: వలపిస్తే ఏం చేస్తాను సెన్సార్ ఆఫీసర్ అడుగు.
1: ఆ పిల్లకి బ్రదర్ ఒకడుంటే
0: ఏమవునో వీపుని అడుగు. ఫైనల్ బిల్ ఎంత అవుతుందో మెడిలో వా డాక్టర్ అడుగు.

0: తన చేతులు సూనై పోట
1: ఆ పౌరికి దీపన వస్తే
0: నే ధర్మ మీ టర్న్ అవుతా
1: ఆ గుమ్మా సినిమా కెడితే
0: నే ఠక్కున సీట్ అయిపోతా
1: స్నానానికి బాత్రూమ్ తిడితే
0: నే శాండిల్ సోప్ అయిపోతా మన్మధుడే ఈమెకి ఫాదర్ తన చూపే యూత్కి లీడర్ తన మ్యాటర్ చెప్పాలంటే వాళ్ళకే కరెక్ట్ రైటర్
1: చిరాకి కలువ కలువ కలువ చిరాకి కలువ చిరాకి కలువ కలువ కలువ

Wikipedia Starting Station. Chalaki kaluwa kaluwa kaluwa chalaki kaluwa. Chalaki kaluwa kaluwa kaluwa chalaki kaluwa. రేడియోతో మీకున్న అనుబంధం అనుభవం ఒకటి ఏదైనా పంచుకోండి అంటే శ్రోతలందరూ వెంటనే స్పందించేశారు. వీలైనన్ని చదవడానికి ప్రయత్నిస్తాను. కిస్మత్పూర్ నుంచి సుమన్ శిరీష్ ఏమంటున్నారంటే, హవా మహల్ ప్రోగ్రామ్ అమీన్ సయానీ గారు అలాగే మాట్లాడేది మాకు చాలా ఇష్టము. కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నుంచి ఏమంటున్నారంటే, రేడియో కరెక్ట్గా ట్యూన్ అవ్వడానికి రాగి తీగల వంటివి జత చేస్తూ వాడు ప్రయత్నించేవారట. సూపర్ కదా అసలు. అండ్ సంధ్య దస్తగిరి పొద్దుటూరు నుంచి ఏమంటున్నారంటే, రేడియోతో మాకు 35 సంవత్సరాల అనుబంధం, మాకు చాలా ఇష్టము రేడియో అని. ఉమ్మడి నుంచి జైనుద్దీన్ అంటున్నారు, నా బాల్యం 12 ఏళ్ల వయసు నుంచి నేను వింటున్నాను. అలాగే శ్రీరామ్ నరేందర్ న్యావనంది నుంచి అంటున్నారు, నాకైతే జీవితాంతం గుర్తుండే అనుభవం ఏంటంటే మీలాంటి ఆర్జోలు షోలో రావడం, షో టైంలో రావడం, అందులో మాకు చాలా ఇష్టమని ధన్యవాదాలు. ఇంకా వనస్థలిపురం నుంచి దోనల్ల బాలరాజు అంటున్నారు, 1995లో అంటే 1995లో రేడియోలో ఈ వారం అతిథి ప్రతి ఆదివారం లేదా పండగల్లో సినీ ప్రముఖులతో అనుభవాలు అలాగే ఇంటర్వ్యూలు ఇవన్నీ మా తీపి జ్ఞాపకాలు, మాకు చాలా ఇష్టమని. ఎమికనూరు నుంచి హరికృష్ణ మిలిటరీ కాలనీ నుంచి ఏమంటున్నారంటే, మాటల్లో చెప్పలేని అనుబంధం అని. నిజామాబాద్ నుంచి వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద అంటారు, మాకు ఇష్టమైన పాటలు మేము కోరిన రోజు అవి ప్రసారమైన రోజు అని చెప్పి. ఇంకా ఏకచిత్ర గానం వచ్చేటప్పట్లో గజ్వేల్ నుంచి వెంకటేష్ గారు రాస్తున్నారు, నాకు అది చాలా ఇష్టమని. ఇప్పుడు కూడా ప్రతిరోజు ఏకచిత్ర గీతాలు వస్తున్నాయి 8:30 నుంచి. సో మీ అందరికీ ఇష్టమైన కార్యక్రమాలు వినిపించడానికి ఉంది మీ ఆకాశవాణి. అండ్ భీమ్గల్ నుంచి రవి గారు ఏం రాస్తున్నారంటే, నేను హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రానికి వచ్చి ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి రాస్తున్నారు. సైఫాబాద్ నుంచి ఇంకొంతమంది శ్రోతలు ఏమంటున్నారు, లేదు మా ఫ్యామిలీ అందరూ రేడియో స్టేషన్కి వచ్చాం, మేము చాలా ఆనందపడుతున్నామని. చూడవరపు రమాదేవి గారు గీతానగర్ నుంచి, అలాగే మా బాలైన నాన్నగారితో కలిసి అమ్మమ్మ గారి ఊరికి వెళ్తూ ఆత్మీయంగా ఆకాశవాణిలో సిగ్నేచర్ ట్యూన్ వింటూ మైమర్చిపోయిన రోజు అని. వేమన నరసింహరావు నిజామాబాద్ నుంచి. ఇంకా అసంఖ్యాకంగా శ్రోతలు చాలా బాగా రాస్తున్నారు, హరివిలిలో ఒకే కార్యక్రమంపై వాటికి సంబంధించిన సాంగ్స్ వినడమని. మూసపేట నుంచి నరేష్ రోజా, అండ్ చిన్నప్పుడు సెలవులకు వెళ్ళేటప్పుడు ఊళ్ళో కరెంటు కూడా ఉండేది కాదు కానీ రేడియో బ్యాటరీలతో వచ్చేది కాబట్టి చాలా బాగుండేది అని. మదన్ కేపీహెచ్బీ కాలనీ నుంచి, నిజంగా కదా, ఇప్పుడైతే యాప్ పనిచేయకపోయినా ఏది జరిగినా సరే అప్పట్లో మనం రేడియోలో బ్యాటరీలు వేసుకుని వినేవాళ్ళము. అలాగే హైదరాబాద్ జనరంజనిలో ఉత్తరాల ద్వారా మంచి ఓల్డ్ సాంగ్స్ వచ్చేవి, అవి మాకు చాలా ఇష్టమని పాలెంపోలయ్య ఆళ్ళగడ్డ నుంచి. అండ్ రేడియో నాకు ఒక గుడ్ ఫ్రెండ్, నేను ఒంటరిగా ఉన్నాను అని నాకు అనిపించదు అని చెప్పి స్వరూప కొమరం భీం నుంచి, అలాగే ప్రభాకర్ రావు గారు కూడా రాస్తున్నారు. అండ్ రేడియో అంటే నాకు ప్రాణం అని చెప్పి దమ్మజి వెంకటచారి వరలక్ష్మి, ఇలా శ్రోతలందరూ అప్పలరాజు పెడన నుంచి కూడా ఇదే మాట ప్రస్తావిస్తున్నారు. మరోసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నారు.

ఈరోజు మధ్యాహ్నం 1:46 ఇప్పుడు అయింది సమయం. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. బ్రెయిన్ స్ట్రోక్ ను గుర్తిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఈ అంశం గురించి ఈఎస్ఐ సనత్ నగర్ హాస్పిటల్లో న్యూరో సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ రాజేష్ పత్తి గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వబోతున్నారు. మీకు ఏదైనా సందేహాలుంటే తప్పకుండా ఫోన్ చేయండి. ఫోన్ నంబర్స్ 0402324085 2 2324085329555 0902324085 2 2 4 0 8 5 3 2 4 0 8 2 2 3 2 4 0 8 5 2 2 2 5 0 9 5 3 2 ఇవి మా ఫోన్ నంబర్స్. బ్రెయిన్ స్ట్రోక్ కారణాలు, చికిత్స, నివారణ ఈ అంశం గురించి మీకు ఏదైనా సందేహాలుంటే తప్పకుండా ఫోన్ చేయండి. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం కోసం.

బొమ్మిదిని లక్ష్మీనారాయణ అమ్మని గురించి నుంచి ఏం రాస్తున్నారంటే, చిన్నప్పుడు మా నాన్నగారు రేడియో వింటూ టైలర్ పని చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటి సమయంలో నేను కూడా విని అలవాటు చేసుకొని ఇప్పుడు నేను కూడా ఒక శ్రోతగా మారిపోయాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు రేడియో ప్రసారాలు వింటూ విజ్ఞానాన్ని వినోదాన్ని ఆస్వాదిస్తూ ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటాను అని చెప్పి మరి మరొక శ్రోత ఏం రాశారంటే, మీనాక్షి పొన్నుదొరై గారు శ్రీలంక ప్రోగ్రామ్స్ వినేవాళ్ళము, అలాగే కార్మికుల కార్యక్రమాలు వినేవాళ్ళము. నా వయసు ఇప్పుడు 64 సంవత్సరాలు అని బలరామ్ గారు రాస్తున్నారు. అండ్ మరొక శ్రోత ఏం

రాస్తున్నారంటే నాగనాథ్ గుప్తా గారు 1972లోనే ఆకాశవాణి కేంద్రానికి వచ్చినప్పుడు అక్కడ డైరెక్టర్ని కలిశాను, అలాగే చిన్న కంటి రతన్ ప్రసాద్ గారితో కూడా మాట్లాడాను, నాకు ఎంతో నచ్చింది ఆ అనుభవం అని చెప్పి. ఇంకా గణేష్ వేదవతి నిజాంపేట నుంచి అంటున్నారు, ఎంఎస్ రామారావు సుందరకండ రేడియోలో విని ఉత్తరం రాసిన ఆ ఉత్తరం చదివిన రోజు నాకు ఇప్పటికీ ఎంతో అద్భుతంగా అనిపించింది. అండ్ ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్ నుంచి డాక్టర్ గారి సలహాలు నాకు చాలా నచ్చుతున్నాయి అని చెప్పి అంటున్నారు. దీపిక కుక్కడ్పల్లి నుంచి ఏమంటున్నారంటే, నా బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పుడే కాదు ఇప్పుడు కూడా నాకు ఎంతో ఇష్టం అని చెప్పి అన్నారు. సిహెచ్ విజయ్ కుమార్ చందానగర్ నుంచి, మేము రేడియో స్టేషన్కి వచ్చాము హైదరాబాద్, మాకు చాలా నచ్చింది అని. అండ్ మరొక శ్రోత ఏమంటున్నారంటే, శ్యామల ప్రకాష్ గారు, వీరు ఎక్కడి నుంచి రాస్తున్నారు, కర్ణాటక నుంచి రాస్తున్నారు, ఆకాశవాణి ట్యూన్ చేయగానే ఆ శుభ సమయంలో పొద్దునే వచ్చే వందే మాత్రము అసలు ఎప్పటికీ మర్చిపోలేని ఒక అనుభూతి అని. అలాగే భూదన్ పోచంపల్లి నుంచి మార్కండేయ అని తను రాస్తున్నారంటే, చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు 5 రూపాయలు తీసుకుని వెళ్ళేవాడిని, ఎందుకో తెలుసా, పోస్ట్ కార్డ్స్ కొని వివిధ భారతికి రాసేవాడిని. అద్భుతంగా ఉంది అసలు, ఎందుకంటే ఇది షో టైంలో ప్రశ్న కాదు, ఇది మీ గుండె చప్పుడు, మీ మనసులో మాట ఈరోజు మాతో పంచుకుంటున్నారు. చాలా ధన్యవాదాలు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మేము చెప్పేది ఒకటే, మీరు లేని మేము లేము, మీరందరూ ఇలాగే ఆదరిస్తూ ఉండండి, ఆకాశవాణి వింటూ ఉండండి, మీకు ఎంతో ఇష్టమైన కార్యక్రమాలు ప్రసారం చేస్తూ ఉంటామో ఆస్వాదిస్తూ ఉండండి. మరి మరొక శ్రోత రాశారు మైసూర్ నుంచి, రంగారావు కాలనీ నుంచి అలగపురం చామరాజ్ నుంచి ఏం రాస్తున్నారంటే, రేడియోకి నేను నా గురువు అన్న స్థానం ఇచ్చేశాను అని చెప్పి. అండ్ ఇంకొకరు రాస్తున్నారు, పంతటి శ్రీనివాసరావు రాస్తున్నాను, నేనైతే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఉత్తరాల ద్వారా జనరంజని వినిపించే కార్యక్రమం నాకు ఎంతో ఇష్టం అని చెప్పి. అండ్ మరొక శ్రోత రాశారు సిరిమల్లె కాలనీ అత్తాపూర్ నుంచి, వివిధ భారతి నా లైఫ్ పార్ట్నర్ 1975 నుంచి. అద్భుతంగా ఉంది కదా, మీ అందరి ఆలోచనలు అండ్ భావాలు అన్నీ రేడియో చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి కాబట్టే ప్రసార మాధ్యమాలు ఎన్ని రకాలుగా వచ్చినా, సామాజిక మాధ్యమాలు వచ్చినా కూడా ఇప్పటికీ కూడా రేడియో అంటే మీ అందరికీ అంతే ఇష్టంగా ఉంది. అనేక అనేక ధన్యవాదాలు అంటుంది ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్లో సమయం 1:53. మరి శ్రోతలందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈరోజు అంశం బ్రెయిన్ స్ట్రోక్ను గుర్తిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఈ అంశం గురించి ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీకు ఏదైనా సందేహాలుంటే తప్పకుండా ఫోన్ చేయండి. ఈఎస్ఐ సన్నత్ నగర్ హాస్పిటల్లో న్యూరో సర్జన్గా పనిచేస్తున్న డాక్టర్ రాజేష్ పత్తి గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్స్ 0402324085 2, 2324085329555, 0402-234-0853, 2, 9, 5, 9, 3, 2, 9, 5, 9, 5, 3, 2, 9, 5, 9, 3, 2, 3, 2, 9, 5, 9, 3, 2, 9, 5, 9, 3, 2, 9, 5, 9, 3, 2, 9, 5, 9, 3, 2, 9, 5, 9, 3, 2, 9, 5, 9, 3, 2, 9, 5, 9, 3, 2, 9, 5, 9, 3, 2, 9, 5, 9, 3, 2, 9, 5, 9, 3, 2, 9, 5, 9, 3, 2, 9, 5, 9, 3, 2, 9, 5, 9, 3, 2, 9, 5, 9, 3, 2, 9, 5, 9, 3, 2, 9, 5, 9, 3, 2, 9, 5, 9, 3, 2, 9, 5, 9, 3, 2, 9, 5, 9, 3, 2, 9, 5, 9, 3, 2, 9, 5, 9, 3, 2, 9, 5, 9, 3,
మీకు ఏదైనా సందేహాలుంటే ఈరోజు మధ్యాహ్నం అంటే మరి కాసేపట్లో 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో అడిగి తెలుసుకోవచ్చు.

శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను. ఈ మధ్యాహ్నం అంటే మరి కాసేపట్లో 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. బ్రెయిన్ స్ట్రోక్ను గుర్తిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడదాం ఈ అంశం గురించి మీకు ఏదైనా సందేహాలుంటే ఈఎస్ఐ సనత్ నగర్ హాస్పిటల్లో న్యూరో సర్జన్గా పనిచేస్తున్న డాక్టర్ రాజేష్ పత్తి గారు మన స్టూడియోకి రాబోతున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 STD కోడ్ 2324 0852, 2324 0853, 2955 0923 ఇవి మా ఫోన్ నంబర్స్. బ్రెయిన్ స్ట్రోక్కు కారణాలు, చికిత్స, నివారణ గురించి మీ సందేహాలకు నేరుగా సమాధానాలు అందుకోండి ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు.

0: Valsad District Administration has ordered all factories and industrial units to remain closed today. Relief and rescue operations are progressing on a mission mode with NDRF teams actively evacuating stranded citizens. Chief Minister Bhupendra Patel is closely monitoring the situation from the State Emergency Operations Center in Gandhinagar. Aparna Khund, Akashwani News, Ahmedabad.
1: Meanwhile, incessant rain continues to wreak havoc in Assam, with 10 more flood-related deaths reported yesterday, taking the toll to 41. Over 6 lakh people have been affected across the state in 40 revenue circles. Relief and rescue operations are continuing in the affected districts as several rivers continue to flow above the danger level. The Intermeteorological Department has issued a red colour warning for very heavy to extremely heavy rainfall over parts of Gujarat and Madhya Maharashtra for today. East Rajasthan, Madhya Pradesh, Konkan, Goa, Manipur, Mizoram, Tripura and Nagaland may experience heavy to very heavy rainfall for the day. The Weather Agency has forecast heavy rainfall over northeast Gangetic, West Bengal, Bihar and Jharkhand till Sunday. The 23rd Commonwealth Games will begin in Glasgow, Scotland this evening. Teams from 74 nations will participate in the 10-day event. Olympic medalists Neeraj Chopra, Mirabai Chanu and Lovlina Borgohain are set to represent India at the Games. It will feature just 10 sports, 9 fewer than at Birmingham in 2022, with competitions spread across 4 venues with an 8-mile corridor. Athletics, swimming, 3x3 basketball, track cycling, weightlifting, bowls, artistic gymnastics, netball, boxing and judo make up the schedule for the game. The Indian contingent comprises 125 members, including para-athletics. And now before we end the bulletin, the headlines once again. Centre to set up fast-track courts to ensure swift and stringent punishment for persons involved in paper leaks. Prime Minister Narendra Modi assures that protecting students' future remains government's top priority. Government ready to discuss any issue, including NEET, in Parliament, says Parliamentary Affairs Minister Kiran Rijiju. India calls for zero tolerance against terrorism at ASEAN ministerial meeting in Manila. India rejects Pakistan's remarks on the Indus Waters Treaty at UNSC. Says treaty to stay in abeyance until cross-border terror ends. And Glasgow Commonwealth Games set to begin this evening. 125 Indian athletes to participate. And with that, we end the midday news.
2: Akasavani, Vivid Bharti Kendram, Studio La Samyam Rendigandala Padihin Nimshalu. Yashoda Hospitals were Samar Pinchu. Hello, Doctor. ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం ఇప్పుడు వింటారు.
3: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం. యశోద హాస్పిటల్స్, కాల్ 0404567 4567.
4: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
5: శ్రోతలకు నమస్కారం. మన శరీర అవయవాల్లో మెదడు చాలా ముఖ్యం. మెదడులో ఏ చిన్న సమస్య వచ్చినా అది మన మొత్తం శరీరం మీద ప్రభావం చూపుతుంది. మరి ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఒత్తిడితో కూడిన ఉద్యోగాల వల్ల ఒకప్పుడు వృద్ధులతో కనిపించే బ్రెయిన్ స్ట్రోక్ సమస్య ఇప్పుడు వృద్ధులతో పాటు యువతలో కూడా విస్తరిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు సంభవించడానికి కారణమవుతున్న వ్యాధులలో బ్రెయిన్ స్ట్రోక్ ఒకటని సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్లో న్యూరోసర్జన్గా పనిచేస్తున్న డాక్టర్ రాజేష్ పత్తి గారు అంటున్నారు. మరి నిన్న జూలై 22న ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ బ్రెయిన్ డేని మనం జరుపుకున్నాం. మరి ఈ సందర్భంగా బ్రెయిన్ స్ట్రోక్ను గుర్తిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనే అంశం గురించి హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ఇన్ ద్వారా తెలుసుకుందాం. అసలు బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది, కారణాలు ఏమిటి, చికిత్స, ఇంకా మెదడు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనే విషయాలు డాక్టర్ రాజేష్ పత్తి గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 STD కోడ్ యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి బ్రెయిన్ స్ట్రోక్ను గుర్తిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనే అంశం గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా డాక్టర్ రాజేష్ పత్తి గారు, న్యూరో సర్జన్ గారిని అడిగి తెలుసుకోవచ్చు. నమస్తే రాజేష్ గారు.

0: నమస్కారం అమ్మ.
1: అసలు బ్రెయిన్ స్ట్రోక్ లేదా బ్రెయిన్ అటాక్ అంటే ఏంటండి?
0: సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది జనరల్గా బ్రెయిన్లో రక్త సరఫరా అనేది జరగకపోవడం వల్ల అవుతుంది. అంటే మనకి హార్ట్లో నుంచి బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళం ఉంటుంది కదా. సో ఈ రక్తనాళంలో బ్లాక్స్ అవ్వడం వల్ల రక్త సరఫరా అనేది జరగదు బ్రెయిన్లో. సో అది ఒక రకమైన స్ట్రోక్. ఇంకో రకమైన స్ట్రోక్ అంటే ఏంటంటే బీపీ ఎక్కువ అయ్యి రక్తనాళం అనేది పగిలిపోతుంది. పగిలిపోవడం వల్ల బ్లడ్ క్లాట్ అనేది బ్రెయిన్లో చేరుకుంటుంది అన్నమాట. సో అది ఇంకొక రకమైన బ్రెయిన్ స్ట్రోక్ అన్నమాట. సో ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ అనేటివి ఎందుకు వస్తాయి అంటే ఎవరికైతే బీపీ ఎక్కువ ఉంటుందో, అంటే మన రక్తనాళాల్లో ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో ఆ రక్తనాళం అనేది పగిలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకు వస్తుంది. నెక్స్ట్ షుగర్ వల్ల ఏమవుతుంది, షుగర్ వల్ల ఈ రక్తనాళం యొక్క పొర ఉంటుంది కదా, అది కొంచెం వీకెన్ అవుతుంది అనమాట. సో వీకెన్ అవ్వడం వల్ల కూడా మనకి స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంకోటి మనకి కొలెస్ట్రాల్, బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ రక్తనాళాలు అనేటివి బ్లాక్ అయిపోతాయి. అంటే ఈ కొలెస్ట్రాల్ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఒక 10 to 15 years, 20 years తర్వాత చిన్న చిన్న బ్లాక్స్ వచ్చి ఆ బ్లాక్ మీద ఇంకో ఇటుక మీద ఇటుక పెట్టినట్టు పెట్టి ఆ కంప్లీట్లీ ఆ రక్తనాళం అనేది బ్లాక్ అవడం వల్ల కూడా మళ్ళీ రక్త సరఫరా అనేది జరగదన్నమాట. సో ఇవి ప్రముఖమైన కారణాలు. ఓకే,
1: హలో.
2: హలో,
1: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు కృష్ణమూర్తి, వరంగల్ నుండి మేడం.
1: చెప్పండి, మీ సమస్య ఏంటో.
2: నా సమస్య లాస్ట్ ఫ్రైడే రోజు కొంచెం వన్ సైడ్, ఇది బ్రెయిన్ నుండి లెఫ్ట్ సైడ్ కాలు వరకు బాగా లాగింది మేడం. లాగినట్టయి కొంచెం కలిగిరి పడిపోయే పరిస్థితి వచ్చింది.
0: ఓకే,
2: డాక్టర్ గారికి వెళ్తే ఎంఆర్ఐ చేసాడు.
0: ఓకే,
2: ఎంఆర్ఐలో మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ అన్నాడు. పక్షవాతం వచ్చే అవకాశాలు ఉండే, కానీ ప్రజెంట్ అయితే ఓకే అని మెడిసిన్ రాసిండు.
0: అవునండి,
2: అయినా ఇప్పుడు ఒక నిన్న కూడా అయింది, మళ్ళీ ఈ రోజు కూడా అయింది, ఇప్పుడు కూడా ఉన్నాయి, కొంచెం వన్ సైడ్ లాగుతున్నది.
0: ఓకే,
2: దీనికి మేము తీసుకోవాల్సిన ప్రికాషన్.
0: సో ఇప్పుడు మీకు జరిగిన పరిస్థితి ఏంటి అంటే, అంటే బ్రెయిన్ స్ట్రోక్ యొక్క లక్షణాలు, అర్నీ లక్షణాలు అంటారు అనమాట దీన్ని, టీఐఏ అంటారు మా భాషలో, ట్రాన్సియంట్ ఇష్యూమిక్ అటాక్ అని. సో ఇది ఏంటంటే మనకి బ్రెయిన్కి రక్త సరఫరా అనేది అందట్లేదని బాడీ ఒక ఇండికేషన్ ఇస్తుంది. అందుకనే సడన్గా కొంతవరకు పక్షపాతం వచ్చి మళ్ళీ రికవర్ అవ్వడము, కొంచెం మాట అనేది కొంచెం చేంజ్ అయ్యి మళ్ళీ రికవర్ అవ్వడము. సో మీరేంటంటే ఫ్యూచర్లో స్ట్రోక్కి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో మీరు ఏం చేయాలంటే కంప్లీట్లీ,
2: ఒక్క నిమిషం సార్, ఇంకో విషయం, నేను రెగ్యులర్గా జిమ్కి పోతా, జిమ్లో జరిగింది, అట్లనే నేను రన్నర్ని కూడా, వెటరన్ రన్నర్ని కూడా 10 km కూడా చేయగలుగుతా.
0: ఎస్ ఎస్ ఎస్. సో ఇదేంటంటే, అంటే ఫిజికల్ యాక్టివిటీ మీరు చేస్తున్నారు, ఇట్ ఈస్ వెరీ గుడ్, పర్ఫెక్ట్. బట్ మీ
2: కంటిన్యూ చేయాలి?
0: నో నో, చేయాలి, తప్పకుండా చేయాలి.
2: ఓకే,
0: సరేనా?
2: ఓకే
0: అండి, ఓకే.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు విజయమ్మ, సికింద్రాబాద్ నుండి మాట్లాడుతున్నా.
0: అమ్మ నమస్కారం, చెప్పండి.
3: నమస్కారం డాక్టర్ గారు అండి.
0: నమస్తే.
3: ఇది సింటమ్స్ ఎట్లా ఉంటుందండి? బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు వస్తుందండి?
0: అవునమ్మా, స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ గురించి కదా.
3: అవును,
0: సింటమ్స్ ఏముంటాయి అంటమ్మా, సడన్గా మీకు ఏంటంటే ఫేస్, ఒక పక్క ఫేస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండడం, అంటే ఒక పక్క కొంచెం తూలుతున్నట్టు ఉండడము, ఆర్ ఏంటంటే చెయ్యి ఆర్ కాల్ అనేది కొంచెం సరిగా పనిచేయట్లేదు అనిపించడం, ఆర్ ఫ్రాంక్గా పక్షపాతం రావడము, అండ్ ఇంకోటి ఏంటంటే మాట అనేది తడబడము, ఇంకోటి తూలడంతో పాటు మళ్ళీ ఈ కంటి చూపు ఉంటుంది కదా, కంటి చూపు అనేది మసక బారడం కానీ లేకపోతే రెండుగా కనిపించడం కానీ, ఇవన్నీ లక్షణాలు ఉండొచ్చు. అండ్ ఇంకా పెద్ద స్ట్రోక్ అయితే కంప్లీట్లీ పేషెంట్ కోమాలో వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే మనకి ఎంత తీవ్రత అనేది స్ట్రోక్ ఉంది దాన్ని బట్టి లక్షణాలు కూడా ఉంటాయి. తరచూ తలనొప్పి వచ్చే ఒక విధానం ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ అనేది చేంజ్ అవ్వడము లేకపోతే సివియారిటీ ఆఫ్ దట్ హెడేక్ అనేది చేంజ్ అయితే అప్పుడు వెంటనే మీరు కన్సల్ట్ అవ్వాలి. అంతేగాని రొటీన్గా ఎవ్రీ టైం వచ్చే తలనొప్పి అంటే రిలాక్స్ అవ్వచ్చు, కానీ అది క్యారెక్టర్ చేంజ్ అవ్వడం కానీ లేకపోతే దాని సివియారిటీ చేంజ్ అయితే మాత్రం ఇమీడియట్లీ డాక్టర్ గారిని కన్సల్ట్ చేయాలండి.
3: అది ఇది బీపీ ఇట్లా వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు స్టంట్ వేసినారండి టెక్నాలకి, అట్లా అవుతుందా?
0: ఎస్, ఇప్పుడు బీపీ ఎక్కువ మీకు హార్ట్లో స్టంట్ వేశారు కదా, సో దీనివల్ల ఏమవుతుందంటే రక్తం పలచబడే టాబ్లెట్స్ అనేది మీరు వాడతారనమాట. సో ఈ రక్తం పలచబడే టాబ్లెట్స్ వల్ల ఏమవుతుంది

0: రక్తం అనేది గూడుగట్టదు, రక్తం పలచబడుతుంది అన్నమాట. సో దానివల్ల మీకు స్ట్రోక్, ఏదైతే రక్తనాళం అనేది ఓపెన్ అయిపోయి పగిలిపోయి మీకు స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చూసుకోవాలి ఆ డోసింగ్ అనేది అప్రోప్రియేట్గా ఉందా, అంటే ఎక్కువ కావద్దు అలానే తక్కువ కూడా కావద్దు. ఎక్కువ అవుతేనేమో బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, తక్కువ అయితేనేమో మళ్ళీ హార్ట్లో స్టంట్ బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో దాన్ని చూసుకొని అప్రోప్రియేట్గా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వాడాలి.
1: ఇప్పుడు హెడ్కి ఇప్పుడు మనం స్టంట్ వేసిన దానికి ఏమన్నా కనెక్షన్ ఉంటుందా అండి?
0: నో నో, స్టంట్ హార్ట్లో స్టంట్ వేసిన దానికి హెడ్కి కనెక్షన్ ఏముండదు, కానీ రక్తనాళాలు అవే కదా, హార్ట్కైనా అలాంటి రక్తనాళాలే, బ్రెయిన్కి కూడా అలాంటి రక్తనాళాలే కదా. సో ఒక్క దగ్గర ఇప్పుడు హార్ట్లో బ్లాక్ అయిందంటే అర్థం ఏంటి, బ్రెయిన్లో కూడా చిన్న చిన్న బ్లాక్స్ ఉండొచ్చు, అవి ప్రస్తుతానికి బయటపడలేదు కానీ ఫ్యూచర్లో బయటపడే అవకాశాలు ఉంటాయి అన్నమాట.
1: అంటే అది కూడా ఇప్పుడు ఎంఆర్ఐ చేస్తారు కదా,
0: ఎస్
1: అది చేయించుకోవాలంటారా?
0: యా, మీకు లక్షణాలు ఉంటే దాన్ని బట్టి మీ నియరెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సజెస్ట్ చేస్తే చేయించుకోవాలి.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్తే మేడం, నేను బింగివారి రవి, భీమ్ గారి నుంచి మాట్లాడుతున్నానండి.
0: యా, నమస్కారం రవి గారు, చెప్పండి.
3: నమస్కారం సార్. సార్ ఏంటంటే ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఏ ఏ వయసులో వారికి వస్తుంది, చిన్న వయసులో వస్తుందా లేదా పెద్ద వయసులో వస్తుందా, యుక్త వయసులో వస్తుందా, అంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయి, మనం ఒకవేళ రాకుండా మనము జాగ్రత్తలు తీసుకోవాలా, ఒకవేళ వస్తే ఏమేమి చేయాలి, ఆహార పదార్థాల ద్వారా కానీ మెడిసిన్స్ ద్వారా కానీ ఏమైనా
0: ఇంతకుముందు ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితము బ్రెయిన్ స్ట్రోక్స్ అనేటివి అంటే ఏజ్ ఓల్డ్ ప్రాబ్లమ్స్, అంటే వయసు పెరిగిన వాళ్ళకే వచ్చేదన్నమాట, మోర్ దెన్ 50 ఇయర్స్ ఆర్ 60 ఇయర్స్ వాళ్ళకి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో నేను చూసిన అర్లియెస్ట్ స్ట్రోక్ ఈజ్ ఈవెన్ 17 ఇయర్స్, 16 ఇయర్స్ వాళ్ళలో కూడా చూసినాను. కానీ రొటీన్గా ఇంతకుముందు ఏదైతే 50+ ఇయర్స్ వాళ్ళకి వస్తుండే కదా, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో 35+ 40+ వాళ్ళకి కూడా స్ట్రోక్స్ అనేది చాలా ఎక్కువ అయ్యాయి. సో ఇంతకుముందు ఏజ్ లిమిట్ అనేది ఉండే, బట్ ప్రజెంట్ సినారియోస్లో ఏజ్ లిమిట్ అనేది లేదు, ఎవరికి వస్తుందో కూడా చెప్పలేదు. ద ఎర్లియెస్ట్ వాజ్ 16 ఇయర్స్ అండ్ ద ఓల్డెస్ట్ ఈజ్ ఈవెన్ 70-80 ఇయర్స్ వాళ్ళకి కూడా వచ్చాయన్నమాట. సో ఇది ఎందువల్ల వస్తుందంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఈ తీర అనేది ఎందుకు మారిందంటే మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేది చేంజ్ అవ్వడం వల్ల ఈ తీర అనేది మారిందనమాట. లైక్ ఫర్ సపోజ్ ఇంతకుముందు ఫిజికల్ యాక్టివిటీ అది ఉండే, కానీ ఇప్పుడు ఈ ప్రజెంట్ సినారియోలో ఫిజికల్ యాక్టివిటీ ఏమాత్రం లేదు కాబట్టి వచ్చిందనమాట. ఇంకోటి మరి దీనికి లక్షణాలు ఏముంటాయి అంటే, చిన్న స్ట్రోక్ ఉందనుకోండి మందులతో మేనేజ్ చేయగలుగుతాము, లేదు చాలా పెద్ద స్ట్రోక్ ఉందనుకోండి కొన్ని వాటికి సర్జరీ కూడా అవసరం పడుతుంది.
3: షుగర్ సాల్ట్ తగ్గించుకోవాలంటారు దైనందిన జీవితంలో, ఆహార పదార్థాల్లో షుగర్ గానీ సాల్ట్
0: తగ్గించుకోవాలి.
3: ఆయిల్స్ కూడా ఏమైనా ఎఫెక్ట్ చేస్తాయి?
0: ఆయిల్స్ ఒక్కసారి వాడిన ఆయిల్ ని మళ్ళీ వాడే పదార్థాలు ఏవి తినొద్దు, సింపుల్ గా చెప్పాలంటే. అంటే ఫర్ సపోజ్ ఈ నూడిల్స్, సమోసాలు ఇవన్నీ, అంటే వేయించిన ఆయిల్నే మళ్ళీ వేయిస్తారు కదా, అలాంటి పదార్థాలన్నీ కంప్లీట్లీ జీరో చేయాలి. ఎందుకంటే అలాంటి పదార్థాలలో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది ఎక్కువ అవుతుంది, దానివల్ల స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: హలో, నమస్కారం మేడం.
2: నమస్తే అండి.
4: హలో డాక్టర్ గారు, నమస్కారం సార్.
0: నమస్కారం సార్, చెప్పండి.
4: మాది నల్గొండ జిల్లా చీర్తుల గ్రామం నుండి దమ్ము వెంకటాచారి మాట్లాడుతున్నాం సార్.
0: చెప్పండి సార్.
4: బెడ్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దానివల్ల షుగర్ ఉంటే ఇవి ఉంటే వస్తుందా, వచ్చేదానికి కారణం ఏంటి సార్?
0: ఎస్ ఎస్, నేను ఇంతకుముందు చెప్పినట్టు బ్రెయిన్ స్ట్రోక్ అనేది బీపీ ఎక్కువ ఉండడం వల్ల, షుగర్ ఉండడం వల్ల, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల, స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల వస్తుందన్నమాట. ఎస్పెషల్లీ ఫిజికల్ యాక్టివిటీ కొన్ని సంవత్సరాల నుంచి లేని వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నా పేరు రహమతుల్లా.
2: మీ రేడియో సౌండ్ తగ్గించాలి, లేకపోతే కాల్ కట్ అవుతుంది. రేడియోకి దూరంగా వచ్చి మాట్లాడండి.
0: నమస్కారం అండి, చెప్పండి రహమతుల్లా గారు.
5: నమస్తే. నాకు 70 సంవత్సరాలు సార్. నాకు
0: ఎస్ సార్.
5: నాకు ఏమైందంటే ఇప్పుడు కాళ్ళ మట్టి మార్పు అనేది బాగున్నది సార్, అసలే ఆడుకుంటలేదు.
0: ఎస్,
5: ఇప్పుడు ఇప్పుడు పెట్టిన వరకు ఇప్పుడు అనేది ఆడుకుంటలేదు, మరి ఇది దేని వల్ల అవుతుంది అనేది కొద్దిగా మీరు విశ్లేషించి చెప్పాలని మాకు.
0: కరెక్ట్, ఇప్పుడు మతి మార్పు అనేది 2

0: కేటగిరీస్లో ఉంటాయి, మతిమరుపు ఇన్ యంగ్ ఏజ్ గ్రూప్ అండ్ మతిమరుపు ఇన్ ఓల్డ్ ఏజ్ గ్రూప్. సో యంగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏంటంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటే ఎక్కువ స్ట్రెస్ ఉండడము, అంటే మైండ్ ఒక దాని మీద ఫిక్స్ చేయకుండా ఒకటే మల్టిపుల్ టాస్క్స్ ఒకటేసారి చేయడం వల్ల, అంటే బికాస్ ఆఫ్ దట్ స్ట్రెస్ వాళ్ళకి మతిమరుపు వస్తుంది. అది బికాస్ ఆఫ్ యంగ్ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి. ఇప్పుడు మీ కేటగిరీ వచ్చేసరికి ఓల్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి జనరల్గా ఏమవుతుందంటే, మనం నేను చెప్పాను కదా రక్తనాళాల్లో బ్లాక్ ఉండడం వల్ల రక్త సరఫరా అనేది జరగదని చెప్పాను కదా. సో బ్రెయిన్లో కొన్ని ఏరియాస్ ఉంటాయి విచ్ ఆర్ రిలేటెడ్ టు మెమరీ ఆర్ జ్ఞాపక శక్తి అనమాట. సో ఈ ఏరియాస్కి రక్త సరఫరా లేదనుకోండి, ఆ ఏరియా అనేది డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ అవ్వడం వల్ల మీకు ఏమంటారు మతిమరపు అనేది వస్తుంది అనమాట. దాన్ని వాస్క్యులర్ డిమెన్షియా అంటారు అనమాట మెడికల్ టర్మినాలజీలో. సో మోస్ట్లీ మీ సినారియోస్లో అది ఉండొచ్చు. దానికి ఏంటంటే రక్తం కరిగే టాబ్లెట్స్ అండ్ కొన్ని బ్రెయిన్ న్యూరోప్రొటెక్టివ్ డ్రగ్స్ అనేటివి ఉంటాయి, అవి వాడితే కొంతవరకు ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. టాబ్లెట్స్ చెప్పలేము, మీరు ఏమంటారు మీ నియర్ బై డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రిస్క్రిప్షన్ తీసుకుంటే బెటర్, సరేనా? న్యూరోప్రొటెక్టివ్ డ్రగ్స్ అని ఉంటాయి.
1: మీరు మీ దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మీది ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, ఏ స్టేజ్లో ఉన్నారనే దాన్ని బట్టి చూసి ఆయన కొన్ని మందులు ఇస్తారండి, అవి రాసుకొని వాడుకోండి. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు ప్రకాష్ రావు.
0: నమస్కారం ప్రకాష్.
2: వరంగల్ నుంచి మాట్లాడుతున్నా. డాక్టర్ గారు నమస్కారం.
0: నమస్కారం సార్, చెప్పండి.
2: నేను మా భార్యకు స్కానింగ్ అంటే పోయిన ఎంబడి పోతే అక్కడ కూర్చుంటానికి ఏం లేకపోతే నాకు అంత ఎట్లా అయిందంటే చిన్న గోడ ఉంటే గోడ మీద కూర్చున్నా. ఆ గోడ మీదకి వెళ్ళి ఎనుకోబడ్డ డ్రైనేజ్ మీద,
0: అయ్యో,
2: అది రైట్ సైడ్ దెబ్బ తాకింది, భుజం నొప్పి ఉన్నది, తర్వాత తలకాయకి ఈ చెవుకు తాకింది. అయితే నాకు పెరాలసిస్ ఉండే లెఫ్ట్ సైడ్.
0: ఓకే,
2: అయితే ఇప్పుడు పెరాలసిస్ ఉన్నా కానీ కట్టె లేకుండా నేను నడిచిపోయి నడిచి వచ్చేటువంటి బంగ్లా మీద.
0: ఎస్ సార్, వెరీ గుడ్.
2: వాకింగ్ చేసేది.
0: ఎస్.
2: ఇప్పుడు కట్టె పట్టుకున్నా కానీ అడుగులు వేయాలంటే భయమయ్యే పరిస్థితి అయింది సార్.
0: అవును సార్, అవును. వయసు ఎంత?
2: నా వయసు 75 ఇయర్స్.
0: ఓకే.
2: మా భార్య చెప్తుంది, నేను చెప్పింది అర్థమైందా సార్?
0: అర్థమైంది సార్. అయితే మీకు ఈ నడవడానికి ఇబ్బంది ఎందుకు అనేది వస్తుందంటే, మనకి బ్రెయిన్ నుంచి వచ్చే రక్తనాళాలు నరాలన్నీ మెడ ద్వారా చేతులకి కాళ్ళకి అనేది వెళ్తాయి అన్నమాట.
2: సో ఇప్పుడు కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది, నా కంటి చూపు చాలా డిమ్ అయిపోయింది.
0: ఎస్ ఎస్. సో ఇప్పుడు మనకి నరాలు అనేటివి బ్రెయిన్ నుంచి మెడ ద్వారా చేతులకి కాళ్ళకి అనేది వెళ్తాయి కదా. సో ఇప్పుడు ఈ మెడలో ప్రాబ్లం ఉండడం వల్ల, అంటే మెడలో నరాలు అనేటివి ఒత్తుకపోవడం వల్ల మనకి చేతులకి కాళ్ళకు వచ్చే నరాలు ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు డ్యామేజ్ అవుతాయి అన్నమాట. సో డ్యామేజ్ అవ్వడం వల్ల ఇలా నడవలేకపోవడము, కాళ్ళు చేతులు గట్టిగా అయిపోవడము, తిమ్మిర్లు అవ్వడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఇవి జనరల్గా వయసు రీత్యా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట, సరేనా? దీనికి ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్ ఏదైనా అవసరం అయితే చేయించుకొని దాన్ని బట్టి వైద్యం చేయించుకోవాలన్నమాట. ఎస్, స్కానింగ్ చేయించుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్కారం మేడం, నేను శ్యామ్ సుందర్ని హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. డాక్టర్ గారికి నమస్కారం సార్.
0: నమస్కారం శ్యామ్ సుందర్ గారు, చెప్పండి
3: సార్. ఇప్పుడు ఈ బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల బ్రెయిన్ నుంచి కంటి నరాలు ఏమైనా దెబ్బతినే అవకాశం ఉంటుంది సార్? కళ్ళు కనపడకపోవడం ప్రాబ్లం
0: డెఫినెట్లీ ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు కంటి నరానికి సప్లై చేసే నరము బేసికలీ బ్రెయిన్ నుంచి వస్తుంది అనమాట.
3: సో
0: ఎస్, ఆ ఆప్టిక్ నర్వ్ యొక్క వాస్క్యులేచర్ దెబ్బ తినడం వల్ల, అంటే ఆప్టిక్ నర్వ్కి రక్త సరఫరా చేసే రక్తనాళం బ్లాక్ అవ్వడం వల్ల కూడా వస్తుంది. అండ్ కొన్నిసార్లు బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉండి కంటి యొక్క నరం అనేది ఒత్తుకపోవడం వల్ల కూడా మనకి విజన్ అనేది పోతుంది ఆర్ తగ్గడం. అది జనరల్గా కొన్నిసార్లు స్కిన్ మన స్కాల్ప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్కాల్ప్ అంటే చర్మంలో ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం తిమ్మిర్లు వారు పట్టినట్టు ఉంటుంది. కానీ కొన్నిసార్లు బ్రెయిన్లో ప్రాబ్లం ఉంటే కూడా వస్తుంది అనమాట. అలా
3: అనిపించేది సార్ ఒకసారి పైన చర్మంకి పైన.
0: సో మోస్ట్లీ అది

0: స్కాల్ప్ యొక్క ప్రాబ్లం అయి ఉంటుంది, చర్మం యొక్క ప్రాబ్లం అయి ఉంటుంది.
1: అదే చర్మ ప్రాబ్లమా, లేకపోతే బ్రెయిన్లో ఏమైనా బ్యాక్టీరియా డెవలప్ అయ్యి ఏమైనా పురుగులు అలాంటివి వస్తుంటాయా?
0: మోస్ట్లీ చర్మం యొక్క ప్రాబ్లం ఈజ్ మోస్ట్ కామన్. బ్రెయిన్లో నుంచి పైదాకా రావడం అనేది ఇట్ ఈస్ అంటే అంత ఇట్ ఈస్ వెరీ వెరీ రేర్.
1: ఇంకొకటి సార్, ఈ కళ్ళకి మన పెయింట్ హెల్త్కి కలర్ వేస్తాం కదా సార్,
0: ఎస్
1: దానిలో నుంచి ఏమన్నా బ్రెయిన్ కూడా ఏమన్నా ప్రమాదం ఉంటుందా?
0: బ్రెయిన్కి వెళ్ళదండి, బ్రెయిన్కి వెళ్ళదు.
1: చర్మానికి మాత్రమే, తలకే,
0: స్కాల్ప్ స్కాల్ప్కి
1: వెళ్తుంది. పవర్ఫుల్ కెమికల్ ఉంటుంది కదా సార్ అది.
0: ఎస్ ఎస్, అయితే పవర్ఫుల్ కెమికల్ బెటర్ అవాయిడ్ చేయండి. సరేనా.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: బాలాజీ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: నమస్కారం, చెప్పండి.
3: నమస్తే సార్. నమస్తే సార్.
0: నమస్తే.
3: హలో,
0: చెప్పండి చెప్పండి.
3: ఒక 2 వారాల కిందకి కల్చరీ పడిపోయానండి.
0: ఓకే.
3: పడిపోయింది మళ్ళీ అప్పటి నుంచి కొద్దిగా తల తిరిగినట్టుగా ఉంటుంది. హాస్పిటల్కి వెళ్తే మామూలు గోళీలు ఇచ్చారు, కానీ మళ్ళీ ఇంకోసారి పడితే ఎక్స్రేలు ఎందుకు చేయాల్సి వస్తుంది అన్నారు.
0: ఓకే. అవునండి, కొన్ని కొన్నిసార్లు అవుతుంది. కింద పడడం వల్ల తలలో గాయాలు జరగడం కానీ, తలలో బ్లడ్ క్లాట్ జరగడం కానీ, ఫ్రాక్చర్లు జరగడం కానీ ఉంటాయి. దానివల్ల డెఫినెట్లీ తల తిరుగుతుంది. 3 నుంచి 4 వారాలు పడుతుంది పూర్తిగా తగ్గడానికి. ఎస్ ఎస్ ఎస్.
3: అయితే మళ్ళా మళ్ళీ ఇప్పుడు ఏం చేయమంటారండి ఇప్పుడు?
0: అంటే ఇప్పుడు ఐడియల్గా అయితే మీ నియర్ బై డాక్టర్ లేకపోతే సంప్రదించి దాని అకార్డింగ్లీ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. ఇలాంటి సందర్భాల్లో అయితే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే కింద పడ్డ తర్వాతనే వచ్చింది అంటున్నారు కదా. అదే బ్రెయిన్ స్ట్రోక్ లాంటి దానివల్ల తల తిరగడం అనేది వస్తే మాత్రం మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే.
2: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో. బ్రెయిన్ స్ట్రోక్ను గుర్తిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటున్నారు. సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్లో న్యూరోసర్జన్గా పనిచేస్తున్న డాక్టర్ రాజేష్ పత్తి గారితో మీరు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 STD కోడ్ యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి బ్రెయిన్ స్ట్రోక్కి సంబంధించి మీకేమైనా సందేహాలుంటే నేరుగా డాక్టర్ రాజేష్ పత్తి గారు న్యూరోసర్జన్ అడిగి తెలుసుకోవచ్చు. హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
4: ప్రతి పేషెంట్కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా 100,000 మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోదా హాస్పిటల్స్. యశోదా హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
5: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోదా హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోదా హాస్పిటల్స్. కాల్ 0404567457.
2: డాక్టర్ గారు, ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ని నిర్ధారించడానికి ఎలాంటి పరీక్షలు ఉన్నాయి, ఎలాంటి టెస్టులు చేయించుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్టు మనకి అర్థమవుతుంది?
0: సో బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు వచ్చిన తర్వాత చేయాల్సిన టెస్ట్ అనేది డిఫరెంట్ కేటగిరీ, అండ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి కొన్ని కేటగిరీ ఆఫ్ టెస్ట్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ క్రైటీరియా వచ్చేసరికి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు వచ్చిన తర్వాత చేసే టెస్టులు, అంటే హాస్పిటల్లో చేసే టెస్టులు ఏంటంటే, బేసికలీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం సిటీ స్కాన్ అనేది చేసుకుంటాం అన్నమాట. సో నేను చెప్పాను కదా, బీపీ ఎక్కువ, రక్తనాళం అనేది పగిలిపోతుంది కదా, అది డెఫినెట్లీ సిటీ స్కాన్లో తెలిసిపోతుంది అంతే. సో సిటీ స్కాన్ తర్వాత ఫర్దర్గా ఇంకేం టెస్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. కొన్ని కొన్ని కొన్ని సినారియోస్ ఉంటాయి వేర్ సిటీ స్కాన్ నార్మల్గా ఉంటుంది. సో అలాంటి సినారియోలో ఎంఆర్ఐ స్కాన్ అనేది చేస్తామన్నమాట. సో ఎంఆర్ఐ స్కాన్లో కొన్నిసార్లు స్ట్రోక్ అనేది బయటపడుతుంది, సిటీ స్కాన్ వుడ్ బి నార్మల్ ఇన్ దట్ సినారియోస్ అన్నమాట. సో ఎంఆర్ఐ స్కాన్లో స్ట్రోక్ అనేది బయటపడితే దానికి సంబంధించిన మళ్ళీ ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ స్టడీ లైక్ ఎంఆర్ యాంజియోగ్రఫీ ఆర్ ఎంఆర్ వినోగ్రఫీ అని ఉంటుంది. అది కొన్ని సినారియోస్లో కొన్ని డిపెండింగ్ అపాన్ సర్కమ్స్టాన్సెస్, పేషెంట్ యొక్క క్లాట్ అనేది ఎక్కడ ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉంది, కొంచెం అన్ఫెమిలియర్ ఉంది అంటే దానికి ఎంఆర్ యాంజియో ఆర్ ఎంఆర్ వినోగ్రామ్. ఇదేమో రేడియాలజీ అంటే ఎక్స్రేలు ఆర్ స్కానింగ్లు చేసే విధానం. కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా ఉంటాయి లైక్ ఫర్ సపోజ్ లిపిడ్ ప్రొఫైల్, బీపీ ఎంత ఉంది, షుగర్ ప్రొఫైల్లో కంప్లీట్లీ షుగర్స్ ఎంత హై ఉన్నాయి అనేది. సో దీనివల్ల మనకి స్ట్రోకు ఎందువల్ల వచ్చిందో, ఈ కారణం వల్ల వచ్చిందనేది వీ కెన్ అసెస్. ఇప్పుడు కొన్ని స్ట్రోక్స్ ఉంటాయి, అంటే స్ట్రోక్ ఇన్

0: బేసికలీ అంటే యంగ్ వయసులో స్ట్రోక్ వచ్చే వాటికి మళ్ళీ కొన్ని సపరేట్ కేటగిరీ ఆఫ్ టెస్ట్ ఉంటాయి అన్నమాట. లైక్ అంటే వీళ్ళలో రక్తం గూడుగట్టే శాతం అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అంటే రక్తం అనేది చాలా థిక్గా ఉంటుంది. సో వీళ్ళకి ఏం చేస్తాము, కొన్ని సపరేట్ కేటగిరీ ఆఫ్ టెస్ట్ ఉంటాయి, బ్లడ్ టెస్ట్ మోస్ట్లీ. వీళ్ళకి స్ట్రోక్ అనేది ఎందుకు ఇంత అర్లీ వచ్చింది అనేది నిర్ధారించవచ్చు.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి
2: నా
1: మాట్లాడుతున్నారు?
2: పేరు సతీష్ కుమార్ అండి, నేను అమీర్పేట నుంచి మాట్లాడుతున్నానండి, హైదరాబాద్.
0: యా, నమస్కారం సతీష్ గారు, చెప్పండి.
2: నమస్కారం డాక్టర్ గారు. సార్ నాకు యాక్చువల్లీ ఏంటంటే, ఒక ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అండి, ఎవ్రీ 6 మంత్స్ నేను హెల్త్ చెకప్ చేయించుకుంటాను, రెగ్యులర్ వాకింగ్ చేస్తాను, అన్నీ చేస్తాను. HbA1c 5.8 ఉంది సార్, కొలెస్ట్రాల్ అన్నీ ఇది కంట్రోల్, కొంచెం ఐరన్ తక్కువ ఉంది, జుట్టు ఎక్కువ ఊడిపోతుంది నాకు. ఈ మధ్యలో ఆయుర్వేదం ఇదన్నీ జండు వారిది, నేను కొంచెం మెడిసిన్స్ వాడారండి జుట్టు కోసం. అంటే సమ్ టాబ్లెట్స్ ఇచ్చారు వాళ్ళు, ప్లస్ ఒక ఆయిల్ ఒకటి ఇచ్చారు, అది వాడుతున్నాను. అది మెయిన్ థింగ్ కాదు కదండి, నిన్న ఒక రోజు నిన్న సడన్ గా ఒక ఫోన్ వచ్చింది నాకు, కొంచెం షాకింగ్ న్యూస్ మాట అండి. అప్పటి నుంచి కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నాను, నాకు బీపీ షుగర్ అలాంటి ఏమి ప్రాబ్లమ్స్ అయితే లేవు ప్రస్తుతానికి. నిన్న అది జరిగిన కాడి నుంచి నిద్ర పట్టట్లేదు, ప్లస్ వెనక బ్యాక్ సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ కూడా సూదులతో పొడుస్తున్నట్ట ఫీలింగ్ వస్తుంది సార్ నాకు. అదేమన్నా బ్రెయిన్ కి సంబంధించింది అంటారా, లేకపోతే ఇందాక వేరే కస్టమర్ మాట్లాడుతున్నాను, చర్మ సంబంధం, నేను హెయిర్ కలర్ కూడా ఇస్తానండి.
0: ఇప్పుడు మీ సినారియోకి వచ్చేసరికి ఇట్ ఈస్ డెఫినెట్లీ స్ట్రెస్ ఇండ్యూస్డ్ సిమ్టమ్స్ అండి. మనకు స్ట్రెస్ ఏదైతే మీరు అన్నారు కదా, ఫోన్ కాల్ సంథింగ్ స్ట్రెస్ఫుల్ థింగ్ అయిందని, సో దానివల్ల డెఫినెట్లీ యువర్ బాడీ ఈస్ రియాక్టింగ్ టు దాట్. సో అంతేగాని బ్రెయిన్లో ప్రాబ్లమ్ ఆర్ స్కిన్లో ప్రాబ్లం కాదు, బేసికలీ యు ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దట్ స్ట్రెస్, దట్ ఈస్ ద రీజన్ దట్ బాడీ ఈస్ షోయింగ్ దట్ సార్ట్ ఆఫ్ సిమ్టమ్స్. ఓకేనా? అండ్ ఇంకోటి, మీ హెయిర్ లాస్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈస్ ఐరన్. సో ఐరన్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ యువర్ హెయిర్. మీరు ఐరన్ సప్లిమెంట్స్ తీసుకుంటే మీ హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది, 90% తగ్గుతుంది. సి, వే ప్రోటీన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ మజిల్, కండ కోసం. ఎస్, ఓకే అండి.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనత్.
0: నమస్కారం సార్, చెప్పండి.
3: నమస్కారం డాక్టర్ గారు. అది ఇక్కడ ఒక రెండు సంవత్సరాలు సార్, మతి మార్పు 20 సంవత్సరాల్లో కానీ 40 సంవత్సరాలు రెండిట్లో వచ్చేదానికి ఏమైనా తేడా ఉంటుందా దానికి తెలిసి?
0: ఎస్ సార్. ఇంకో ప్రశ్న.
3: ఇంకో ప్రశ్న సార్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మంది ఇప్పుడు బ్రెయిన్ అంటే ఎంటికలు తెల్లబడుతున్నాయని కలర్ వేసుకుంటున్నారు, దానివల్ల ఏమైనా ప్రమాదం జరుగుతుందా కలర్ వేయడం వల్ల?
0: ఎస్. సో మతి మార్పు, ఫస్ట్ ప్రశ్న, మతి మార్పు యంగ్ ఏజ్లో అండ్ కొంచెం ఓల్డర్ ఏజ్ గ్రూప్లో డెఫినెట్లీ కారణాలు అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఎస్పెషలీ యంగ్ ఏజ్లో వచ్చేసరికి మతి మార్పు ఎందుకు వస్తుందంటే, దే విల్ నాట్ బీ ఫోకస్డ్ ఆన్ సింగిల్ యాక్టివిటీ, ఒక పని మీద ఫోకస్ ఉండదు కాబట్టి, అండ్ మల్టిపుల్ పనులు ఒకటేసారి చేస్తారు కాబట్టి, అంటే అది సగం ఇది సగం ఇది సగం చేస్తూ ఒకదాని మీద ఫోకస్ ఉండకపోవడం వల్ల దే విల్ గెట్ మెమరీ లాస్. దట్ ఈస్ బేసికలీ మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల వస్తున్న మెమరీ లాస్, ఆర్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ మెమరీ లాస్. అండ్ ఓల్డ్ ఏజ్ గ్రూప్లో వచ్చేసరికి మతి మార్పుకి వేరే కారణాలు ఉంటాయి. లైక్ ఫర్ సపోజ్ మెమరీ సెంటర్స్ ఉంటాయి బ్రెయిన్లో, దానికి రక్త సరఫరా తక్కువ అవడం వల్ల ఓల్డ్ ఏజ్ గ్రూప్లో మతి మార్పు అనేది వస్తుంది. అండ్ సెకండ్ థింగ్, డై, హెయిర్ డై వల్ల బ్రెయిన్కి ఏదైనా ప్రమాదమా అంటే, స్ట్రాంగ్ కెమికల్స్ ఉన్న హెయిర్ డైస్ మాత్రం వాడొద్దు, బ్రెయిన్కి ప్రమాదం కాదు, జనరల్గా మీ బాడీకి ప్రమాదం. ప్రిఫరబుల్లీ ఏంటంటే న్యాచురల్ మేడ్ థింగ్స్, వాటిని హెయిర్ డై లాగా వాడడం ఈజ్ ఆల్వేస్ ఆల్వేస్ గుడ్. థ్యాంక్ యూ.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: హలో, నమస్తే మేడం.
1: ఎక్కడి నుంచి?
4: హైదరాబాద్ నుండి మేడం, హైదరాబాద్ గౌలిపురం.
0: నమస్కారం సార్, చెప్పండి.
4: నమస్తే సార్.
0: నమస్కారం.
4: మా ఫ్రెండ్ ఒక ఫిబ్రవరిలో ఒక ఊరికి వెళ్ళిన ఉండే సార్, అక్కడ ఏదో చక్కెర వచ్చినట్టే పడిపోయిన ఉండే. తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నెగ్లెక్ట్ చేసి ఒక 4 అవర్స్ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లారు.
0: ఓకే.
4: అయితే దాని తర్వాత అతనికి రైట్ లెగ్ అండ్ హ్యాండ్ పనిచేయట్లేదని చెప్పారు. ఇప్పుడు ట్రీట్మెంట్ నడుస్తుంది, ఫిజియోథెరపీ కూడా డైలీ చేస్తున్నారు, కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది. అయితే అతను అట్లనే బెడ్ పైన ఉన్నాడు, అంటే ఇంకా నడవడానికి ఇంకా ఫోన్ గా ట్రై చేస్తలేడు అనమాట.
0: సో ఇప్పుడు మీకు అంటే ఈ సిచ్యువేషన్ అంటే ఏం సజెషన్ కావాలి మీకు దీని ఈ సందర్భంలో?
4: అంటే దాన్ని ఇంకా తగ్గుతుందా, ఇంకేదన్నా డ్యామేజ్ అయ్యే

0: ప్రాబ్లం ఉందా?
1: ఇంకా డ్యామేజ్ అయితే అవ్వదు, కానీ తగ్గడం ఆర్ ఇంప్రూవ్ అవ్వడం ఎలా అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల పక్షపాతం అనేది వచ్చింది. సో ఈ నరాలు డ్యామేజ్ అయిన వాటిని రికవర్ చేయాలి. రికవర్ చేయాలంటే ఎలా చేయాలి అంటే, డ్యామేజ్ అయిన నరం మాత్రం రికవర్ కాదు. సో ఇప్పుడు డ్యామేజ్ అయిన నరం మాత్రం రికవర్ అవ్వదు, దాని చుట్టుపక్కల ఏదైతే బతుకున్న నరాలు ఉన్నాయి కదా, దే హ్యావ్ టు టేకప్ దట్ ఫంక్షన్ ఆఫ్ దట్ డ్యామేజ్ నర్వ్. సో ఆ ఫంక్షన్ ఎలా టేకప్ చేస్తుంది, మనం బ్రెయిన్కి ఇన్పుట్ ఇస్తూ ఉండాలి. ఇన్పుట్ అంటే ఏంటి, బ్రెయిన్కి ఫిజికల్ యాక్టివిటీ ఇస్తే, అంటే పక్షపాతం అయిన వాళ్ళకి ఫిజియోథెరపీ అనేది బ్రెయిన్కి స్టిమ్యులస్ అన్నమాట. సో బ్రెయిన్కి ఎంత స్టిమ్యులస్ ఇస్తే అంత బ్రెయిన్ అనేది రీజనరేషన్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. సో ఫిజియోథెరపీ ఎంత బాగా చేస్తే అండ్ ఎంత అర్లీగా చేస్తే, ఫస్ట్ 3 to 6 months ఈజ్ అ వెరీ ఐడియల్ టైం బ్రెయిన్ రికవర్ అవ్వడానికి. సో ఫస్ట్ 3 to 2 months మనం డిలే, 3 to 6 months మనం డిలే చేసి దాని తర్వాత ఫిజియోథెరపీ చేస్తే అంత ఉపయోగం అనేది ఉండదు. సో ఏదున్నా ఫస్ట్ 6 months 1 year కంప్లీట్ ఎఫర్ట్స్ పెడితే రికవరీ వస్తుంది. 1 year తర్వాత రాలేదనుకోండి జనరల్గా రాదు.
2: హలో
3: సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
2: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: అమ్మా నమస్కారం, చెప్పండి.
3: సార్ బాగా తలనొప్పి వస్తుంది సార్, హాస్పిటల్ చూపెట్టినా టాబ్లెట్ చేసుకున్నా తగ్గట్లేదు
1: సార్. ఎస్ మేడం, మీరు ఎక్కువ ఆలోచిస్తారా అందువల్ల వస్తుంది తలనొప్పి? మీరు ఎక్కువ ఆలోచిస్తారా? అంటే ఏదైనా పని మీరు అనుకున్నట్టు జరగకపోతే మీకు టెన్షన్ వస్తుందా? డెఫినెట్లీ, దట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ హెడేక్. సో మీరు ఏంటంటే యాంగ్జైటీ ఆర్ టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్ అంటారు అన్నమాట. అంటే ఏదైనా పని మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే మీ బాడీ అండ్ బ్రెయిన్ అనేది తట్టుకోలేదు, దట్ ఈస్ ద రీజన్ యూ విల్ గెట్ హెడేక్. సో మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీ హెడేక్ అనేది సబ్సైడ్ అవ్వదు. మీరు ఏం చేయాలంటే, మీరు యూ హ్యావ్ టు, అంటే మీరు ఏదైతే టెన్షన్ పడుతున్నారు అది ఏదైతే స్ట్రెస్ తీసుకుంటున్నారు కదా, అది తక్కువ చేసుకునే విధానం అనేది యూ హ్యావ్ టు సార్ట్ ఇట్ అవుట్. అదమ్మా.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్తే అండి, నా పేరు దీప్తి, వరంగల్ నుండి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి అమ్మా.
3: సార్ నమస్తే సార్, 1.5 years నుండి నాకు బీపీ స్టార్ట్ అయింది సార్.
1: ఓకే.
3: స్టార్టింగ్ మెడ నొప్పులతోనే ఒక 3 months వరకు డైలీ కళ్ళు తిరుగుతుంది. తర్వాత MRI చేయించుకున్నాక మెడలు కొంచెం అరిగినాయి, బోన్స్ అరిగినాయి, అందులో మాంసం పెరిగింది అని చెప్పిండ్రు సార్. బీపీ స్టార్ట్ అయిందని వాళ్ళు చెప్పలేదు. అట్లనే అదే కంటిన్యూషన్, కళ్ళు తిరగడము, చేత కాకుండా, లెఫ్ట్ హ్యాండ్ సరిగ్గా లేవకుండా, కొంచెం మూతి వంకర అయినట్టుగా అనిపించింది సార్. తర్వాత హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళు బీపీ ఉన్నది అమ్మానికి 160 బీపీ ఉన్నది, 3 months నుండి ఒకటే బీపీ చూపిస్తుంది, నీకు ఎవరు మెడిసిన్ పెట్టలేదా అని అప్పటి నుంచి ఎల్మిటెంట్ 40 పెట్టింది సార్.
1: కరెక్ట్. అది కాదమ్మా, ఒక చిన్న ప్రశ్న, మీరు 37 years అంటున్నారు, 2 years నుంచి బీపీ అంటున్నారు, అంటే మీకు 35 years బీపీ వచ్చిందంటే మీరు ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నారో అర్థమవుతుంది నాకు మీ లైఫ్లో. అండ్ ఇంకోటి, మీకు 35 years మోకాలు చిప్పలు అనేది అరిగిపోయాయి, బాడీలో నీరసం ఉంది, అలసట ఉంది, పనిచేయలేకపోతున్నారంటే మీ బాడీ చూస్తున్నారా ఎంత, అంటే ఎంత దారుణంగా రియాక్ట్ అవుతుందో, ఎంత లెవెల్ ఆఫ్ స్ట్రెస్ మీరులో, ఎంత లెవెల్ ఆఫ్ స్ట్రెస్లో ఉన్నారు మీరు అసలు 35 years నుంచి.
3: అంటే సార్ నాకు ఒకటి సార్, ఊరికే కళ్ళు తిరుగుతున్నాయి సార్. నిన్న కూడా నేను బీపీ చెక్ చేయించుకున్నా సార్, 120/128/80 ఉన్నది. కానీ క్లియర్ గా కళ్ళు తిరుగుతున్నాయి, కొంచెం నెట్టేసినట్టు అవుతుంది సార్.
1: కరెక్ట్ కరెక్ట్. మీరు ఐరన్ ప్రొఫైల్ చేయించుకోండి. ఐరన్ ఎస్పెషలీ ఫీమేల్స్ లో చాలా తక్కువ ఉంటుంది. ఐరన్ ప్రొఫైల్ తక్కువ ఉండడం వల్ల మనకు తల తిరగడం అనేది ఫస్ట్ మోస్ట్ కామన్ రీజన్. సెకండ్ కారణం ఏంటంటే మీరు చాలా స్ట్రెస్లో ఉన్నారు. మీకు 35 years పాపం మీకు షుగర్ బీపీ వచ్చేసిందంటే చాలా నమ్మకే విషయం అది, సరేనా? జాగ్రత్తగా చూసుకోండి, ఫిజికల్ యాక్టివిటీ చేయండి, మీ హెల్త్ ఫస్ట్ ప్రయారిటీ, మిగతా అన్ని తర్వాత. ఓకేనా? సరేమ్మా.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్తే మేడం, కట్ల సతీష్ మేడం, మా భద్రాద్రి కొత్తగూడెం.
1: నమస్కారం సార్. నమస్తే నమస్తే సార్.
4: సార్ నా ఏజ్ వచ్చేసి 49, నాకు బీపీ కూడా నార్మల్గానే ఉంటుంది, 150 లోపు ఉంటుంది. రోజు నేను గవర్నమెంట్దే 5G.
1: ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి బీపీ?
4: 4 years సార్.
1: ఓకే.
4: అయితే అది టాబ్లెట్ ఒక్కో రోజు వేసుకోకపోయినా ఏమనిపించదు, కానీ కాకపోతే ఎప్పుడన్నా ఒకసారి ఏమవుతుందంటే మనకు కళ్ళకు మసకలాగా వచ్చేసి కంతల్లో బాగా వస్తుంది. కంతలు అంటారు కదా సార్.

0: ఎస్
1: దాన్ని బాగా పెయిన్ వచ్చినప్పుడు అంటే ఎక్కువ శాతం మార్నింగ్ వేసుకుంటున్నాను టాబ్లెట్. అప్పుడు అట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా మస్కలాగా వచ్చినప్పుడు వెంటనే నాకు అర్థమైపోతే ఎక్కడున్నా కానీ ఇమీడియట్గా ఇంటికి వచ్చేస్తాను. ఇంటికి వచ్చేసి కొద్దిగా రిలాక్స్ అయ్యి కొంచెం కాళ్ళు చేతులు కడుక్కొని రిలాక్స్ అట్లా పడుకొని మా అప్పుడు అప్పుడైతే ఒక టాబ్లెట్ వేసుకుంటాను. కాకపోతే పెయిన్ చాలా వరకు ఉంటుంది, అది మిడ్ నైట్ వరకు ఉంటే తర్వాత అప్పుడు కూల్ అవుతూ ఉంటుంది. అదొకటి ఉంది సార్, ఉప్పు కారం తగ్గిమంటున్నారు. ఈ ఉప్పు కారం తగ్గిస్తే ఇప్పుడు సపోజ్ పెరుగు ఉన్నది, పెరుగులో ఉప్పు లేకపో అసలు తినలేము.
0: ఎందుకు తినలేదు? తినచ్చు. ఎందుకు తినలేదు? తినచ్చు. అది కాదండి, ఒక విషయం చెప్దాం అనుకున్నాను, నేను మర్చిపోయినాను. అయితే మీరు మీ బాడీతో ప్రయోగాలు చేస్తున్నారనమాట, ఒకసారి బీపీ మెడిసిన్ వేసుకొని ఒకసారి బీపీ మెడిసిన్ వేసుకోకుండా చూసి.
1: అంటే అది ఎప్పుడు రేర్ గా సార్ కళ్ళకు మస్క
0: సిసి. బీపీ మెడిసిన్ ఎప్పుడైనా సరే వేసుకోవాలి, ఎందుకంటే మీరు ప్రయోగాలు చేసినారనుకోండి, ఒకటేసారి బీపీ ఎక్కువైపోయి రక్తనాళం పగిలిపోతే మీరు అప్పుడు చేతులు కాల్చుకున్నట్టు ఉంటుంది పరిస్థితి. అలా ఎప్పుడు చేయకండి.
1: ప్రతిరోజు ఉదయం పూట వేసుకుంటాను సార్ టాబ్లెట్, 100% పైకు పైన 5-30 లో వేసేసుకుంటాను.
0: ఎస్
1: అంటే ఖచ్చితంగా అసలు నేను ఇంతవరకు 4 ఇయర్స్ నుంచి ఒక్కసారి కూడా బ్రేక్ లేదు నాకు బీపీ టాబ్లెట్ కాకపోతే.
0: స్మోకింగ్? స్మోకింగ్ స్మోకింగ్ ఉందా
1: సార్? ఆల్కహాల్ అయితే ఇప్పుడు వీక్లీ వన్స్ ఒకసారి, అదైనా నైట్ టైమ్.
0: స్మోకింగ్ చేయొద్దు,
1: స్మోకింగ్ అసలు దాని జోలికి పోను సార్.
0: ఓకే, ఫిజికల్ యాక్టివిటీ కూడా అడాప్ట్ చేసుకోండి, ఏం కాదు తగ్గుతుంది. సరేనా.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం నా పేరు గణేష్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను.
0: నమస్కారం గణేష్ గారు, చెప్పండి.
3: సార్ నమస్కారం సార్, డాక్టర్ నమస్కారం అండి.
0: నమస్తే
3: సార్. ఇది ఎక్కువ ఆలోచించడం వల్ల బ్రెయిన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది సార్?
0: డెఫినెట్లీ పడుతుంది.
3: ఎవరైనా ఏదైనా మాట అని ఏదైనా చిన్న గొడవ జరిగితే అది మనసులోకి వెళ్ళిపోదు సార్, 2-3 రోజుల వరకు నార్మల్ అవ్వడానికి టైం తీసుకుంటా ఉంటాను, ఆ తర్వాత కొద్దిగా కొద్దిగా మర్చిపోతా ఉంటాను. దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ వస్తుంది సార్ బ్రెయిన్?
0: ఎవరైనా ఏదైనా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాళ్ళు మిమ్మల్ని అన్నారు, మీ పర్సనల్గా మిమ్మల్ని ఏం అనలేదు. సో వాళ్ళు అనేది అంటారు, మీరు చేయాల్సింది మీరు చేయాలంతే. దాన్ని మనసులోకి తీసుకుంటే మీ బ్రెయిన్ పాడవుతుంది, మీ బ్రెయిన్ పాడవడం మళ్ళీ మీకు లేనిపోని జబ్బులు అన్ని వస్తాయి.
3: ఓకే సార్, మరవడానికి ట్రై చేస్తాను కదా, అది కొద్దిగా కొద్దిగా ఒక్కో రోజు 2-3 రోజులకి తగ్గిపోతుంది.
0: ఎస్,
3: అలా అనేసి హెడేక్ రావడం అట్లా ఏం లేదు సార్.
0: సో మీరు అనవసరంగా మీ హెల్త్ని స్పాయిల్ చేసుకుంటున్నారు, వేరే లేదో అన్నారని ఉద్దేశంతో.
3: అదే,
0: వేరే హెల్త్ బాగానే ఉంది కానీ మీ హెల్త్ స్పాయిల్ అయిపోతుంది దీనివల్ల.
3: అదే అవుతుంది సార్.
0: అలా అస్సలు చేయకండి.
3: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
0: ఓకే సార్,
3: ఓకే సార్.
2: మీరు వింటున్నారు బ్రెయిన్ స్ట్రోక్ని జయిద్దాం, బ్రెయిన్ స్ట్రోక్ని గుర్తిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడదాం అనే అంశం గురించి హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్కి కాల్ చేసి బ్రెయిన్ స్ట్రోక్కి సంబంధించి ఏమైనా మీకు లక్షణాలు ఉన్నా లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా డాక్టర్ రాజేష్ పత్తి గారు న్యూరో సర్జన్, ఈఎస్ఐ హాస్పిటల్ సనత్ నగర్లో పనిచేస్తున్నారు. ఆయన ఆకాశవాణి స్టూడియోస్లో సిద్ధంగా ఉన్నారు మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి. రాజేష్ గారు, ఇందాక ఒక పేషెంట్ అడిగారు, అంటే వేరే ఊరు వెళ్ళడం వల్ల ఇలా అయింది అని, ఇంకా ట్రీట్మెంట్ నడుస్తుందని. అంటే బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల, పెరాలసిస్ రావడం వల్ల ఇంకేమన్నా ఎనదర్ కాంప్లికేషన్స్ ఉంటాయా ఒక పేషెంట్లో?
0: యా, డెఫినెట్లీ ఉంటాయండి. ఫస్ట్ అండ్ ఫస్ట్ మోర్ కాంప్లికేషన్, ఇప్పుడు ఫర్ సపోజ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ థింగ్ ఇస్ పేషెంట్ నడవలేడు, సో అతను బెడ్ రిడన్ అయిపోతాడు. సో బెడ్ రిడన్ అయిపోవడం వల్ల ఫస్ట్ ఏం ఎఫెక్ట్ అవుతాయి అంటే ఊపిరితిత్తులు అనేది ఎఫెక్ట్ అవుతాయి, అంటే రెస్పిరేషన్ అనేది సరిగ్గా ఉండదు. అంటే మనం కూర్చుంటే ఆర్ నిల్చుంటే అవర్ రెస్పిరేషన్ విల్ బి కంప్లీట్, అండ్ పడుకొని ఉంటే రెస్పిరేషన్ అనేది కంప్లీట్ ఉండదు. ఓన్లీ 40% ఆఫ్ యువర్ లంగ్ విల్ బి యాక్టివ్ పడుకున్నప్పుడు. సో ఈ 40% లంగ్ యాక్టివ్ ఉండడం వల్ల మనకి ఏదైతే కింద లోవర్ పార్ట్స్ ఆఫ్ లంగ్ ఉంటాయి కదా, దాంట్లో ఉమ్ము నీరు అలాంటివి చేరుకొని నిమోనియా వచ్చే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ అ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కాంప్లికేషన్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పర్సన్కి, విచ్ వీ హ్యావ్ టు అవాయిడ్ అట్ ఎనీ కాస్ట్. సెకండ్ థింగ్ ఏమవుతుంది, తను టాయిలెట్ అది పోసుకోలేడు కాబట్టి మనం టాయిలెట్కి పైప్ వేస్తాం అన్నమాట. సో ఈ టాయిలెట్కి వేసే పైప్ అనేది 15 డేస్కి మార్చుకోవాలి, లేదు మార్చుకోలేదు అనుకోండి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అన్నమాట, అది సెకండ్ కాంప్లికేషన్. థర్డ్ కాంప్లికేషన్, నార్మల్గా మనం కూర్చున్నా నడుస్తున్నా మన కండరాలు అనేది, ఎస్పెషల్లీ కాళ్ళు అనేది, ఇట్ విల్ కీప్ ఫంక్షనింగ్, అంటే కండరాలు అనేది కాంట్రాక్ట్ అవుతాయి, రిలాక్స్ అవుతాయి అన్నమాట. అదే బెడ్ బౌండ్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఆ యాక్టివిటీ అనేది ఏముండదు కాబట్టి ఏమవుతుంది, మనకు చెడు రక్తం అనేది కాళ్ళలోనే ఉండిపోయి కాళ్ళల్లో రక్తం

0: అనేది గూడు గట్టిపోతుంది. దాన్ని డీవీటీ అంటారు మెడికల్ టెర్మినాలజీలో. అది అది థర్డ్ కాంప్లికేషన్. అండ్ ఫోర్త్ అండ్ మోస్ట్ డేంజరస్ కాంప్లికేషన్ ఏంటంటే, పేషెంట్ పడుకొనే ఉంటాడు ఆల్మోస్ట్ ఎవ్రీ టైం, కాబట్టి వెనకల పుండు అనేది వస్తుంది, బెడ్ సోర్ అంటారు అనమాట. అంటే ఎక్కువ పడుకోవడం వల్ల ప్రెజర్ సోర్స్ వస్తాయి అనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద డెడ్లియస్ట్ కాంప్లికేషన్ విచ్ వీ సీ ఇన్ స్ట్రోక్ పేషెంట్స్.
1: ఓకే, హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: నమస్కారం రాంబాబు గారు, చెప్పండి. నమస్కారం సార్. సార్ యాక్చువల్లీ మీ వాయిస్ క్లియర్ గా లేదు,
1: బ్రేక్ అవుతుందండి మీ వాయిస్. మాట్లాడండి.
0: చెప్పండి. డ్రైవింగ్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు? ఆల్మోస్ట్ డైలీ ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతారు?
2: డైలీ ఇప్పుడు 1 కిలోమీటర్ తిరుగుతాం సార్.
0: ఎస్. సో మీకు ఏమవుతుందంటే, మనకి మెడలో ఏదైతే ఎముకలు ఉంటాయి కదా, ఎముకల మధ్యలో ఒక డిస్క్ అనేది ఉంటుంది అనమాట, విచ్ ఇస్ లైక్ షాక్ అబ్జర్వర్. ఎట్లయితే కార్కి షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి కదా, అట్లా మన మెడ కూడా చాలా స్మూత్గా మూమెంట్ అవ్వడానికి ఈ షాక్ అబ్జర్వర్స్ అనేది ఉంటుంది, విచ్ ఇస్ కాల్డ్ డిస్క్. సో ఇప్పుడు ఎవరైతే ఎక్కువ ట్రావెల్ చేస్తారో, ఎవరైతే ఎక్కువ ఒంగి పని చేస్తారో, ఎవరైతే ఎక్కువ టైలరింగ్ పని లాంటివి చేస్తారో, వాళ్ళకి ఏదైతే డిస్క్ ఉంటుంది కదా, ఆ డిస్క్ అనేది అరిగిపోతుంది అనమాట. సో అరిగిపోవడం వల్ల మనకి సెంటర్లో వెన్నుపూస నుంచి బయటకు వచ్చిన నరాలు అనేది ఒత్తుకుపోతాయి, కంప్రెస్ అవుతాయి. సో దానివల్ల ఈ మూమెంట్ చేయడం వల్ల సౌండ్ రావడం అనేది, కొన్ని కొన్నిసార్లు నెక్ పెయిన్ రావడము, కొన్ని కొన్నిసార్లు షోల్డర్ పెయిన్ రావడము, కొన్నిసార్లు చేతులలో తిమ్మిర్లు రావడం, ఇవి ఉంటాయి అన్నమాట. సో బేసికల్లీ ప్రాబ్లం ఎక్కడుందంటే నెక్ దగ్గర ఉంది, హయ్యర్ ఎండ్ అంటే కొంచెం నెక్లోనే పై భాగంలో ఉందన్నమాట ప్రాబ్లం. ఎస్పెషలీ డ్రైవర్స్కి దే ఆర్ వెరీ మచ్ వచ్చే అవకాశాలు అనేది చాలా ఎక్కువ ఉంటాయి.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: నమస్కారం సార్, చెప్పండి. రమేష్ గారు, చెప్పండి.
2: అప్పుడప్పుడు చిన్న
0: కరెక్ట్ కరెక్ట్
2: హలో సార్.
0: చెప్పండి చెప్పండి.
2: దానివల్ల ఎఫెక్ట్ పడుతుంది సార్? ఇట్లా మనకు పిడి పట్టాలు, ఇట్లా పత్తి కాడి పొలం కాడి ఇట్లా మోసుకుపోతున్నారు సార్.
0: కరెక్ట్. నెత్తి మీదనా?
2: నెత్తి మీద సార్.
0: ఎక్స్. ఓకే. అయితే ఇప్పుడు బియ్యం బస్తా అనేది మోయడం వల్ల ఏమవుతుందంటే, నార్మల్గా హెడ్ యొక్క వెయిట్ అనేది ఒక 5 కేజీలు ఉంటుంది అనమాట. సో మనం హెడ్ అనేది స్థిరంగా ఉంచితే 5 కేజీలు బరువు అనేది మెడ మీద పడుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం మెడ కొంచెం ఉంచామనుకోండి, ఆ 5 కేజీలు హెడ్ వెయిట్ కాస్త 15 కేజీలు అవుద్ది. సో 15 కేజీలు బరువు అనేది మన మెడ అనేది మొయ్యాలి. ఇప్పుడు ఇది సాధారణమైన మీ హెడ్ అనేది వెయిట్ అనమాట. ఇప్పుడు ఈ హెడ్ వెయిట్ మీద మీరు మళ్ళీ బియ్యం బస్తానో ఏదో బస్తా ఒక 20 కేజీల బస్తా మోసారనుకోండి, మీ మెడ అనేది కంప్లీట్లీ 20 కేజీల బస్తా ప్లస్ 15 కేజీల హెడ్ వెయిట్ అనేది, అంటే 35 కేజీల వెయిట్ అనేది మీ నెక్ అనేది భరించాలి. సో ఈ నెక్ నెక్ అనేది ఒక్క నిమిషం 50 కిలోలా? ఓకే. 50 ప్లస్ 15 మొత్తం 65 కిలోలు వెయిట్ అనేది మీ నెక్ అనేది భరించాలంటే, ఆ నెక్ అనేది అంత వెయిట్ టాలరేట్ చేయదు. ఖచ్చితంగా మీకు నెక్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, డెఫినెట్లీ వస్తాయి. అంత బరువు అనేది ఎస్పెషలీ హెడ్ మీద అస్సలు మోయొద్దు.
2: అయితే సార్, అప్పుడు మోసిన తర్వాత మళ్ళీ ఎత్తుకొని పోయి దించినాక మనిషికి అప్పుడు అవస్థ బాగవుతారు సార్? అందువల్ల
0: మీరు కొన్ని సంవత్సరాల నుంచి మోస్తున్నారు కాబట్టి అస్సలు ఇంకా మోయొద్దు మీరు, ఎందుకంటే మీ మెడ ఆల్రెడీ అరిగిపోయి ఉంటుంది, మెడ నరాలు కూడా కంప్లీట్లీ అరిగిపోయి ఉంటాయి. మీకు ఇలానే మోస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ అవుద్ది.
1: హలో, నమస్తే.
0: నమస్కారం మేడం. నమస్కారం.
3: డౌట్ టైం అయిపోతుంది, ఈ బ్రెయిన్ స్ట్రోక్ కి హార్ట్ అటాక్ కి ఏమైనా సంబంధం ఉందా, డిఫరెన్స్ ఏంటి?
0: ఎస్, ఇప్పుడు మనకు రక్తనాళాలు అనేది బ్రెయిన్ కి ఒకటే యాజ్ వెల్ యాజ్ హార్ట్ కి కూడా ఒకటే. అంటే మన బాడీలో ఉండే రక్త నాళాల గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనకి హార్ట్ లో స్ట్రోక్ ఎందుకు వస్తుంది? హార్ట్ లో రక్తనాళం అనేది బ్లాక్ అవడం వల్ల వస్తుంది కదా. సో ఈ రక్తనాళం బ్లాక్ అనేది హార్ట్ కైనా ఒకటే, బ్రెయిన్ కైనా ఒకటే. సో మీకు హార్ట్ లో బ్లాక్స్ ఉన్నాయంటే

0: బ్రెయిన్లో కూడా బ్లాక్స్ ఉంటాయి. ఏంటంటే హార్ట్ అనేది బయటపడ్డది, బ్రెయిన్ అనేది బయటపడలేదు అంతే. సో మీకు ఫ్యూచర్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో యూ హావ్ టు బి వెరీ కాషియస్. అది ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్, కొన్ని ఇయర్స్ ద్వారా ఈ బ్లాక్స్ అనేది ఫామ్ అవుతుంది. వెంటనే ఇవాళనో రేపు నిన్ననో అంటే ఫ్యూ డేస్లో ఫామ్ అయ్యేది కాదు, ఇది ఫ్యూ ఇయర్స్ నుంచి ఫామ్ అవుతుంది అనమాట.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: హాయ్ మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్.
0: హలో,
2: నా పేరు మాధురి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సార్, రీసెంట్గా నాకు బాగా హెడ్ఏక్ వచ్చింది వన్ నైట్, ఇంకా దాంతోపాటు వామిటింగ్ సెన్సేషన్ లాగా వచ్చింది అనమాట. సో దానికి రీజన్ ఏంటి కనుక్కుందామని, అదేమైనా సివియరా అని.
0: వాట్ ఈస్ యువర్ ఏజ్?
2: 25 సార్.
0: Okay, do you have any sort of stress?
2: Yeah, sir.
0: Yes, job, that sir. Is the reason mostly.
2: Mm-hmm.
0: And how about your sleep? Sleep takku undi kada?
2: Yes, sir.
0: Yeah, that is the most common reason in you. Mm-hmm. For your headache.
2: Sorry, no? Sir, untuntane sudden ga ninchina sariki chakkarochina type poddi, inka kurchunte tappa adi naaku malli relief undadu anamata.
0: Software job amma.
2: యా,
0: ఎక్కువ స్క్రీన్ చూడడం వల్ల నెక్ లో బోన్స్ అనేది అరిగిపోతున్నాయి, దాని వల్ల తల తిరుగుతుంది.
1: సార్, ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు కాల్ చేసిన కాలర్కి కూడా మీరు ఎక్కువ స్క్రీన్ చూడడం వల్ల ఇలాంటివి వస్తుందన్నారు. కొన్ని జాబ్స్లో స్క్రీన్ చూడడం అనేది మ్యాండేటరీ. సో ఇలాంటి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అసలు బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: యా, సో బేసికలీ ఎక్కువ స్క్రీన్ చూసే వాళ్ళు ఏం చేయాలంటే, దే షుడ్ డెఫినెట్లీ ఫాలో నెక్ ఎక్సర్సైజెస్. నెక్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి, అవి ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఎక్కువ స్క్రీన్ చూడడం వల్ల మనం ఎస్పెషలీ హెడ్ అనేది కొంచెం ఇట్లా ముందు పోస్చర్లో పెట్టి చూస్తాం కాబట్టి మనకు హెడ్ వెయిట్ అనేది చాలా ఎక్కువ పడుతుంది నెక్ మీద. సో దానివల్ల నెక్ అనేది అరిగిపోతుంది, దానివల్ల దే విల్ గెట్ దిస్ సార్ట్ ఆఫ్ తల తిరగడము, నెక్ పెయిన్ ఇలాంటివి అనమాట. అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ అనేది ఎలా ప్రివెంట్ చేయాలి అంటే, ప్రాపర్ లైఫ్ స్టైల్, ప్రాపర్ టైంకి ఫుడ్ తినడము, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అడాప్ట్ చేసుకోవడము, ఫిజికల్ యాక్టివ్ ఉండడము, ఇవి దిస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్ వేర్ స్ట్రోక్స్ అనేటివి వీ కెన్ ప్రివెంట్ ఇట్. సరేనా?
1: చాలా చక్కటి విషయాలు. అంటే నిన్న వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా ఈరోజు బ్రెయిన్ స్ట్రోక్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా గుర్తించాలి, మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనే విషయాలు చాలా చక్కగా మా శ్రోతలందరికీ వివరించారు రాజేష్ గారు. ధన్యవాదాలండి, మీకు నమస్కారం.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
3: సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
4: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
5: మీరింతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3 గంటలు దాటి 54 సెకండ్లు.
6: జరూర్ సునియే पिटारा. इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियम हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 3 గంటలు దాటి 1 నిమిషము. ముంబై వివిధ భారతి నుంచి కార్యక్రమాలు రిలేగా వింటారు వెంటనే.
1: సఖీ సహేలీ

0: శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ డిఆర్ఎం రిసీవర్
1: ఆకాశవాణి.

రంగల్ కేంద్రం ఎఫ్ఎంఐ 103.8 మెగాహెడ్స్ పై చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటారు. ముందుగా శ్యామ్ సింగరాయ్ ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ని ఆలపించిన గీతం, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మిక్కీజే మేయర్.

చిత్రసీమలో తర్వాత పాట ఆహా. ఈ చిత్రం కోసం వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

అతిథి దేవోభవ ఈ చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ నూతన మోహన్ ఆలపించిన భాస్కర భట్ల గీతం సంగీతం శేఖర్ చంద్ర.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమల తర్వాత పాట ఆట. ఈ చిత్రం కోసం కార్తీక్ మరియు చిత్ర పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమల తర్వాత పాట ఆట ఈ చిత్రం కోసం కార్తీక్ మరియు చిత్ర పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

అలా వైకుంఠపురములో ఈ చిత్రం కోసం అర్మాన్ మాలిక్ ఆలపించిన రామజోగేశాస్త్రి గీతం సంగీతం ఎస్ఎస్ తమన్.

శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్పై చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట భలే భలే మగాడివై. ఈ చిత్రం కోసం సచిన్ వారియర్ ఆలపించిన రామజోగేశ్వర గీతం సంగీతం గోపీ సుందర్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కమిటీ కుర్రోళ్ళు. ఈ చిత్రం నుండి కార్తీక్ పడినపట్ట గీత రచన, కృష్ణకాంత్ సంగీతం, అనుదీప్ దేవ్.

కలేజా ఈ చిత్రం కోసం రమేష్ వినాయకం మరియు కారుణ్య పడిన పట్ట గీత రచన రామజోగేశాస్త్రి సంగీతం మణిశర్మ.

0: చిత్రసీమల తర్వాత పాట రుద్రవీణ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఇళయరాజా.
1: చీకటమ్మ చీకటి, ముసటైన చీకటి, ఎచ్చనైన ఉసులెన్నో రెచ్చబ

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట మహర్షి. ఈ చిత్రం కోసం కార్తీక్ అలపించిన శ్రీమణి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: చిత్రసీమల తర్వాత పాట నేను లోకల్. ఈ చిత్రం కోసం నరేష్ అయ్యర్, మనీష ఆలపించిన శ్రీమణి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు విన్నారు.
1: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
2: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
2: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
2: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఐ 103.5 మెగాహెడ్స్ పై

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: సమయం 6:10 ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తిఫడి కుమార్. ముఖ్యాంశాలు. 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ 2026ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు ప్రారంభించారు. గ్లోబరేనా టెక్నాలజీస్తో తనకు సంబంధం ఉందంటూ నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లీగల్ నోటీస్ జారీ చేశారు. తెలంగాణలో 25 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర వ్యూహాన్ని ఈరోజు ప్రారంభించింది. ఉద్యమకారుల ఎంపికకు సంబంధించి తమ కమిటీ నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పిస్తారని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కె కేశవరావు తెలిపారు. వార్తల వివరంగా. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హైదరాబాద్లోని గచ్చిపూలి బాలయోగి స్టేడియంలో 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ 2026ను ప్రారంభించారు. ఇందులో దేశవ్యాప్తంగా సుమారు 36 జట్లు పోటీ పడుతున్నాయి. క్రీడల కోసం 4,480 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపును ప్రస్తావిస్తూ 2036 నాటికి భారత క్రీడల్లో 10 అగ్రదేశాల్లో ఒకటిగా, 2047 నాటికి 5 అగ్రదేశాల్లో ఒకటిగా నిలుస్తుందని, అలాగే 2030 కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సిఐఎస్ఎఫ్ సౌత్ ఏడీజీ పద్మాకర్, ఎస్ రాన్సిపే సహా సీనియర్ అధికారులు హాజరైన ఈ కార్యక్రమంలో కీలక జాతీయ ఆస్తులను పరిరక్షిస్తున్నందుకు ఆయన సిఐఎస్ఎఫ్ను అభినందించారు. గ్లోబరేనా టెక్నాలజీస్తో తనకు సంబంధం ఉందంటూ నిరాధారమైన పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేసినందుకు 48 గంటల్లోగా బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లీగల్ నోటీస్ జారీ చేశారు. బినామీ యాజమాన్యం, రాజకీయ పలుకుబడి, పరీక్షల అవకతవకలలో ప్రమేయం వంటి ఆరోపణలు తన ప్రతిష్టపై దురుద్దేశపూర్వక దాడులుగా ఆయన ఆ నోటీసులో పేర్కొన్నారు. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉండే వ్యక్తి చేసే ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చట్టబద్ధమైన రాజకీయ విమర్శ పరిధిని దాటాయని స్పష్టం చేస్తూ నిర్దేశించిన గడువులోగా క్షమాపణ చెప్పి తనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంలో విఫలమైతే తక్షణమే సివిల్ క్రిమినల్ చట్టపరమైన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. తెలంగాణలోని 25 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఫీజుల బాకీ బీజేపీ లడాయి అనే పేరుతో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని ఈరోజు ప్రారంభించారు. బీజేవైఎం నేతృత్వంలో నిజాం కళాశాలలో పోస్టర్ ఆవిష్కరణతో ఈ ప్రచారం ప్రారంభమైంది. హైకోర్టు మందలించినప్పటికీ విద్యార్థుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రామచంద్రరావు విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న ఎల్నీలో తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు పటిష్ట కార్యాచరణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశించారు. ఈరోజు ఖమ్మం జిల్లా వెంకటాయపాలెం డీప్ కట్ వద్ద గోదావరి జలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్లను ముందే హెచ్చరించినట్లు చెప్పారు. పెరుగుతున్న నిరుద్యోగం, పేపర్ లీకుల కారణంగా బీజేపీ ప్రభుత్వానికి యువత దూరం అయ్యారని, రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా జరుగుతున్న శాంతి యువత నిరసనలను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీల బృందం ఈరోజు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను ఆయన నివాసంలో కలిసింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో పాటు ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎం రఘునందనరావు, ధర్మపురి అరవింద్, గూడెం నాగేష్, డీకే అరుణ, ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ బాబు హాజరయ్యారు. గ్రాండ్ ట్రంక్ మార్గంలో కాజీపేట బల్హర్షా మధ్య 203 కిలోమీటర్ల 3వ రైల్వే లైన్ విద్యుతీకరణను పూర్తి చేయడం ద్వారా దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రధాన మైలు రైను అధిగమించింది. ఆసిఫాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య చివరి 11 కిలోమీటర్ల మార్గం బీబ్రా రివర్ బ్రిడ్జి విజయవంతంగా పూర్తి కావడంతో మొత్తం 3,000 కోట్ల ప్రాజెక్టు ఇప్పుడు కార్యరూపం దాల్చడంతో ప్రయాణికుల రద్దీ గణనీయంగా తగ్గడంతో పాటు స్థానిక పరిశ్రమలకు సరుకు రవాణా వేగవంతమైంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్యే మహేష్ కుమార్ గౌడ్ పార్టీ ప్రతినిధులతో సమావేశమై రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, ప్రతిపక్షాల విమర్శలను వాస్తవాలతో తిప్పికొట్టడం వంటి అంశాలపై చర్చించారు. మీడియాతో సమన్వయం చేసుకుంటూ వివిధ వేదికలపై అభివృద్ధి పథకాల విజయాలను సమర్థవంతంగా ప్రచారం చేయాలని, ప్రజా సమస్యలపై పార్టీ వైఖరిని స్పష్టంగా తెలియజేయాలని ప్రతినిధులను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: కొన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఎయిర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్విడిని ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా వరంగల్లోని రేడియో శ్రోతలు 1927 ఇదే రోజున ప్రారంభమైన చారిత్రాత్మక ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆ తొలి అడుగు సంవత్సరాలు గడిచే కొద్దీ రూపాంతరం చెంది మన సాంస్కృతిక సామాజిక విద్యా ప్రగతికి గణనీయంగా దోహదపడిందని వరంగల్కు చెందిన కోనిక పేర్కొన్నారు.
1: 99 ఇయర్స్ బ్యాక్ 1927 ఇదే రోజున మన దేశంలో ఫస్ట్ రేడియో ప్రోగ్రామ్ బ్రాడ్కాస్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రేడియో మనతో పాటు ట్రావెల్ చేస్తూనే ఉంది. డిజిటలైజేషన్ ఎంత ప్రోగ్రెస్ అయినా రేడియో గవర్నమెంట్కి మనకి మధ్యలో బ్రిడ్జ్ లా మనల్ని ఎడ్యుకేట్ చేస్తూ, ఇన్ఫర్మేషన్ ఇస్తూ, ఎంటర్టైన్ చేస్తూ సొసైటీని ముందుకు నడిపిస్తున్న ఒక గ్రేట్ ప్లాట్ఫామ్. మనకు ఆకాశవాణిని అందించిన ఈ హిస్టారికల్ మూమెంట్ని గుర్తు చేసుకోవటం మాకు చాలా హ్యాపీగా ఉంది.
0: ఉద్యమకారుల ఎంపికకు సంబంధించి తమ కమిటీ నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేకేశ్వరరావు తెలిపారు. ఈరోజు

0: ఇస్తూ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఎంటర్టైన్ చేస్తూ సొసైటీని ముందుకు నడిపిస్తున్న ఒక గ్రేట్ ప్లాట్ఫామ్. మనకు ఆకాశవాణిని అందించిన ఈ హిస్టారికల్ మూమెంట్ని గుర్తు చేసుకోవటం మాకు చాలా హ్యాపీగా ఉంది.
1: ఉద్యమకారుల ఎంపికకు సంబంధించి తమ కమిటీ నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేకేశ్వరరావు తెలిపారు. ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ 16 రోజుల పాటు తెలంగాణలో వివిధ స్థాయిల్లో ఉద్యమంలో పాల్గొన్న సుమారు 13,000 మందితో మాట్లాడినట్టు కేశవరావు చెప్పారు. ఉద్యమకారులను గౌరవించాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. గతంలో నెహ్రూతో పాటు సోనియా గాంధీ తదితరులు తెలంగాణ రాష్ట్రానికి సహకరించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ ప్రక్రియ మరింత కాలం పాటు కొనసాగుతుందని అర్హులైన ఉద్యమకారులను 1969 గుర్తించే విధంగా ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎల్నిలో కారణంగా ఏర్పడిన కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ 3 జిల్లాల అధికారులతో జరిగిన సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు. శాఖలు తమ మధ్య సమన్వయం చేసుకోవాలని, తాగునీటిని సంరక్షించాలని, కొనసాగుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పూర్తి చేయాలని, వరి సాగును తగ్గించి మెట్ట పంటలను ప్రోత్సహించాలని ఆయన కోరారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రభుత్వ ఆలయం ఎమ్మెల్యే బీర్ల అయ్యర్లతో కలిసి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలుగా కార్యనిర్వహణాధికారి భవానీ శంకర్ ప్రసాదాలు అందజేశారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని వరంగల్ పోలీసులు పాఠశాల యాజమాన్యాలకు, బస్సు డ్రైవర్లకు సూచించారు. అదనపు డీసీపీ రాయల ప్రభాకర్రావు, ఏసీపీ టి సత్యనారాయణ ఆదేశాల మేరకు కాజీపేట ట్రాఫిక్ పోలీసులు అదాలత్ ప్రాంతంలో పాఠశాల కళాశాల బస్సులను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ నిర్వహించారు. ప్రయాణాలకు భద్రతే లక్ష్యంగా ప్రమాదాలు నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యగా 28 బస్సులను తనిఖీ చేసినట్లు కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపారు. సిరి కార్యక్రమంలో భాగంగా దొడర్న గ్రామంలో ఒక వ్యవసాయ చెరువును ప్రారంభించిన నిర్మల్ జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా రైతులు చెరువును బాధ్యతగా నిర్మించుకోవాలని కోరారు. భూగర్భ జలాలను పరిరక్షించడంలో తక్కువ వర్షపాతం ఉండే ఎల్నిలో కాలంలో పంటలకు సహాయపడంలో వాటి పాత్రను వివరిస్తూ ప్రభుత్వ ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ ఏంజెల్ల ఆల్ఫ్రెడ్ సీర్లవంచ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి అర్హులైన బాలికలకు 100% హెచ్వీవి టీకాలు వేయాలని, టీకాలపై ఉన్న అవగాహనను తొలగించాలని సిబ్బందికి సూచించారు. డెంగ్యూ మలేరియా వంటి వర్షాకాల వ్యాధులను నివారించడానికి నీరు నిలవకుండా ఉండేందుకు ప్రతి మంగళవారం శుక్రవారాల్లో డ్రై డేస్ పాటించాలని, అలాగే జ్వరాలకు తక్షణ పరీక్షలు చికిత్సలు అందించాలని ఆమె ఆదేశించారు. మెదక్ జిల్లా కలెక్టర్ సీనియర్ రెవెన్యూ అధికారులతో కలిసి కోమటూరు గ్రామంలో జరిగిన భూ పునర్సర్వే గ్రామ సభకు హాజరయ్యారు. అక్రమ యాజమాన్యాలు అక్రమముల పట్ల హెచ్చరిస్తూనే నిజమైన రైతులకు వారి న్యాయమైన ప్రయోజనం అందేలా కలెక్టర్ హామీ ఇచ్చారు. మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్ పదవీ కాలాన్ని పొడిగించారు. విశ్వవిద్యాలయానికి విజిటర్గా వ్యవహరిస్తున్న భారత రాష్ట్రపతి విద్యా మంత్రిత్వ శాఖ నుండి ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ 2026ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు ప్రారంభించారు. గ్లోబరేనా టెక్నాలజీస్తో తనకు సంబంధం ఉందంటూ నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లీగల్ నోటీస్ జారీ చేశారు. తెలంగాణలోని 25 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్రవత్త ఉద్యమాన్ని ఈరోజు ప్రారంభించింది. ఉద్యమకారుల ఎంపికకు సంబంధించి తమ కమిటీ నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేకేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు. ఎఫ్ఎంఏ 103.5 MHz పై ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:25 సమాచార దర్శిని, 6:30 అర్షం రాధా బృందం పడిన జానపద గీతాలు వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో ముందుగా వానాకాలం వరి సాగులో రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతులు, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం.

శాస్త్రవేత్త డాక్టర్ పి గోన్యా నాయక్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్. అనంతరం బెండ సాగులో అనుభవాలు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం మరియపురం గ్రామరైతు కత్తుల రామచంద్రం గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటారు. 8:15 పార్లమెంట్ రివ్యూ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 మనోరంజన్లో శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం వింటారు. 9:00 న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 శాస్త్రీయ సంగీతం. 10:00 పార్లమెంట్ సమావేశాల సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:40 దేశభక్తి గేయం, 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార విశేషాలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో వర్షాకాలంలో వచ్చే చర్మ సంబంధ వ్యాధులు కారణాలు నివారణ, ఎంజీఎం హాస్పిటల్ డెర్మటాలజీ విభాగపు ప్రొఫెసర్ మరియు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ బి మోహన్ లాల్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఇల్లందుల రవికుమార్. అనంతరం 8:00 జానపద సంగీతం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 9:00 చిత్రసీమ, 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి, 12:30 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు, 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక మధ్యాహ్నం 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారం. సాయంత్రం ప్రసారంలో 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీతం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు, 7:15 పంట పొలాల వ్యవసాయ కార్యక్రమం. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల్లోని కొన్ని వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్

0: చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: LIC మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసీ.
6: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
7: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్కును తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
8: ఆ చిహ్నం లేకపోతేనో?
7: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
9: BIS, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
10: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
4: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
3: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడక

కొత్తా సీరే కట్టుకొని కొడుకు రంగన్ని ఎత్తుకొని, కొత్తా సీరే కట్టుకొని కొడుకు రంగన్ని ఎత్తుకొని, కొత్త కొండకు నేనే పోతెను నిలవంక రాజగండ జిలకల నేనే కడితే.

కొనుకోని కొడుకు రంగన్నెత్తుకోని కొత్త సీరె కట్టుకోని కొడుకు రంగన్నెత్తుకోని కొత్త కొండకు నేనే పోతెను నిలవంక రాజగండ జిలకల నేను.

0: పోతిని, నెల వంక రాజగండ సిలకల నేనే కడితిని.
1: సికాటింట్లో సిక్కుదీసి పని మాటింట్లో కొప్పు పెట్టి, సికాటింట్లో సిక్కుదీసి పని మాటింట్లో కొప్పు పెట్టి, కొప్పు పెట్టిన

కొత్త సీరగట్టుకొని కొడుకు రంగన్నెత్తుకొని కొత్త కొండకు నేనే పోతెను నెలవంక రాజగండ సిలకలనే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గాలిగా.

తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.

0: సత్యభామా మూడు పాయల ఉట్టి మీదాను, మేనత్త కొడుక ముచ్చట ఆడుకుంట పోదాము. మేనత్త కొడుక
1: గంగవచ్చి తుంగమునిగే ఎట్లా పోదాం సత్యభామా మూడు పాయల ఉట్టి మీదాను, మేనత్త కొడుక ముచ్చట ఆడుకుంట పోదాము. మేనత్త కొడుక
0: దున్న పోదల నగడి గట్టి దుక్కి దున్నాను వెబోతే మొట్టు దాకి నాగలిరిగేరా. మేనత్త కొడుక మోకమ్మ.

0: పోతి ముట్టు దాకి నాగలిరిగేరా, మేనత్త కొడుక మోకమ్మన్న ఎట్లా చూద్దును, మేనత్త కొడుక
1: దున్న పోతుల నగడి గట్టి, దున్న పోతుల నగడి గట్టి దుక్కి దున్నా, నువ్వే పోతే ముట్టు దాకి నాగలిరిగేరా, మేనత్త కొడుక మోకమ్మన్న ఎట్లా చూద్దును, మేనత్త కొడుక
0: సన్న జీరే గట్టుకొని, సన్న జీరే గట్టుకొని జొన్నరిల్లా నేనే పోతే సన్నదాసుల వాని గురిసేరా, మేనత్త కొడుక సగం సింగులు దడిసిపోయేను, మేనత్త కొడుక
1: సన్న జీరే గట్టుకొని, సన్న జీరే గట్టుకొని జొన్నరిల్లా నేను పోతే సన్నదాసుల వాన గురిసేనా, మేనత్త కొడుక సగం సింగులు దడిసిపోయేనా, మేనత్త కొడుక
0: సన్న జీరే గట్టుకొని, సన్న జీరే గట్టుకొని జొన్నరిల్లా నేనే పోతే సన్నదాసుల వాన గురిసేరా, మేనత్త కొడుక సగం సింగులు దడిసిపోయేను, మేనత్త కొడుక
1: సన్న జీరే గట్టుకొని, సన్న జీరే గట్టుకొని జొన్నరిల్లా నేను పోతే సన్నదాసుల వాన గురిసేరా, మేనత్త కొడుక సగం సింగులు దడిసిపోయేనా, మేనత్త కొడుక
0: గురియవన్నే

0: ఎవరైక దొడిగి గున్న గున్నాను వేరంగానే మేనత్త బిడ్డ గున్న మామిడ అనుకుంటీని మేనత్త బిడ్డ
1: దొడ్డు దోతులు కట్టుకొని దొడ్డు దోతులు కట్టుకొని దొడ్డి వెళ్ళి నువ్వెరంగా దూరవారి అల్లుడందురు మేనత్త కొడుక రాజువారి అల్లుడందురు మేనత్త కొడుక
0: దొడ్డు దోతులు కట్టుకొని దొడ్డు దోతులు కట్టుకొని దొడ్డి వెళ్ళి నువ్వెరంగా రాజుగారి అల్లుడందురు మేనత్త కొడుక రాజుగారి అల్లుడందురు మేనత్త కొడుక
1: దొడ్డు దోతులు కట్టుకొని దొడ్డు దోతులు కట్టుకొని దొడ్డి వెళ్ళి నువ్వెరంగా రాజువారి అల్లుడందురు మేనత్త కొడుక రాజువారి అల్లుడందురు మేనత్త కొడుక
0: దొడ్డు దోతులు కట్టుకొని దొడ్డు దోతులు కట్టుకొని దొడ్డి వెళ్ళి నువ్వే రంగా రాజువారి అల్లుడందురు మేనత్త కొడుక రాజువారి అల్లుడందురు మేనత్త కొడుక
1: సన్నదోతి కట్టుకొని సన్నదోతి కట్టుకొని సంధి వెళ్ళి నువ్వే రంగా సందమామూలనుకుంటీని మేనత్త కొడుక సందమామూలనుకుంటీని మేనత్త కొడుక
0: సన్నదోతి కట్టుకొని సన్నదోతి కట్టుకొని సంధి వెళ్ళి నువ్వే రంగా సందమామూల అనుకుంటీని మేనత్త కొడుక సందమామూల అనుకుంటీని మేనత్త కొడుక
1: అవి కొన్ని రాజునాలు ఇవి కొన్ని రాజునాలు తేలుకొండి తెల్ల జొన్నాలు మేనత్త కొడుక ఇద్దరికి

0: శాపముండే శాప పట్టే జానవైతివో, మేనత్త కొడుక మూల తిరిగి గాలమయ్యావో. మేనత్త కొడుక
1: మూడు ముర్ల బాయిలోనా ఆరు గండ్ల శాప ఉండే శాప పట్టే జానవైతివో. మేనత్త కొడుక మూల తిరిగి గాలమయ్యావు. మేనత్త కొడుక
0: మూడు ముర్ల బాయిలోనా మూడు

0: శాప ఉండే శాప పట్టే జానవైతీవో, మేనత్త కొడుక మూల తిరిగి గాలమయ్యావు. మేనత్త కొడుక
1: మూడు ముళ్ళ బాయిలోన, మూడు ముళ్ళ బాయిలోన ఆరు వల్ల శాప ఉండే శాప పట్టే జానవైతీవో. మేనత్త కొడుక మూల తిరిగి గాలమయ్యావు. మేనత్త కొడుక
0: శాప పట్టే జానవైతీవో, మేనత్త కొడుక మూల తిరిగి గాలమయ్యావు. మేనత్త కొడుక
1: శాప పట్టే జానవైతీవో, మేనత్త కొడుక మూల తిరిగి గాలమయ్యావు. మేనత్త కొడుక.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: జానపద సంగీతంలో మీరింతవరకు అర్షం రాధా బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద సంగీతం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 133 సైంటిస్ట్ బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఖాళీలను గేట్ 2024 2025 2026 స్కోర్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో 83, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో 25, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

0: ఇంజనీరింగ్లో 25 సైంటిస్ట్ బి ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో బిఈ లేదా బీటెక్ లేదా ఎంఎస్సీ లేదా ఎంసీఏ పూర్తి చేసి ఉండాలి. వ్యాలిడ్ గేట్ స్కోరు కలిగి ఉండాలి. అభ్యర్థులను గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, చివరిగా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ CERT-IN.org.IN అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 17 August 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన వివిధ పారామెడికల్, నాన్ పారామెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 19 పారామెడికల్ ఖాళీలను, 15 నాన్ పారామెడికల్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను క్లినికల్ సైకాలజిస్ట్, బయోమెడికల్ ఇంజనీర్, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ ఇంకా తదితర ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిప్లొమా లేదా బీఎస్సీ లేదా ఫార్మసీ లేదా డిగ్రీ లేదా ఎంఎస్సీ లేదా ఎంటెక్ లేదా బీటెక్ లేదా ఎంఏ లేదా పీహెచ్డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కలిగి ఉండాలి. ఉద్యోగాన్ని బట్టి అభ్యర్థుల వయసు 1 July 2026 నాటికి కనీసం 18 నుండి గరిష్టంగా 42 మించకుండా ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ swimstpt.ap.nic.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 10 August 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ అగ్నివీర్ వాయు మ్యూజిషియన్ ఇంటేక్ కోసం అవివాహిత పురుష మరియు మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు మ్యూజిషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంగీతంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. కనీసం ఒక సంగీత వాయిద్యాన్ని వాయించగలగాలి. గుర్తింపు పొందిన సంగీత సంస్థ నుండి గ్రేడు లేదా డిప్లొమా లేదా సంగీత అనుభవ ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి. అభ్యర్థులు 1 January 2025 నుండి 1 July 2009 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. ధృవపత్రాల పరిశీలన, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఇంగ్లీష్ రాత పరీక్ష, మ్యూజిక్ ప్రొఫిషియన్సీ టెస్ట్, వైద్య పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ IAFRecruitment.edcil.co.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 2 August 2026. మరొక ఉద్యోగ సమాచారం. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ HPCL మార్కెటింగ్ డివిజన్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాల్లో 2026-2027 సంవత్సరానికి అప్రెంటిస్ చట్టం 1961 ప్రకారం గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ ఖాళీలను ఇంజనీరింగ్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ వంటి ఇంజనీరింగ్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. మొత్తం 358 ఖాళీలు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 19, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ jobs.hpcl.co.in అనే వెబ్సైట్ను చూడవచ్చు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:05కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. పేపర్ లీకేజీలకు పాల్పడిన వారికి వేగంగా కఠినమైన శిక్షలు పడేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. దేశ విదేశాల్లోని వీక్షకులకు వినోదాత్మక, సమాచార, విద్యాపరమైన

0: కంటెంట్ను ప్రసారభారతి నిరంతరం అందిస్తూనే ఉంటుందని ప్రసారభారతి సీఈఓ గౌరవ్ ద్వివేది తెలిపారు. 23వ కామన్వెల్త్ క్రీడలు ఈరోజు స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో ప్రారంభమవుతాయి. పేపర్ లీకేజీలకు పాల్పడిన వారికి వేగంగా కఠినమైన శిక్షలు పడేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును రక్షించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదికగా ఈ ప్రకటన చేశారు. దేశ యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే మరేదీ ముఖ్యం కాదని పేర్కొన్నారు. ఈ విషయమై తక్షణమే అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్టు ప్రధానమంత్రి వెల్లడించారు. నీట్ పేపర్ లీకేజీ విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల తీవ్ర నిరసనల నడుమ పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం నుంచి 2 సార్లు వాయిదా పడిన లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభమైనప్పటికీ విపక్షాల నినాదాలు కొనసాగాయి. ప్రిసైడింగ్ అధికారి దిలీప్ సైకియా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరినప్పటికీ గందరగోళం తగ్గకపోవడంతో సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ నీట్ అంశంపై ప్రతిపక్షాలు కోరిన తేదీ సమయంలో సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ లీకేజీలపై ఫాస్ట్ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ నిబంధనలు విధిస్తూ చర్చ నుంచి తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు.
1: एनडीए पार्टी की ओर से भी फिर से मांग किया है कि ये नीट पे चर्चा होना चाहिए.
0: రాజ్యసభలో కూడా మొదటి వాయిదా తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనప్పుడు విపక్ష నేత మల్లికార్జున ఖర్గే నీట్ అంశాన్ని లేవనెత్తారు. తాము చర్చకు సిద్ధమేనని, అయితే ముందుగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సభాపక్ష నేత జేపీ నడ్డా ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. మొదట చర్చ కావాలన్న కాంగ్రెస్ ఇప్పుడు మంత్రి రాజీనామా అంటూ కొత్త నిబంధనలు పెడుతోందని, విపక్షాలకు సభను నడపడం ఇష్టం లేదని విమర్శించారు.
2: मैं पूछना चाहूंगा विपक्ष के नेता राहुल गांधी जी से कि आप सिलेक्टिव क्यों हैं? आपने यूपीए की और यूपीए के सपोर्टेड सरकारों को, जिसे हम इंडी गठबंधन कहते हैं, इंडी अलायंस कहते हैं, उनकी गवर्नमेंट्स के बारे में आपने क्यों नहीं चर्चा? क्यों आपने अपने आप को उससे अलग रखा? यह स्पष्ट बताता है कि आपका उद्देश्य छात्रों का हित नहीं है. आपका उद्देश्य एजुकेशन में बढ़ोतरी हो, एजुकेशन की क्वालिटी में बढ़ोतरी हो, स्टूडेंट्स को जस्टिस मिले, इसमें आपका इंटरेस्ट नहीं है.
0: నిరసనల మధ్య మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభమైన పరిస్థితి మారకపోవడంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను రేపటికి వాయిదా వేశారు. పోటీ పరీక్షల పేపర్ లీకేజీల పట్ల, ముఖ్యంగా విద్యార్థుల ఆందోళనల పట్ల ప్రభుత్వం ఎంతో సున్నితంగా వ్యవహరిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆమె, నీట్ పేపర్ లీకేజీకి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయడం ద్వారా ప్రభుత్వం వేగంగా స్పందించిందన్నారు. పరీక్షల పవిత్రతను దెబ్బతీసేవారిని త్వరితగతిన శిక్షించేలా ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన విద్యార్థులకు, వారి కుటుంబాలకు భరోసా కల్పించేందుకేనని ఆమె స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని, పార్లమెంటులో చర్చకు ముందుకు రాకుండా సభల నడవడికను అడ్డుకుంటోందని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన 3 దేశాల పర్యటనలో చివరి విడతగా ఈరోజు రొమేనియా రాజధాని బుకారెస్ట్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముర్ము రొమేనియా అధ్యక్షులు నికోసర్ దాంతో చర్చలు జరుపుతారు. అనంతరం ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరగనున్నాయి. రేపు రాష్ట్రపతి ముర్ము భారత్ రొమేనియా బిజినెస్ ఫోరంను ఉద్దేశించి ప్రసంగించడమే కాకుండా అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. ఈ పర్యటన ద్వారా భారత్ రొమేనియాల మధ్య

0: వర్తకం, పెట్టుబడులు, రక్షణ, సమాచార సాంకేతికత, పునరుత్పాదక ఇంధనం, విద్య, శాస్త్ర సాంకేతికత వంటి కీలక రంగాల్లో సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. న్యూక్లియర్ ఎనర్జీ మిషన్లో ప్రకటించినట్టుగా 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం ఒక కార్యాచరణ రూపొందించిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈరోజు రాజ్యసభలో అడిగిన ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ వివరాలు వెల్లడించారు. దీని ప్రకారం ప్రస్తుతం వివిధ దశల్లో అమలులో ఉన్న ప్రాజెక్టులు క్రమంగా పూర్తి కావడం ద్వారా ప్రస్తుతం ఉన్న 8.78 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యం 2031-32 నాటికి సుమారు 22 గిగావాట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రేపు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అధ్యక్షత వహిస్తారు. విపత్తు ముప్పు తగ్గింపులో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి ఈ సమావేశం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. విపత్తులనేవి స్థిరమైన అభివృద్ది, వాతావరణ స్థితిస్థాపకత, ఆర్థిక స్థిరత్వం, మానవ భద్రతకు వ్యవస్థాగత ముప్పుగా మారుతున్నాయనే గుర్తింపును ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఈ సమావేశంలో 10 బ్రిక్స్ సభ్యదేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది ఈరోజు ఆకాశవాణికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. గత 99 సంవత్సరాల్లో బ్రాడ్కాస్టింగ్ రంగం రేడియో నుండి టీవీకి, అక్కడి నుండి ఈనాడు డిజిటల్ స్ట్రీమింగ్కు ఎలా రూపాంతరం చెందిందో ఆయన వివరించారు. దేశ విదేశాల్లోని వీక్షకులకు వినోదాత్మక, సమాచార, విద్యాపరమైన కంటెంట్ను ప్రసార భారతి నిరంతరం అందిస్తూనే ఉంటుందని తెలియజేశారు.
1: आज से 99 साल पहले पहली बार एक ऑर्गेनाइज्ड रेडियो ब्रॉडकास्ट भारत में किया गया, तत्कालीन बम्बई, आज जिसे हम मुंबई के नाम से जानते हैं. और ये दिन हमारे लिए एक मौका है उस दिन को याद करने का, स्मरण करने का, और साथ ही साथ प्रसार भारती की तरफ से अपने आप को राष्ट्र के प्रति और हमारे श्रोताओं और दर्शकों के प्रति अपने मेहनत को, अपने एफर्ट्स को दोबारा डेडिकेट करने के लिए.
0: ఇరవై 23వ కామన్వెల్త్ క్రీడలు ఈరోజు స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు జరిగే ఈ క్రీడా పండుగలో 74 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి. ఒలింపిక్ పతక విజేతలు నీరజ్ చోప్రా, మీరాబాయ్ చాను, లవ్లీనా బోర్గోహైన్ వంటి అథ్లెట్లు ఈ క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రారంభ వేడుకల కంటే ముందే భారత్ తన పతకాల ఖాతాను తెరిచింది. మహిళల 75 కేజీల బాక్సింగ్ విభాగంలో ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ బై సాధించి నేరుగా సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. లవ్లీనా 31 జూలై జరిగే సెమీఫైనల్లో తఫాకీతో తలపడుతుంది. ఈ ఏడాది కేవలం 10 క్రీడాంశాల్లో మాత్రమే పోటీలు జరగనున్నాయి. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బాస్కెట్బాల్, సైక్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, బౌల్స్, జిమ్నాస్టిక్స్, నెట్బాల్, బాక్సింగ్, జూడోలు మాత్రమే ఈ షెడ్యూల్లో ఉన్నాయి. పారా అథ్లెటిక్స్తో కలిపి మొత్తం 125 మంది సభ్యులతో కూడిన భారత బృందం ఈ క్రీడల్లో పాల్గొంటోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదెలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801 551.
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు

0: మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
1: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
2: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1800 1551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
3: ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో ముందుగా వానాకాలం వరి సాగులో రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతులు, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి గోన్యా నాయక్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్.
4: వానాకాలం వరిలో యాజమాన్య పద్ధతులు తెలియచేయడానికి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరి విభాగం శాస్త్రవేత్త డాక్టర్ పి గోన్యా నాయక్ గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి వానాకాలం వరిలో యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గోన్యా నాయక్ గారు.
5: నమస్తే సార్.
4: ప్రస్తుతము మన రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణము ఎలా ఉంది అనేది తెలియజేస్తారు.
5: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సంవత్సరం వర్షపాతం చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం మనకు వర్షపాతం అనేది జూన్ నెలలో పడాల్సిన వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు ఇప్పటి వరకు దీర్ఘకాలిక రకాల అయినటువంటి బీపీటీ రకాలు, అదేవిధంగా వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదలైన సిద్ధి రకాల యొక్క నారుమడులను వేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ రకాలకు సంబంధించిన నాట్లను కూడా ఇంకొక వారం తర్వాత స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈసారి మనకు వర్షపాతం చాలా తక్కువగా ఉండి తక్కువ వర్షపాతం నమోదు అయింది కాబట్టి దీర్ఘకాలిక రకాలు తక్కువ మొత్తంలో సాగు అవ్వడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మధ్యకాలిక మరియు స్వల్పకాలిక రకాల నారుమళ్లను కూడా కొంతవరకు రైతులు వేసుకోవడం జరిగింది. ఎక్కువ శాతం మనకు మధ్యకాలిక స్వల్పకాలిక రకాలకే రైతు సోదరులు వర్షపాతం తక్కువగా ఉంది కాబట్టి మొగ్గు చూపుతున్నారు. వాటికి సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే మధ్యకాలిక రకాలు కూడా ఇంకొక 3-4 రోజుల దాకా నారుమడులు వేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా స్వల్పకాలిక రకాల విషయానికి వచ్చినట్లయితే ఆ స్వల్పకాలిక రకాల్ని మనం ఈ నెల అనగా జూలై 20 దాకా కూడా నార్లు పోసుకోవచ్చు. మనం కొంతవరకు ఇంకా వర్షపాతం లేట్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు జూలై చివరి వారం దాకా కూడా స్వల్పకాలిక రకాల్ని నార్లు పోసుకొని అదేవిధంగా 20 దాకా నాట్లు వేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా ఈ వానాకాలం సీజన్లో సన్నగింజ రకాల సాగుకే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ సన్నగింజ రకాలకి 1 క్వింటాకి 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తుందని ప్రకటించడం జరిగింది. ఆ బోనస్కున్న రకాలు కూడా 7 రకాల్ని వాళ్ళు ప్రకటించడం జరిగింది. కాబట్టి సాధ్యమైనంత దాదాపు 60-70% రైతులు ఆ బోనస్ ఉన్న రకాల విత్తనాలనే సాగు చేయడం కోసం మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వర్షాభావ పరిస్థితి ఉంది కాబట్టి ఈ స్వల్పకాలిక మరియు మధ్యకాలిక రకాలు కూడా రైతులు నారుమడి ఎవరైతే పోసుకోలేరో ఆ రైతులు నారుమడి పోసుకోకుండా మనకు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మనకు పడ్లింగ్ చేసి అంటే దమ్ము చేసి నేరుగా మనకు మొలక చల్లుకునే రైతులు కూడా చాలామంది ఉన్నారు. ఆ పద్ధతిని కూడా చాలామంది రైతులు అవలంబిస్తున్నారు. అదే కాకుండా దమ్ము చేసిన పొలంలోనే మనకు ఈ డ్రమ్ సీడర్ ద్వారా కూడా చాలా మంది రైతులు సాగు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న వర్షాభావ పరిస్థితుల్లో ఈ డైరెక్టు సోయింగ్ చేసే పద్ధతి, అదేవిధంగా ఈ డ్రమ్ సీడర్ ద్వారా సోయింగ్ చేసే పద్ధతికే రైతు సోదరులు ఎక్కువగా మొగ్గు చూపితే తక్కువ ఖర్చుతో మనకు అదేవిధంగా 10-15 రోజుల పంట కాలం కూడా మనకు తగ్గి మనకు పంట చేతికొస్తుంది. కాబట్టి చివరి దశలో మనం పెట్టే 15-20 రోజుల నీళ్లు కూడా ఆ నీళ్లు యొక్క ఖర్చును కూడా మనం తగ్గించుకొని ఆ నీటిని మనం తర్వాత పంటకు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలామంది రైతులకి చెప్పేది ఏంటంటే మధ్యకాలిక మరియు స్వల్పకాలిక రకాలు ఇప్పుడు

0: సాగు చేసే అవకాశం ఉంది కాబట్టి నేరుగా విదజల్లే పద్ధతిలో సాగు చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి. అదేవిధంగా వర్షం కొంచెం వెనక ముందు, అదేవిధంగా వర్షపాతం కొంచెం తక్కువగా పడినా మనకు ఈ పద్ధతి ద్వారా అయితే ఒక 20 రోజులు మనకు కాలం కలిసి వచ్చి పంట అనేది చేతికొచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా ఈ పద్ధతుల ద్వారా సాగు చేసుకుంటే ఈ సంవత్సరం మనకు మంచిగా గట్టెక్కే పరిస్థితి ఉంది.
1: అంటే ఇప్పుడు ఇంత వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, మరి మీరు చెప్పారు స్వల్పకాలిక మధ్యకాలిక రకాలు వేసుకుంటే బాగుంటుందని, మరి ఇందులో ఎలాంటి రకాలు ఎన్నుకోవాలి రైతులు, మరి ఏ పద్ధతిలో నాట్లు వేసుకోవాలి?
0: ఇంతకుముందు చెప్పిన విధంగా మనకు మధ్యకాలిక రకాల విషయానికి వచ్చినట్లయితే, ఈ పచ్చి ఒడ్ల కింద అమ్మే విషయానికి వచ్చినప్పుడు మనకు హెచ్ఎంటీ సోనా, అదేవిధంగా జై శ్రీరామ్ అనే రకాలని ప్రాచుర్యంలోకి తెచ్చారు. అదే స్వల్పకాలిక రకాల విషయానికి వచ్చినట్లయితే ఈ రకాలు మనకు గవర్నమెంట్ రకాలే ముఖ్యంగా మనకు అందుబాటులోకి రావడం జరిగింది. ఈ గవర్నమెంట్ రకాల విషయానికి వచ్చినట్లయితే మనకు KN 1638 అనే స్వల్పకాలిక రకము, అదేవిధంగా మంచి అధిక దిగుబడినిచ్చే సన్న గింజ రకము, ఈ రకాన్ని మనం సాగు చేసుకున్నట్లయితే స్వల్పకాలిక రకం కాబట్టి మంచి దిగుబడితో పాటు బోనస్ కూడా వస్తుంది. అదేవిధంగా కొంతవరకు మనకు ఆకుమచ్చ తెగులు, అదేవిధంగా అగ్గి తెగులను కూడా తట్టుకుంటుంది ఈ రకం. ఇంకొక స్వల్పకాలిక రకం విషయానికి వచ్చినట్లయితే మిక్కిలి సన్నగింజ రకం, అదేవిధంగా చాలామంది రైతులకి పరిచయం ఉన్న రకం, అదే తెలంగాణ సోనా రకం RNR 15048 అనే రకం. ఈ రకాన్ని మనం జూలై చివరి వారం దాకా కూడా నార్లు పోసుకొని మనకు 20 దాకా నాట్లు వేసుకునే అవకాశం ఉంది. ఈ రకం కూడా మనకు కొంతవరకు అగ్గి తెగులు, అదేవిధంగా ఆకుమెచ్చు తెగులను తట్టుకొని మంచి దిగుబడినిచ్చే రకం. ఈ రకానికి కూడా బోనస్ అనేది ప్రచురించడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన మధ్యకాలిక రకం విషయానికి వచ్చినట్లయితే KNM 7715 అనే రకం, దాన్నే KNM 7715 అంటారు. ఈ రకం కూడా మనకు సన్నగింజ రకంతో పాటు మధ్యకాలిక రకం, అదే అధిక దిగుబడినిచ్చే రకం కూడా, అన్నం నాణ్యత కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ రకానికి కూడా బోనస్ ఉంది. రైతు సోదరులు కూడా ఈ రకం చాలా వరకు మనకు కంపెనీల దగ్గర విత్తనం అందుబాటులో ఉంది కాబట్టి ఈ రకానికి కూడా బోనస్ ఇవ్వడం జరిగింది. ఈ రకం కూడా మంచి దిగుబడి ఇస్తుంది, అదేవిధంగా రైతులకు కూడా లాభసాటిగా ఉంటుంది. ఈ రకం కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా మనకు స్వల్పకాలిక రకాల విషయంలో ఈ రకాలతో పాటు మనకు ఈ BPT 5204 లేదా Warangal 44 అనే రకాల యొక్క గింజలో మనకు ఏ గింజ అయితే ఉంటుందో అదే రకానికి సంబంధించిన గింజలు కూడా, ఆ రకమైన గింజలు ఉండే రకాలని కూడా మనం సాగు చేసుకోవచ్చు. కాకపోతే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరము ఒక 7 రకాలని, ఇంతకుముందు చెప్పిన 2 ప్రైవేట్ రకాలు, అదేవిధంగా 5 గవర్నమెంట్ రకాలని, మొత్తం 7 రకాలని బోనస్ కింద ప్రచురించడం జరిగింది. ఎందుకంటే ఈ రకాలకి మనకు నూక శాతం తక్కువగా ఉంటుంది, అదేవిధంగా అన్నం నాణ్యత కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ రకాలని మనకు ఎంపిక చేయడం జరిగింది. ఎప్పుడైతే మనం సన్నగింజ రకాలను పండిస్తూ ఉన్నామో, ఇప్పుడు గవర్నమెంటు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద కూడా ఈ సన్నగింజ రకాలని ఇస్తుంది కాబట్టి, మనకు సన్న బియ్యంని ఇస్తుంది కాబట్టి ఎక్కువ బియ్యం శాతం వచ్చినట్లయితే, ఎక్కువ బియ్యం శాతం అనగా ఒక క్వింటా ఒడ్లు గనక మనం మిల్లులో పట్టిస్తే 60 నుంచి 65% తగ్గకుండా బియ్యం వచ్చినట్లయితే మనకు రైతుకి ఎక్కువ బియ్యం నాణ్యత ఉండడం వలన ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పద్ధతిని, అదేవిధంగా ఆ నూక శాతాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ప్రభుత్వం అనేది ఈ 7 రకాలని ఎంపిక చేయడం జరిగింది. కాబట్టి రైతు సోదరులకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మధ్యకాలిక స్వల్పకాలిక రకాలు వేసుకునేటప్పుడు ఈసారి వర్షాలు ఇంకా లేట్ అయినాయి కాబట్టి డైరెక్టు సోయింగ్కి, అంటే దమ్ము చేసి నేరుగా వరి విత్తినట్లయితే మనకు తొందరగా వచ్చేస్తుంది పంట, ఒక 15 నుంచి 20 రోజులు కలిసి వస్తుంది. అదేవిధంగా డ్రమ్ సీడర్ ద్వారా వేసినప్పటికీ మనకు సేమ్ పద్ధతి కాబట్టి మనకు 24 గంటలు నానబెట్టి మనం డ్రమ్ సీడర్ ద్వారా వేసుకున్నట్లయితే కూడా కూలీల ఖర్చు సమస్య

0: తగ్గిపోతుంది. అదేవిధంగా పంట కూడా ఒక 15 నుంచి 20 రోజుల పాటు మనకు ముందుగా వచ్చే అవకాశం ఉంది.
1: అంటే ఇన్ని రకాలు చెప్పారు, బాగుంది. నారుమడి యాజమాన్యం రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ఎలా చేసుకుంటే వాళ్ళకి అభివృద్ధి బాగా వస్తుంది?
0: ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరైతే నారుమడులు వేసుకునే అవకాశం ఉందో ఆ రైతులు, వాటర్ మనకు సమృద్ధిగా ఉంది, వానాకాలం మనం గట్టెక్కే పరిస్థితి ఉంది, వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ మనకు పంట అనేది పండే అవకాశం ఉంది అని అనుకున్న రైతులు నారుమడి అనేది వేసుకుంటే వాళ్ళకి ఎట్లాంటి సమస్య ఉండదు. ఈ నారుమడి వేసుకునేటప్పుడు మనం దుక్కి అనేది క్రితం వేసిన పంటని అన్నీ మొలకెత్తే విధంగా మనం నారుమడిని తడిపి మొలకెత్తిన తర్వాత మురగదమ్ము చేసుకొని మనం 24 గంటలు మనం వడ్లని నీటిలో నానబెట్టి తర్వాత మండెగట్టి ఎప్పుడైతే మనకు మొలకలు 90% కంటే ఎక్కువ గింజలు మొలకెత్తినప్పుడు మనం నారుమడిలో పోసుకున్నట్లయితే నారు అనేది మనం ప్రతి గింజ నుంచి నారు అనేది ఏపుగా ఎస్టాబ్లిష్ అనగా మనకు మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏనుకునే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో సగం సగం మొలకలు వచ్చి సగం మొలకలు రాకుండా మనం నారుమడిలో చల్లినప్పుడు ఏమైతుందంటే మురిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రైతు సోదరులకు చెప్పేది ఏంటంటే 24 గంటలు నీటిలో నానబెట్టి అవసరమైతే కార్బండజిమ్ అనే పొడి మందును కూడా 1 లీటర్ నీటికి 2 నుంచి 3 గ్రాములు పొడి మందుని ఆ నీటిలో నానబెట్టే నీటిలో కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కూడా విత్తనం ద్వారా వ్యాపించే రోగాల నుంచి మనం విత్తనాన్ని రక్షించుకోవచ్చు. అదేవిధంగా మురగకుండా ఆ కుళ్ళుడు రోగం నుంచి, విత్తనం కుళ్ళే రోగం నుంచి కూడా కొంతవరకు రక్షించుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులకి మండె కట్టి 100 కంటే ఎక్కువ గింజలు ముక్కు బలిగి మొలకు వచ్చినప్పుడు మాత్రమే నారుమడిలో వెదజల్లుకొని మనం జాగ్రత్తగా నీళ్ళు అనేది కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. లేని పరిస్థితుల్లో మొలక దెబ్బతిని మురిగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నారుమడిలో ఈ రకమైన పద్ధతులు మొదటి దశలో పాటించాలి. తర్వాత 10 నుంచి 15 రోజుల వ్యవధిలో మనకు నారుమడిలో ఖచ్చితంగా మనం ఈ కార్బోఫిరాన్ గోళీలు అనేవి వేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఒకవేళ వేసుకునే పరిస్థితి లేకపోతే మనం నాట్లు వేసే వారం ముందు ఈ కార్బోఫిరాన్ 3G గోళీలు అనేవి కంపల్సరీ వేసుకోవాలి. లేకపోతే తర్వాత మనం పంటలో ప్రధాన పొలంలో నాటుకున్నప్పుడు మొదటి దశలో వచ్చే ఈ ఉల్లికోడు వచ్చే ప్రమాదం ఉంది. అదేవిధంగా నారుమడిలో కొంతవరకు, చాలా వరకు ఈసారి నారుమళ్ళు నారుమడిలోనే మనం మొగిపురుగుని గమనించడం జరిగింది. కాబట్టి ఈ మొగిపురుగు నుంచి కూడా రక్షించుకోవడం కోసం నారుమడిని మనం 15 రోజుల వ్యవధిలో లేదా 1 వారం ముందు పీకే ముందు లేదా మనం ఎప్పుడైతే ఉధృతి, కాండం తులుచు పురుగు ఉధృతి వచ్చింది అని గమనించి తొలి దశలో గమనించినప్పుడు కంపల్సరీ కార్బోఫిరాన్ గోళీలు ఎకరానికి సరిపడ నారుమడికి 650 నుంచి 700 గ్రాములు అనేది వేసుకున్నట్లయితే ఈ నారుమడిలో వచ్చే మొగి పురుగును కానీ లేకపోతే ఇంకా ఇతరతర సమస్యల నుంచి కానీ నారుమడిని రక్షించుకోవచ్చు.
1: అంటే నారుమడిలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నారుమడి అనేది బాగా అభివృద్ధి జరిగి రైతులు లాభం చేకూరే అవకాశం ఉందంటారు?
0: అవునండి.
1: అదేవిధంగా ఇప్పుడు నాట్లు వేసే విధానం కూడా తెలియజేస్తారు, ఎలా నాట్లు వేసుకుంటే వారికి మంచిగా దిగుబడి వస్తుంది?
0: ఇప్పుడున్న పరిస్థితుల్లో దీర్ఘకాలిక రకాలు ఎవరైతే నారుమళ్ళు పోసుకున్నారో రైతులు నాట్లు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నాట్లు వేసేటప్పుడు రైతు సోదరులకు చెప్పేది ఏంటంటే మురగదమ్ము చేసుకోవాలి. గడ్డి అనేది కంప్లీట్గా మురిగిన తర్వాతనే మనము ఈ నాట్లు వేసుకుంటే ఈ నారు అనేది ప్రధాన పొలంలో వేసుకున్నప్పుడు చచ్చిపోకుండా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా తొందరగా మనకు ఏనుకునే అవకాశం ఉంటుంది. దీనితో పాటు ప్రధాన పొలంలో రైతు సోదరులు వేసేటప్పుడు వానాకాలం వరి మనకు ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంది. సాధారణంగా వర్షాలు పడ్డప్పటికీ కొంచెం బాగా పంట అనేది ఏపుగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు నాట్లు వేసుకునేటప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు మురగదమ్ముతో పాటు నాట్లు వేసే సమయంలో తప్పనిసరిగా విధిగా మనకు పురుగు మందులు, అదేవిధంగా తెగుళ్ళ మందులు, వరి పంట బాగా పిలకలు కట్టే సమయంలో, అదేవిధంగా ఈనే సమయంలో పురుగులు తెగుళ్ళ మందులు మనం మంచిగా కొట్టుకోవాల్సిన అవసరం ఉండేటట్లు చేసుకొని వేసుకోవాలి. దానికోసం ఏం చేయాలంటే ప్రతి 2 మీటర్ల

0: పొలానికి 20 సెంటీమీటర్లు మనకు కాలిబాటలు తీసుకున్నట్లయితే మనకు తర్వాత వచ్చే పురుగుల తెగుళ్ల ఉధృతికి పురుగు మందులు తెగుళ్ల మందులు మంచిగా పిచికారీ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వానాకాలం మనకు పాంపొడ తెగులు, అదేవిధంగా దోమ ఉధృతి, ఇవి పొట్టకుళ్ళు తెగులు, ఇవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దోమ అనేది మనకు మొదళ్ళ దగ్గర ఉండుకుంటూ కాండాన్ని నుంచి మనకు రసాన్ని పీల్చి పూర్తిగా దుబ్బు ఎండిపోయేటట్టు చేస్తుంది. కాబట్టి ఆ సమయంలో మనం దుబ్బుల మీద పడేటట్టు మందు కొట్టే ఆవశ్యకత ఉంది. దీనికోసం మనము నాట్లు వేసేటప్పుడే ముందు కాలుబాటలు తీసుకున్నట్లయితే మనకు తూర్పు పడమర ఈ కాలిబాటలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తూర్పు పడమర తీసుకున్నట్లయితే మనకు ఏమవుతుందంటే గాలి వెలుతురు మంచిగా పంటకు సోకి ఈ కొంతవరకు పురుగుల తెగుళ్ళ నుంచి రక్షించుకునే అవకాశం ఉంది. దీనితో పాటు పురుగుల తెగుళ్ళు వచ్చినప్పటికీ పురుగు మందులు తెగుళ్ళ మందులు మంచిగా మనకు సమృద్ధిగా పిచికారీ చేసుకోవడానికి, మొదళ్ళ దగ్గర పడేటట్టు పిచికారీ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి నాట్లు వేసుకునే రైతులు తప్పనిసరిగా విధిగా వానాకాలం వరిలో ఈ కాలిబాటలు అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది.
1: అదేవిధంగా ఇప్పుడు కలుపు యాజమాన్యం ఎలా చేపట్టాలి, రైతులు ఎలా చేపడితే వారికి బాగుంటుంది ఈ పరిస్థితులలో?
0: రైతు సోదరులు వేసిన మనకు నాట్లు వేసిన 2వ రోజు లేదా 3వ రోజు బురద పదను ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మనకు అరెస్ట్రాంగ్ అనే మందు ఇసుకలో కలిపి 4 కిలోలు ఎకరానికి చల్లుకుంటున్నారు. అది తప్పనిసరిగా విధిగా పాటిస్తున్నారు. దీనివలన ఏమవుతుందంటే ఫస్ట్ 10 రోజుల్లో వచ్చే కలుపు అనేది రాకుండా ఉండే అవకాశం ఉంది. ఈ కలుపు మందుని చల్లుకునేటప్పుడు కంపల్సరీ మనం బురద పదంలో చల్లుకోవాలి. బురద పదంలో చల్లుకొని 24 గంటల తర్వాత పల్సగా నీటిని పెట్టి దాని తర్వాత ఇంకొక 24 గంటలు పెట్టిన నీటిని ఏ మడిలో ఆ మడిలోనే ఇంకిపోయేటట్లు చేసి మనకు ఆ కలుపు మందు అనేది సమృద్ధిగా పనిచేసేటట్టు చేసుకోవాలి. లేకపోతే ఎక్కువ నీళ్లు ఉన్నప్పుడు ఈ కలుపు మందు చల్లినట్లయితే పలసగా అయిపోయి మనకు ఈ కలుపు మందు పనిచేసే పరిస్థితి ఉండదు. కాబట్టి మొదటి దశలో నాటేసిన 2వ రోజు లేదా 3వ రోజు రైతు సోదరులు ఎకరాకి 4 కిలోల అరెస్ట్రాంగ్ అనే మందు. ఈ మందు కాంబినేషన్ ఏంటంటే పిట్లాక్లోర్, అదేవిధంగా బెన్ సల్ఫ్రన్ మిథైల్ అనే కాంబినేషన్ ఉంటుంది. ఇది ఎకరానికి 4 కిలోలు చల్లుకున్నట్లయితే మొదటి 10 రోజుల్లో వచ్చే కలుపుని నివారించుకోవచ్చు. అదేవిధంగా ఆ మందుని చల్లుకునే పరిస్థితి లేనప్పుడు, ఎందుకంటే కొన్ని పొలాలు మనకు వానాకాలంలో నీటిని మనం కంట్రోల్ చేయలేం, నీళ్లు కంటిన్యూస్గా పోతూనే ఉంటాయి. కాబట్టి అట్లాంటి పరిస్థితిలో ఈ కలుపు మందు చల్లినా మనకు ఉపయోగం ఉండదు అని అనుకున్నప్పుడు 25 రోజుల మధ్యన మనకు వచ్చే 2 లేదా 3 ఆకుల దశలో కలుపు ఉన్నప్పుడు ఆ కలుపుని కూడా మనం నివారించుకోవడం కోసం మనకు మార్కెట్లో 3-4 రకాల మందులు ఉన్నాయి, మంచిగా పనిచేసే మందులు. దాంట్లో ఇప్పుడు ఎక్కువగా విరివిగా రైతు సోదరులు వాడే మందు ఏంటంటే కౌన్సిల్ యాక్ట్ ప్లస్ నామినీ గోల్డ్, ఈ 2 కాంబినేషన్ని కలిపి రైతులు వాడుతున్నారు. బురద పదను ఉన్నప్పుడు ఈ మందుని కలిపి ఎకరాకి మనకు నామినీ గోల్డ్ అయితే 100 ఎంఎల్, అదేవిధంగా కౌన్సిల్ యాక్ట్ అయితే 80 నుంచి 90 ఎంఎల్ కలిపి పిచికారీ చేసుకున్నప్పుడు, ఈ 2 రకాల మందులు కలిపి పిచికారీ చేసుకున్నప్పుడు ఓన్లీ వరి పంట తప్ప మిగతా అన్ని రకాల గడ్డి జాతి మొక్కలు కానీ, అదేవిధంగా వెడల్పాటి కలుపు ఆకులున్న కలుపు మొక్కలు కానీ, అన్ని రకాల కలుపు మొక్కలు ఈ 2 రకాల కాంబినేషన్తో మంచిగా కంట్రోల్ అవుతున్నాయి. కాబట్టి రైతు సోదరులు ఈ మొదటి దశలో నేను ఇంతకుముందు చెప్పిన రెస్ట్రాంగ్ అనే ఆ గోళీల్ని 4 కిలోలు ఎకరానికి 20-25 రోజుల వ్యవధిలో పిలకలు చేసే టైంలో అయితే ఈ కౌన్సిల్ యాక్టు నామినీ గోల్డ్ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వరిలో కలుపు యాజమాన్యాన్ని మనం సమగ్రవంతంగా నిర్మూలించుకోవచ్చు.
1: ఇంతవరకు వానాకాలం వరిలో యాజమాన్య పద్ధతుల గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరి విభాగం శాస్త్రవేత్త డాక్టర్ పి గోన్యా నాయక్ గారు మా రైతు సోదరు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు వానాకాలం వరి సాగులో రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతులు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి గోన్యా నాయక్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజమోహన్.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి.

0: ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
1: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
0: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమంలో ఇప్పుడు విన్నాం బెండ సాగులో అనుభవాలు. హన్మకొండ జిల్లా అయనవోలు మండలం మరియపురం గ్రామ రైతు కత్తుల రామచంద్రం గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజమోహన్.
3: నమస్కారం అండి. కత్తుల రామచంద్రం గారు, మీరు ఈ బెండ సాగు చేస్తా ఉన్నారు కదా, ఎంతకాలం నుండి చేస్తా ఉన్నారు?
4: 2 నెలలు
3: అవుతుంది. ఈ బెండ వేసుకోవాలంటే భూమిని ఎట్లా చేసుకున్నారు మీరు? నేల
4: భూమి మంచి ఎండాకాలం దుక్కి దాడిపి దున్ని ఎండాక పెడతాం.
3: ఇప్పుడు మీకు నీరు సౌకర్యం ఉందా? మంచిగా
4: ఉన్నాయి,
3: అందుకే ఇప్పుడు మీకు ఖాత వస్తుంది.
4: నీళ్ళు ఉన్నాయి
3: చాలా మందికి. ఇప్పుడు వర్షాలు లేక పంటలు లేవు కదా, ఎక్కువ
4: లేవు.
3: మరి మీకు నీటి సౌకర్యం బెండ వేశారు,
4: నీళ్ళు ఉన్నాయి.
3: ఈ బెండ ఏ రకం మీద వేసింది?
4: సాయంకాలం
3: బాగా వస్తుంది, దిగుబడి
4: మంచిగా వస్తుంది.
3: ఎన్ని సంవత్సరాలు పండిస్తున్నారు ఇది మీరు?
4: 3 సంవత్సరాలు
3: అవుతుంది. దిగుబడి ఎంత వస్తుంటుంది ఇది మీకు?
4: దిగుబడి అంటే చెప్పలేము, దీనికి రేట్ బట్టి చెప్పలేము.
3: ఎంత వేసారు మీరు ఇది?
4: 10 క్వింటాలు.
3: 10 క్వింటాలు బెండ వేశారు. ఇంకేమైనా కూరగాయలు వేశారు బెండతో పాటు?
4: గోడి కూడా వేసాం.
3: ఎక్కడ ఉండేది?
4: అటు
3: గూర్చి కూడా అక్కడ ఉండేది. ఇది బెండ. అంటే ఎన్ని రోజులకు మీకు పూతకు వచ్చింది?
4: 45 రోజులు. 45 రోజులకు కాపాడుతుంది.
3: 45 రోజులకు వస్తుందా?
4: వస్తుంది.
3: అంటే ఇందులో కలుపు నివారణ ఎట్లా చేసుకుంటాం?
4: కలుపు గడ్డి మందు ఉంది.
3: గడ్డి మందు కొడితే సరిపోతుంది.
4: కలవచ్చు, కలవపోవచ్చు, గడ్డి మందు కొడితే సరిపోతుంది.
3: నేను నీరు ఎట్లా పెడతా ఉండాలి దీనికి?
4: నీళ్లు 3 రోజులకు తడి కడతానే ఉండాలి. 3 రోజులకు మందు కొట్టాలి, 3 రోజులు నీళ్ళు కట్టాలి.
3: దీనికి ఎరువులు ఎట్లా వాడుతూ ఉంటారు మీరు? 2 రోజులకు వేయాలి.
4: పిండి వేసే అవసరం లేదు. బలం పోయేది,
3: బలం భూమి అంతే, దీనికి ఏం అవసరం లేదు. గడ్డి మందు
4: పెరిగిపోద్ది బాగా, పిండి అయితే పెరిగిపోతుంది.
3: ఏమి
4: భూమి మామూలుగా భూమి అయితే 20-20 ఊరే కలిపి వేసుకోవాలి. కూర మాలు వేసుకోవాలి.
3: మీకు ఏం అవసరం లేదు, అది మీకు బలం ఉంది.
4: బలం
3: పశువుల పెంటలు వాడతారు భూమి?
4: పశువుల పెంట కూడా పోయాలి.
3: పోస్తారా మీరు?
4: పోస్తా. పోతే మంచిగా పోసుకుంటే
3: మీకు ఎలాంటి వస్తూ ఉంటాయి? కీడ పీడలు కానీ, కీటకాలు కానీ?
4: పురుగులే అంత, రెప్పల పురుగు. పురుగు రెప్పల పురుగు ఈ కోరా కొడితే పోతాయి.
3: కాయ 8 రోజులకు వస్తుంది మీకు?
4: కాయ 45 రోజులు తెంపుతాం.
3: 45 రోజులు మొదటి ఖాత వస్తుంది. అంటే ఎన్ని రోజుకు ఒకసారి తెంపుతారు? 2 రోజులకు.
4: దినం తప్పించి దినమే,
3: దినం తప్పించి దినం తెంపుతా ఉండాల్సిందే.
4: ఒక్కరోజు తప్పి ఒక్కరోజు
3: తెంపకపోతే ముదిరిపోతుంది.
4: ముదిరిపోతాయి, పనికిరావు, కాయ పనికిరావు.
3: అంతేనా?
4: దుండలేదు.
3: ఎంత వస్తుంది తెంపినప్పుడల్లా మీకు?
4: ఏమన్నా రేటు బట్టి చెప్పలేము.
3: అంటే ఎన్ని ఎంత ఎన్ని
4: 4 బస్తాలు?
3: 4 బస్తాలు వస్తుందా?
4: 10 క్వింటాలు.
3: 10 క్వింటాలు 4 బస్తాలు దినం తప్పి దినం వస్తా ఉంటాయి. మీకు ఏ రేటు ఉంటే లాభదాయకం రైతుకు? ఈ బెండ
4: 400 అమ్ముతుంది. అడగలేదు. బస్తాకు 400 అమ్మాలి.
3: బస్తాకు 400. ఎన్ని కిలోలు ఉంటుంది బస్తా ఒకటి?
4: 20 కిలోలు ఉంటుంది.
3: 20 కిలోలు ఉంటే 400 వస్తే మీకు
4: నష్టం ఏమి లేదు.
3: రోజు దినం 3-4 బస్తాలు వస్తాయి.
4: 4 వందలు వస్తాయి.
3: అట్లా ఎన్ని రోజులు వస్తుంది మీకు?
4: అసలు మనకు వెళ్తే 2 నెలలు వెళ్తే 60 కోతలు నింపుతాం.
3: 60 కోతలు వస్తుంది.
4: 60 కోతలు నింపుతాం. ఒక రేట్ లేకుండా తీసేసుకోవచ్చు. ఇక రేట్ ఉంటే ఉంచుకోవాలి.
3: ఇంకా ఎక్కువ రోజు కూడా వస్తుందా? అంతేనా?
4: ఎంతకంటే ఎక్కువ కాయ 60 కోతల కంటే ఎక్కువ దింపలేము.
3: అంటే మీరు విత్తనం కూడా తయారు చేసుకుంటారు? ఇది
4: లేదు, మన గాయ మళ్ళీ సీడ్ తెచ్చుకో.
3: మళ్ళీ సీడ్ తెచ్చుకొని పెట్టుకోవాల్సిందే. మీరు విత్తనం తయారు చేయడానికి ఉండదు.
4: ఉండదు, కాయ తక్కువ వస్తాయి కాపు.
3: ఈ బెండ తర్వాత ఏమి ఇస్తారు మళ్ళా?
4: ఇప్పుడు ఈ బెండ తర్వాత మళ్ళీ కాలిఫ్లవర్ పెట్టాలి.
3: ఇట్లా కూరగాయలు ఒక దాని తర్వాత కూడా పెడతానే ఉంటారు.
4: అటు పెడతానే ఉంటారు.
3: కాలిఫ్లవర్ ఎప్పుడు పెడతారు?
4: ఇప్పుడు పెట్టాలి, ఇలా దీని అడిగి పెట్టాలి. రేపు 2 రోజులు కొట్టించి పెడతా. 4-6 రోజులు ఇది అడిగిన పెడతా.
3: ఇప్పుడు గోర్చి కూడా పెట్టామన్నారు కదా, అక్కడ కనబడేది. అది ఎప్పుడు పెట్టారు మీరు? అది
4: అది అప్పుడు మేల పెట్టాం.
3: ఇప్పుడు ఖాతకు వచ్చింది. అది
4: తెంపుడు అయిపోతాం. చేను కూడా దగ్గర పడదాం.
3: ఎన్ని రోజులు వస్తుంది? అది ఇంత ఖాత వస్తుంది.
4: 45 రోజులకు వస్తుంది కూడా.
3: అది కూడా ఈ బెండతో పాటు 45 రోజులకు వస్తుంది.
4: వస్తుంది.
3: అక్క కోసినప్పుడు ఎంత వస్తుంది? అది
4: తక్కువనే రేటు, అది చెప్పలేము. దానిగా
3: గోర్చి కూడా మందులు కొడతారా?
4: మందులు లేదా?
3: సరే, మంచిదండి. చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలండి.
2: మీరింతవరకు బెండ సాగులో అనుభవాలు హన్మకొండ జిల్లా అయనవోలు మండలం మరియపురం గ్రామ రైతు కత్తుల రామచంద్రం గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజమోహన్.

ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:45 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: మహాభాగ్యమంటారు. అలాంటి ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలని అమలు చేస్తుంది. ముఖ్యంగా పేద ప్రజల ఆరోగ్య సంరక్షణతో పాటు ఆరోగ్య అవగాహన కల్పించడం కోసం కూడా అనేక కార్యక్రమాలని చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఈ కార్యక్రమంలో భాగంగా ఏ రకమైన సేవలు ఏ వర్గాల ప్రజలకు అందుతున్నాయి, ఆ వివరాలు పంచుకునేందుకు ఇప్పుడు మన స్టూడియోలో ఆదిలాబాద్ జిల్లా వ్యాధి నిరోధక టీకా అధికారి, అలాగే రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమ అధికారి డాక్టర్ వైసి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ శ్రీనివాస్ గారు.
1: నమస్తే అండి.
0: ముందుగా ఈ రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమం యొక్క ఉద్దేశము, ఇది ఎప్పుడు ప్రారంభమైంది, ఆ వివరాలు చెప్తారా?
1: ముందుగా శ్రోతలకి నమస్కారాలు. ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం అనేది మనకు నేషనల్ హెల్త్ మిషన్ కింద 2016లో ప్రారంభమైంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 0 to 18 ఇయర్స్ పిల్లలకి స్క్రీనింగ్ చేయడం, ఒకవేళ అక్కడే అవసరమైతే అక్కడే ట్రీట్మెంట్ చేయడం, లేదా ట్రీట్మెంట్ కానటువంటి రెఫరల్ చేసి రెఫరల్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం, ట్రీట్మెంట్ అయిన వాటికి ఫాలోఅప్ చేయడం, తర్వాత ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి హెల్త్ గురించి

0: వాహనం ఇవ్వడం కూడా జరుగుతుందన్నమాట. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
1: అయితే ఇప్పుడు ఇందులో భాగంగా అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 18 సంవత్సరాల లోపు బాలబాలికలు లేదా యువతి యువకులకు ఆరోగ్య పరీక్షలు చేస్తామంటున్నారు కదా, ఏ అంశాల్లో పరీక్షలు నిర్వహిస్తుంటారు?
0: మనకు ఇక్కడ దాదాపు 0 to 5 years వరకు అంగన్వాడీ సెంటర్స్లో మనం చూస్తాము. 5 ఇయర్స్ దాటిన వాళ్ళకి మనకు స్కూళ్ళల్లో హాస్టల్స్లో ఉంటారు కాబట్టి స్కూల్స్ హాస్టల్స్ కూడా స్క్రీనింగ్ చేస్తాము. తర్వాత జూనియర్ కాలేజెస్లో కూడా మనకు 18 ఇయర్స్ వరకు మనము స్క్రీనింగ్ చేస్తాం. దీంట్లో భాగంగా మనము 4 Ds ఐడెంటిఫికేషన్ చేస్తాం. 4 Ds అంటే 1 బర్త్ డిఫెక్ట్స్, పుట్టినప్పుడు ఉండే లోపాల గురించి. 2 డిసీజెస్, 2D వచ్చి డిసీజెస్, వాళ్ళకి వచ్చే చిన్నపాటి రోగాలు లేదా దీర్ఘకాలిక రోగాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా స్క్రీనింగ్ చేస్తాం. 3 డెఫిషియన్సీస్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, పోషకాహారాల లోపాలు, వీటిని మనం స్క్రీనింగ్ చేస్తాం. 4 వచ్చి డిలేస్, డెవలప్మెంటల్ డిలేస్, అంటే పిల్లలలో ఎదుగుదలకు సంబంధించిన లోపాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా మనం గుర్తిస్తాం అన్నమాట. సో ఇలా గుర్తించిన వాటిని మనం అక్కడే, కొన్నిటికి డిసీజెస్ ఉన్నాయి, చిన్న చిన్న రోగాలు ఉన్నాయి, వాటిని మాత్రం మనం అక్కడే ట్రీట్మెంట్ చేస్తాం. లేదు ట్రీట్మెంట్ కానట్టువి, దీర్ఘకాలిక రోగాలు ఉన్నట్టువి మనం రెఫర్ చేసుకుంటాం. ఆ రెఫరల్కి మనకు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని రిమ్స్లో ఉంది మనకు, అక్కడ రెఫర్ చేసి. సో అక్కడ మనకు స్పెషాలిటీస్ ఉన్నాయి, కొన్ని స్పెషాలిటీస్, ఆ స్పెషాలిటీస్ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించి తర్వాత ఫాలోఅప్ చేస్తాం అన్నమాట. అలాగే డెఫిషియన్సీస్ కూడా, డెలీస్ కూడా అలాగే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం.
1: అయితే ఇప్పుడు ఇన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు, ఈ క్రమంలో పనిచేయడానికి వనరులు, సిబ్బంది ఏ రకంగా ఉన్నారు?
0: మనకు దాదాపు ఆదిలాబాద్లో 8 teams ఉన్నాయి దీనికి సంబంధించి. ఒక్కొక్క టీంలో మనకు 2 ఆయుష్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు, ఒక స్టాఫ్ నర్స్ కానీ ఏఎన్ఎం కానీ ఉంటారు, ఒక ఫార్మసిస్ట్ ఉంటారు. వాళ్ళకి ఒక వెహికల్ ఉంటుంది, బొలెరో వెహికల్, దాంట్లో వాళ్ళు మెడిసిన్ అవన్నీ పెట్టుకొని ముందుగానే చేసుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారం అంగన్వాడీ సెంటర్కి కానీ లేకపోతే స్కూల్కి కానీ వెళ్ళి స్క్రీనింగ్ చేసి, పోర్టల్ ఉంటుంది దీంట్లో, నేషనల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన RBSK పోర్టల్ ఉంది, దాంట్లో ఎంట్రీ చేసి ఈ వివరాలన్నీ దాంట్లో నమోదు చేస్తారు.
1: అయితే ఇప్పుడు ఈ పరీక్షలే కాకుండా ఆరోగ్య అవగాహన కార్యక్రమాలని కూడా చేపడతామంటున్నారు కదా ఈ కార్యక్రమంలో భాగంగా, ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఈ అవగాహన కార్యక్రమాలని నిర్వహించింది?
0: ముందుగా చెప్పినట్టుగా మనం అంగన్వాడీ సెంటర్స్, స్కూల్స్ అండ్ కాలేజెస్, అంగన్వాడీ మనకు దాదాపు 1270 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి, 1316 స్కూల్స్ ఉన్నాయి, 24 కాలేజెస్ ఉన్నాయి. మనకు ఈ టార్గెట్ గ్రూప్ దాదాపు 193,656 మంది మనకు ఉన్నారు. సో ఫస్ట్ మనం అంగన్వాడీ సెంటర్స్ లో చూసుకుంటే అక్కడ 0 to 5 years చిల్డ్రన్స్ కి సంవత్సరానికి 2 స్క్రీనింగ్ చేసుకుంటాం. సో మిగతా స్కూల్స్ కాలేజెస్ లో సంవత్సరానికి 1 స్క్రీనింగ్ చేసుకుంటాం. సో ముందుగానే నెలకి నెక్స్ట్ మంత్ యాక్షన్ ప్లాన్ ఈ మంత్ చేసుకొని, సో నెక్స్ట్ మంత్ ఎక్కడెక్కడ వెళ్ళాలి, అంగన్వాడీ వెళ్ళాలా, స్కూల్ వెళ్ళాలా అనేది నమోదు చేసుకొని, సో అక్కడికి వెళ్ళి స్క్రీనింగ్ అనేది మనం క్యారీ చేసుకుంటాం. సో దాంట్లో ఐడెంటిఫై అయినట్టు మిగతా ఇంత ముందుగానే చెప్పినట్టుగా మనం రెఫరల్ సిస్టమ్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకుంటాం.
1: అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు, ఇప్పుడు 4 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పినారు మనం మొదట్లో మాట్లాడుతున్నప్పుడు, ఎక్కువగా దేనికి సంబంధించిన లోపాలు లేదా దేనికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా మీ దృష్టికి వచ్చినాయి, వాటికి ఏ రకమైన చికిత్సలు అందజేసారు?
0: మనకు బర్త్ డిఫెక్ట్స్ అంటే అంగన్వాడీలో 0 to 5 years స్క్రీనింగ్ చేసుకున్నప్పుడు బర్త్ డిఫెక్ట్స్ మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాంట్లో కూడా మనకు కంజెనిటల్ హార్ట్ డిసీజెస్, హార్ట్కి సంబంధించిన వ్యాధులు అంటే హార్ట్లో హోల్ కావచ్చు లేకపోతే సెప్టల్ డిఫెక్ట్స్ కావచ్చు, ఇవి మనకు ఎక్కువగా మనకు తారసపడుతున్నాయి. దాన్ని మనం ఐడెంటిఫై చేసుకుని ఇప్పుడు డయస్లో మనం సంవత్సరానికి 2 కానీ 3 కానీ అంటే కేసెస్ లోడ్ని బట్టి మనకు ప్యానల్స్ ఉంటాయి, హాస్పిటల్ ప్యానల్స్ ఉంటాయి, అక్కడి నుంచి వాళ్ళని పిలిపించి చిల్డ్రన్ కార్డియాలజిస్ట్ని పిలిపించి మనం స్క్రీనింగ్ చేయించి ఎవరెవరికైతే సర్జరీ అవసరం ఉంటుందో వాళ్ళకి ఆ హాస్పిటల్లో ఉచితంగా సర్జరీలు చేపిస్తున్నాం. అలాగే మెడిసిన్ ద్వారా తగ్గేటివి కూడా కొన్ని ఉంటాయి, సో దాన్ని మెడిసిన్ ద్వారా కూడా మనకు ట్రీట్మెంట్ ఇచ్చి ఫాలోఅప్ చేసుకుని వాటిని తగ్గిస్తున్నాం. నెక్స్ట్ దీంట్లో దాదాపు మనకు క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే గ్రహణం మొర్రి అంటారు, సో అవి కూడా మనకు ఐడెంటిఫై అవుతున్నాయి. వాటిని మనకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్యానెల్ డాక్టర్స్ తోటి పిలిపించుకొని ఇక్కడ క్యాంప్స్ పెట్టుకొని ఐడెంటిఫై చేసి సర్జరీ ప్లాన్ చేసుకుని సర్జరీ ద్వారా కరెక్షన్ చేస్తున్నాం. ఆ లిప్స్ అతికించి లోపల ప్యాలెట్ కూడా అతికించి ఇవి అలాగే వదిలేస్తే మనకు ఏమవుతాయి అంటే పిల్లలు మాట్లాడలేరు, శ్వాసకోశ సంబంధ

0: వ్యాధులు వస్తాయి, మంచిగా మాటలు డెవలప్ కావు, ఇవన్నీ డిఫెక్ట్స్ ఉంటాయి. ఇవి మనం ఎర్లీగా క్లోజ్ చేసుకుంటే ఇవన్నిటిని మనం నివారించుకోవచ్చు. తర్వాత మనకు క్లబ్ ఫుట్ అంటే పిల్లల్లో కాలు వంకర, పుట్టగానే వంకరలు ఉంటాయి, సో అది క్లబ్ ఫుట్ అంటాం. సో అవి కూడా మనకు కేసెస్ వస్తున్నాయి, వాటిని కూడా మనం ఆర్థోపెడిషన్ ద్వారా ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. అలాగే డెఫ్నెస్ కావచ్చు, క్యాట్రాక్ట్ కావచ్చు, పుట్టు మూగ గుడ్డి వీళ్ళు కూడా మనం ఐడెంటిఫై చేసి చేస్తున్నాం. అలాగే డౌన్ సిండ్రోమ్ ఉండొచ్చు పిల్లల్లో, కొంతమంది హైపోస్పీడియాసిస్ అంటే మూత్రనాళం పైన కానీ కింద కానీ ఉండొచ్చు, వాటిని కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అలాగే కొంతమంది పిల్లల్లో ఇంపర్ఫరేట్ యానస్ అంటే యానస్ డెవలప్ కాదు, సో దాన్ని కూడా ఐడెంటిఫై చేసి సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇవి బర్త్ డిఫెక్ట్స్. నెక్స్ట్ డిసీజెస్ కింద వచ్చేటప్పటికి మనకు రుమటాయిడ్ హార్ట్ డిసీజ్ కావచ్చు, ఎపిలెప్సీ కావచ్చు, ఆస్తమా పుట్టినప్పటి నుంచి వచ్చే ఆస్తమా కావచ్చు, థలసేమియా, హీమోఫీలియా, సికిల్ సెల్ డిసీజెస్, టైప్ 1 డయాబెటీస్, పుట్టగానే మనకు షుగర్తో పుడతారు వాళ్ళు, షుగర్ వ్యాధితో పుడతారు, సో ఆ టైప్ 1 డయాబెటీస్. తర్వాత కిడ్నీ డిసీజెస్ కూడా మనకు ఏమన్నా క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. అలాగే పిల్లల్లో వచ్చేటటువంటి టీబీ కానీ పుట్టిన తర్వాత హెచ్ఐవి ఇవన్నీ కూడా మనం డిసీజెస్ కింద ఐడెంటిఫై చేసి వాటికి కూడా తగిన విధంగా ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి మనకు డెఫిషియన్సీస్ అంటే పోషకాహార లోపాలు అన్నమాట. దీంట్లో మనకు సెవియర్ అక్యూట్ మాల్న్యూట్రిషన్ అని ఉంటుంది, మోడరేట్ అక్యూట్ మాల్న్యూట్రిషన్, వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళని న్యూట్రిషనల్ రీహాబిలిటేషన్ సెంటర్ అని మనకు రిమ్స్లో ఉంది, సో అక్కడ సివియర్ అక్యూట్ మాల్న్యూట్రిషన్ వాళ్ళని తీసుకొచ్చి ఎన్ఆర్సీలో అడ్మిట్ చేయించి వాళ్ళకి 14 రోజులు స్పెషల్ ఫుడ్ ఇస్తాం మనం. 14 రోజులు ఉంచుకొని స్పెషల్ ఫుడ్ ఇస్తాం. అక్కడ ఉన్నదానికి ఒకరికి రోజుకి 100 రూపాయలు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 14 రోజుల తర్వాత కొంచెం వాళ్ళు వెయిట్ గెయిన్ అయిన తర్వాత మనం డిశ్చార్జ్ చేసి నెక్స్ట్ ఫాలోఅప్ ఏమి ఫుడ్ ఇవ్వాలి, ఎలా చేయాలి అనేది కూడా మనం చెప్పి పంపించడం జరుగుతుంది. అలాగే అనీమియా రక్తహీనత కూడా ఐడెంటిఫై చేసుకొని, సో వాళ్ళకి ఎక్కువ రక్తహీనత ఉంటే ఇమీడియట్ గా రిమ్స్ కి తీసుకొచ్చేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయిస్తాం, లేదా మోడరేట్ గా ఏమైనా ఉంటే టాబ్లెట్స్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇచ్చుకుంటూ మనం ట్రీట్ చేసుకుంటాం. అలాగే విటమిన్ ఏ డెఫిషియన్సీ, అలాగే విటమిన్ డి డెఫిషియన్సీస్, అయోడిన్ డెఫిషియన్సీ ఇవన్నీ కూడా మనం పోషకాహార లోపాలలో చూస్తాం. ఇక 4వది వచ్చి డెవలప్మెంటల్ డిలేస్, డిజబిలిటీస్ అంటే ఎదుగుదల లోపాలు అన్నమాట. కొంతమంది ఇంకా సరిగా కూర్చోలేరు, నడవలేరు, అట్లా వాళ్ళని ఐడెంటిఫై చేసి మోటార్ డిసీజెస్ ఏమైనా ఉంటాయి, మోటార్ డిలేస్ ఉంటుంది, కొంతమందికి స్పీచ్ సరిగా రాకపోవచ్చు, కొంతమందికి సరిగా కాగ్నిషన్ డెఫిషియన్సీ అంటాం, అంటే మనం దాన్ని జడ్జ్ చేయలేం ఈ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది అనేది జడ్జ్ చేయలేం, అది కూడా డెవలప్మెంటల్ డిలేస్ కిందకే వస్తుంది. కొంతమంది పుట్టుకతోనే మూగా చెవి గుడ్డితో పుడతారు, దాన్ని ఆటిజం అంటాం, మాటలు రాకపోవడం, వాళ్ళకి స్పీచ్ థెరపీ ఇవ్వడం చేయొచ్చు. అలాగే ADHD, కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉంటారు పిల్లలు, ఒక చోట కూర్చోలేరే అక్కడ ఇక్కడ ఎగురుతా తిరుగుతూ ఉంటారు, అది కూడా ఒక డెవలప్మెంటల్ డిలే కిందకే వస్తుంది. సో తర్వాత నెక్స్ట్ సెరిబ్రల్ పాలసీ అనేది కూడా ఒక డెవలప్మెంటల్ డిలే, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఉండదు, ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి వీళ్ళకి తగిన విధంగా గైడెన్స్ ఇచ్చి తీసుకొచ్చి రెఫరల్ చేసి ఎవరి దగ్గర అయితే బాగుంటుందో వారి ద్వారా మనం ట్రీట్మెంట్ ఇప్పించి సరి చేయడం జరుగుతుంది. తర్వాత వీళ్ళని ఫాలోఅప్ కూడా మనం చేయడం జరుగుతుంది అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఇది 2016లో ఈ కార్యక్రమం మొదలైంది, అప్పటి నుంచి కొనసాగుతూ ఉన్నది కదా, మరి దీనికి ఏమైనా నిర్దిష్టమైన కాల పరిమితి, నిర్దిష్టమైన లక్ష్యాలు అట్లా ఏమైనా ఉన్నాయా? ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందా?
0: ఇది నిరంతరంగా కొనసాగుతుంది ఇప్పటివరకు అయితే, ప్రస్తుతానికి అప్పటి నుంచి మనకు కొనసాగుతూనే ఉంది. మనం ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం, పిల్లల్ని ఐడెంటిఫై చేస్తున్నాం, ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటున్నాం, భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని ఆశిస్తున్నాం, ఎందుకంటే చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఇది.
1: అయితే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఇన్ని రకాల వ్యాధులకు సంబంధించి ప్రస్తావిస్తూ వివరాలు చెప్పినాయి కదా, కొంచెం మన ఆదిలాబాద్ మిగతా ప్రాంతాలు మిగతా జిల్లాలతో పోలిస్తే కొంత గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉన్న జిల్లా. ఇక్కడ గిరిజన ప్రాంతంలో ప్రధానంగా సికిల్ సెల్ కానీ ఎనీమియా రక్తహీనత లాంటి సమస్యలను ఎక్కువగా గుర్తించింది కదా, అక్కడ ఆ ప్రాంతాల్లో ఏమైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ కార్యక్రమం ద్వారా అక్కడి ప్రజల్లో అవగాహన ఇవ్వడం కానీ ఆరోగ్య సేవలు అందించడం కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయి?
0: కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. హెల్త్ గురించి ఎక్కువ అవగాహన లేకపోవడం, ఇప్పటికీ కూడా కొంతమంది గ్రహణం మరి వచ్చిన వాళ్ళని మేము తీసుకెళ్లి ఆపరేషన్ చేస్తానంటే చాలా మంది వెనకాడే పరిస్థితి ఉంది, అది దేవుడిచ్చిన ఇది, దాన్ని మనం కరెక్ట్ చేస్తే మంచిది కాదు, మా ఇంటికి మంచిది కాదు అనేటటువంటివి కూడా ఉన్నాయి చాలా మంది. అయినా

0: అని వాళ్ళని ప్రత్యేకించి వాళ్ళకి మనం ఐఈసీ యాక్టివిటీ ద్వారా వాళ్ళలో అవగాహన కల్పించి మరీ చేపిస్తున్నాం. అలాగే కొంతమంది హార్ట్ డిజీజెస్ కూడా ఐడెంటిఫై అయిన తర్వాత కూడా వాళ్ళు ఎటు పోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి అవగాహన కల్పించి చేయిస్తున్నాం. అలాగే మేము హైదరాబాద్ పోలేము, చేయించుకోలేము, మా దగ్గర అంత సొమ్ము లేదు అన్న వాళ్ళకు కూడా మనం ఎంతో కొంత ఆర్థిక సాయం ఇచ్చి కూడా చేయించగలుగుతున్నాం. ఉంది, మీరు అన్నట్టు అవగాహన లేమి అనేది ఉంది, దాన్ని కూడా మనం మన టీమ్స్ వాళ్ళకి చక్కగా అవగాహన కల్పించడానికి అన్ని వసతులు ఉన్నాయి చేస్తున్నారు.
1: చాలా సంతోషం శ్రీనివాస్ గారు. ముఖ్యంగా ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ద్వారా ఒక పక్క ఆరోగ్య సేవలను అందిస్తూ మరోపక్క ఆరోగ్య అవగాహనను పెంపొందిస్తూ ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకం ప్రారంభించబడిందో ఆ ఉద్దేశాలను లక్ష్యాలను నెరవేర్చే దిశగా మీ బృందం ముందుకు సాగుతోంది. ఏ ఉద్దేశంతోనైతే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందో ఆ ఉద్దేశాలు సాకారం కావాలని ఆశిస్తూ ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమానికి సంబంధించి మన జిల్లాలో అమలవుతున్న తీరుతెన్నులను గురించి సాధించిన ప్రగతిని గురించి మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ.
2: శ్రోతలు, మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఏ 103.5 మెగాహెడ్స్ పై చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటారు.

చిత్రసీమలో ముందుగా మహానటి ఈ చిత్రం కోసం చారులత మణి ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం సంగీతం మెక్కిజే మేయర్.

చిత్రసీమలో తర్వాత పాట రాజా సాబ్. ఈ చిత్రం కోసం విశాల్ మెహ్రా, శృతి రంజని ఆలపించిన కృష్ణకాంత్ గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.

హనుమాన్ ఈ చిత్రం కోసం గౌరాహరి పాడిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం గౌరాహరి.

చిత్రసీమల తర్వాత పాట చిత్రలహరి. ఈ చిత్రం కోసం సుదర్శన్ అశోక్ ఆలపించిన శ్రీమణి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: చిత్రసీమల తెలుగు సినీ గీతాలు విన్నారు.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో పార్లమెంట్ రివ్యూ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

మనోరంజన్లో తర్వాత పాట స్వప్న. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం సత్యం. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుండి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ మరియు వీరి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాటను విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మనోరంజన్ల తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మాన్విత్ వీరు కోరుతున్న పాట పుష్ప. ఈ చిత్రం కోసం సిద్ధి శ్రీరామ్ ఆలపించిన చంద్రబోస్ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. వీరి కోసం ఈ పాటను విన్నాం.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: మనోరంజన్లో తర్వాత పాట ఛాంపియన్. ఈ చిత్రం కోసం రామ్ మిరియాల పడిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం మిక్కీజే మేయర్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
4: మనోరంజన్ల తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, వల్లాల భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ, వీరు కోరుతున్న పాట ఆపద్బంధవుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: చివరగా ప్రేమించు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం సంగీతం ఎంఎం శ్రీలేఖ.

వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 MHz పై శాస్త్రీయ సంగీతం వింటారు. ఈనాటి శాస్త్రీయ సంగీతంలో సుధా రఘునాథన్ గారి గాత్రం వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు

voters.eca.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: మీరింతవరకు శాస్త్రీయ సంగీతంలో సుధా రఘునాథన్ గారి గాత్రం విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీతం సమాప్తం.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే ప్రశాంత్ కుమార్. केंद्रीय मंत्री जितेंद्र सिंह ने नीट परीक्षा के पेपर लीक मामले में प्रदर्शन.
2: आकाशवाणी हैदराबाद केंद्रम समय 10 గంటలు. ఇప్పుడు వింటారు కరెంట్ అఫైర్స్ బై ఆర్ఎన్యూ.
3: ఆకాశవాణి స్వయం అధ్యయనంతో ఉన్నతి, టాస్తో కొత్త అవకాశాలు అనే అంశంపై తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ సంచాలకులు శ్రీ కే లింగయ్య గారితో ప్రత్యేక సంభాషణ వింటారు.

0: ఓపెన్ స్కూల్ సొసైటీ సంచాలకులు కె లింగయ్య గారు ఉన్నారు. నమస్కారం అండి, స్వాగతం మీకు.
1: స్వాగతం అండి, నమస్కారం అండి అందరికి. ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు.
0: లింగయ్య గారు, మనకి ఈ టాస్ 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ అడ్మిషన్ ప్రకటన ఇటీవల కాలంలో మీరు విడుదల చేశారు. ఈ ఏడాదికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు మరియు షెడ్యూల్ వివరాలను మా శ్రోతలకు వివరించగలరండి.
1: జూన్ 29న అడ్మిషన్లు 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జూలై 28 వరకు ఎటువంటి ఫీజు లేకుండా అడ్మిషన్ పొందవచ్చు. అదేవిధంగా జూలై 29 నుంచి ఆగస్టు 28 వరకు విత్ ఫైన్ తోని పిల్లలు అప్లై చేయవచ్చు. ఇది ప్రధానంగా 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఉద్దేశించినటువంటిది.
0: ఎస్ఎస్సి లేదా ఇంటర్మీడియట్ లో చేరడానికి కనీస వయసు ఎంత ఉండాలండి? అలాగే దీనికి అవసరమైన విద్యార్హతలు ఏమైనా ఉన్నాయా అండి?
1: అంటే 10వ తరగతి సంబంధించి ఆగస్టు 30 నాటికి 14 సంవత్సరాలు నిండి ఉండాలండి. ఎటువంటి విద్యా అర్హతలు కూడా అవసరం లేదు, మినిమం చదవటం రాయటం వస్తే సరిపోతుంది. ఇంటర్మీడియట్ సంబంధించి ఓపెన్ స్కూల్ నుంచి కానీ రెగ్యులర్గా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. మన రాష్ట్రమే కాకుండా ఇంకా ఇతర రాష్ట్రాలు ఎక్కడి నుంచైనా

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఏ 103.5 మెగాహెడ్స్ పై అల్లనాటి ఆనిముత్యాలు మధుర గీతాలు వింటారు. ముందుగా పండంటి కాపురం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం ఎస్పి కోదండపాణి.

తర్వాత పాట పంతులమ్మ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం, సంగీతం రాజన్ నాగేంద్ర.

ఆత్మీయులు ఈ చిత్రం నుండి ఘంటసాల మరియు పి సుశీల పాడిన దాశరథి గీతం సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.5 MHz పై మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమముల తర్వాత పాట అంతులేని కథ. ఈ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

రాముడు భీముడు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం పెండ్యాల.

మధుర గీతాలలో తర్వాత పాట చాణక్య చంద్రగుప్త. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం పెండ్యాలా.

చెల్లెలి కాపురం ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన, డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం కెవి మహదేవన్.

శ్రోతలు ఎఫ్ఎంఏ 103.5 మెగాహెడ్స్పై మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట రాజ్కుమార్ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఆచార్య ఆత్రేయ గీతం సంగీతం ఇళయరాజా.

గాజుల కిష్టయ్య ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహదేవన్.

మధుర గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 11 గంటలు. ఇంతటితో ఈ పూట మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపటి ప్రభాత ప్రసారంలో ఎఫ్ఎంఏ 103.5 MHz పై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.